0: పుట్టుమనుజుడు కర్మముననే వృద్ధి పొంది కర్మమునే తను. కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కర్మము. ఈలలో కర్మము, కర్మం అనగా ఏమిటి? చేసే పని.
1: కర్మ, వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ది యాక్షన్ దట్ వి డూ.
0: ఈ యాక్షన్ వల్లనే మానవుడు జన్మిస్తున్నాడు.
1: ది హ్యూమన్ లైఫ్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమునే వృద్ధి పొందుతున్నాడు.
1: అండ్ హి గ్రోస్ బై యాక్షన్.
0: కానీ పుట్టుకు చావులు రెండు కూడాను కర్మము చేతనే జరుగుతున్నది.
1: బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమే చేయకుండా మానవత్వమే నిలవదు.
1: When there's no action, there's no humanity, there's no human life at all.
0: మానవుడు కేవలం కర్మమే ఆధారము.
1: For human life, it is the action that is the basis.
0: ఈనాడు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కర్మల యొక్క ప్రతిఫలము లేదు.
1: యజ్ఞయాగ, the spiritual activity going on, are the results of action.
0: ఈ కర్మలు జరగకూడిన జగత్ యొక్క కళ్యాణమే జరగదు.
1: Without this action, spiritual, the world cannot live in peace and progress.
0: కనుక కర్మమునే ఈ జగత్ అంతా ఆధారపడి ఉన్నది.
1: Therefore the whole world rests on this action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరించాలి.
1: Therefore every human being must undertake action.
0: తమ తమ కర్తవ్య కర్మలను తాము ఆచరిస్తూ తమ యొక్క దివ్యత్వంను తాను దర్శించాలి.
1: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వన్స్ ఓన్ యాక్షన్, ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, అండ్ రియలైజ్ ది ఇన్నేట్ డివినిటీ.
0: ఈ కర్మల యొక్క ఫలితము ఎట్టి కర్మలో అట్టి ఫలితము.
1: యాజ్ ఇస్ ది యాక్షన్, సో ఇస్ ది రిజల్ట్.
0: కనుక కర్మ ఫలితము ఎవరైనా అనుభవించక తప్పదు.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ ద రిజల్ట్స్ of action.
0: ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలుగా కేవలం అంగముల చేత కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మలే.
1: కర్మ యాక్షన్ డస్ నాట్ మీన్ దట్ వాట్ వీ డూ విత్ ద సెన్సెస్. ఈవెన్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: తినటము, త్రాగటము, తరచటము, ఉండటము, కూర్చోటము అన్ని కూడాను కర్మలే.
1: ఈటింగ్, డ్రింకింగ్, walking, sitting, these are all actions.
0: ఈ కర్మలు ఎలాంటి కర్మలు మనం మొట్టమొదటి విచారించాలి.
1: Therefore we must investigate, inquire clearly what kind of actions that we do.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: మానవుడు చేయవలసిన కర్మలా ఇది కాదా అని విచారించాలి.
1: Is this action activity befitting to me as a human being? One must inquire.
0: అట్లు విచారించకుండా కేవలం కర్మను ఆచరించినా దానిలో ఏమాత్రము ఫలితం ఉండదు.
1: Without proper inquiry, if you involve in actions, you will not have results.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కర్మమే దైవము.
1: In fact, the reaction karma is verily God.
0: దైవం అనగా వేరే ప్రత్యేకంగా లేదు.
1: God is not separate, apart from you.
0: తాము చేసే ప్రతి కర్మ యందు కూడాను దైవము సూక్ష్మస్వరూపుడై ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ అండర్టేక్ దేర్ ఇస్ గాడ్ హిడెన్.
0: ప్రతి అణువునందు కూడా కర్మ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎ మైక్రోకాస్మిక్ వే, గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: అణు మొదలు ఘనం వరకు కూడా కర్మ ఉన్నది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ యాక్షన్ రైట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: కనుకనే అణు రణీయాన్ మాతో మహీయాన్.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో దినము నిత్యము కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ అండర్టేక్ యాక్షన్.
0: కానీ ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితముగా భావించాలి.
1: ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: సర్వ కర్మలను భగవత్ ప్రత్యర్థము అనేటువంటి రీతిగా చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ సో యాస్ టు ప్లీజ్ హిమ్.
0: ఆ విధముగా చేసినప్పుడు కర్మ యొక్క ఫలితం ఏమాత్రము మనకు అంటదు.
1: In that case, you will not be affected by the consequences of your actions.
0: Ishvara sarva bhutanam ఈశ్వరుడు సర్వభూతములు యందు ఉన్నాడు.
1: God dwells in all of the beings.
0: పాములందు కూడాను ఉన్నాడు.
1: There is God in a snake.
0: తేనెయందు ఉన్నాడు.
1: There is scorpion.
0: మానవుని యందు కూడా ఉన్నాడు.
1: God is present in man.
0: కానీ ఎవరి యందు ఉండినప్పటికీ ఆ దేహానికి తగినటువంటి కర్మను తాను ఆచరించాలి.
1: However, he acts according to the vestia, the body taken upon himself.
0: కానీ అనవసరమైనటువంటి భావంతో మనసును పాడు చేసుకోకూడదు.
1: One should not spoil one's own mind with unnecessary thought.
0: తనకు తెలియనటువంటి విషయంలో ప్రవేశించకూడదు.
1: One should not get into unknown area.
0: తెలిసినప్పుడే దానిలో ప్రవేశించాలి.
1: When once you know clearly, then only you step in.
0: కానీ ఈనాటి మానవుడు తెలిసి తెలియక అన్నిటి ఎందుకు కూడానో ప్రవేశిస్తున్నాడు.
1: But man today with half knowledge is getting into every field of activity.
0: కనుకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు.
1: That's the reason why the man has to face so many troubles.
0: స్త్రీలకు తగినటువంటి స్త్రీలు, పురుషులకు తగినటువంటి పురుషులు, వారి వారి కర్మలను వారు ఆచరిస్తూ రావాలి.
1: Therefore, when men and women should involve in actions very well known to them.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలు యందు ఐక్యుడవుడు.
1: It is in childhood that the child in the company of other children spends the time playing and singing.
0: ఎవరంబర్దంచా కమినీరుండై కారుడు.
1: In youth he spends his time being attracted by the opposite gender.
0: మధ్య వయస్సులో ద్రవ్యమార్జించుటం ద్రవ్యుండు.
1: The middle age is totally spent to earn money.
0: వార్ధక్యమందున అది ఇది లేదని ఆరటించు.
1: In old age they go on regretting, repenting for all that they are not having.
0: ఈ విధముగా కాలమును మట్టి కలుపుతున్నాడు.
1: That's why he is simply spoiling the time.
0: కానీ అది కాదు, పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడా మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: But one has to remain a human being right from the beginning till the end, birth to death.
0: కనుక మానవత్వం అనగా కేవలం దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వమే.
1: Therefore, human being is no one other than the divine in human body.
0: కానీ నేడు మనము పురోహితుడిగా ఉండవచ్చు.
1: Today we may be పురోహిత.
0: మనము రేపటి దినము స్టూడెంట్ గా రావచ్చు.
1: Tomorrow we may be a student.
0: తర్వాత గృహస్థుడిగా ఉండవచ్చు.
1: And we may be householder.
0: కానీ ఉదయం వచ్చిన తర్వాత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆరాధించు.
1: But in old age we lose faith in God and we go on feeling so sad for those that we do not have comforts and convenience.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of getting worried at that age?
0: దీన్ని మొదలే మనం కొంతవరకు విచారించుకోవాలి.
1: In fact we should explore, investigate in the beginning itself.
0: కానీ ఈనాడు యువకుడైనటువంటి యొక్క వినయ్ కుమార్ చాలా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: యంగ్ మ్యాన్ వినయ్, హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు భగవాన్.
0: యువకుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
1: హి ఆస్క్డ్ స్వామి, వాట్ ఈస్ దట్ వీ యంగ్స్టర్స్ షుడ్ డూ?
0: యువకులు యువకులుగానే ఉండాలి.
1: యూత్ షుడ్ రిమైన్ యాజ్ యూత్.
0: వారు ఎప్పటికీ కూడాను వృద్ధులు కాకూడదు.
1: దే షుడ్ నెవర్ గ్రో ఓల్డ్.
0: ఎప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తిని మనం పాడు చేసుకుంటామో అప్పుడే మనం వృద్ధులవుతాము.
1: ద డే వెన్ యూ స్పాయిల్ యువర్ ఎనర్జీ, యువర్ పవర్, యూ ఏజ్, యూ అడ్వాన్స్ ఇన్ ఏజ్.
0: ఆ ఎనర్జీని మనం కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్, సేఫ్ గార్డ్ ది ఎనర్జీ.
0: ఇప్పుడు నన్ను చూస్తే మీరు ఎవరైనా కూడా ఎంత వయసు అనుకుంటారు మీరు?
1: యాజ్ యూ వాచ్ స్వామి కెన్ యూ సే హిస్ ఏజ్?
0: నా రూపం చూస్తే మీరు ఎంతవరకు ఉంటారు?
1: Seeing his form, what would be his age now, roughly?
0: ఈ దేహమునకు 81 years.
1: భగవాన్ ఈజ్ 81 years old.
0: కానీ 81 years నేను కనిపించడం లేదు.
1: భగవాన్ డజంట్ లుక్ సో 81 years.
0: దేహం కావాల్సింటే కొంతవరకు సరిపోవచ్చు.
1: To some extent body may show.
0: నాకు దేహమునకు ఎట్టి రోగములు లేవు.
1: In fact the body has no complaints whatsoever.
0: కానీ పిల్లలు వచ్చి నన్ను ఖర్చుకోవటం చేత కింద పడిపోయి కాలు విరిగింది.
1: బికాస్ ఆఫ్ ద బాయ్ బాయ్స్ దట్ కేమ్ ఇన్ హిస్ వే హీ ఫెల్ డౌన్ అండ్ గాట్ ది లెగ్ ఫ్రాక్చర్.
0: అది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వచ్చి దాన్ని ఇది చేశారు.
1: అండ్ ద డాక్టర్స్ ట్రీటెడ్ హిమ్ యాజ్ హి సస్టైన్డ్ ఫ్రాక్చర్.
0: అది నాకు తెలియకుండా చేశారు.
1: ఇట్ హాడ్ హ్యాపెన్డ్ వితౌట్ ద నోటీస్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఒక కాలకు ఒక ఇంచి డిఫరెన్స్ ఉంది.
1: దేర్ఫోర్ దేర్ వన్ ఇంచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ లెగ్స్.
0: అందువల్లనే నేను ఆ విధంగా నడుస్తున్నాను.
1: దట్స్ రీజన్ వై హీ ఈస్ వాకింగ్ లైక్ దాట్.
0: నేను ఇంటిలో ఎప్పుడు కూడా తిరుగుతున్నాను.
1: స్వామి గోస్ ఆన్ మూవింగ్ హిదర్ అండ్ దేర్ అట్ ద రెసిడెంట్.
0: కానీ బయటకు వచ్చినప్పుడు డాక్టర్స్ ఒక సలహా.
1: బట్ ద మూమెంట్ స్వామి స్టెప్స్ అవుట్ డాక్టర్స్ అడ్వైజ్ హిమ్.
0: స్వామి మీరు జనంలో తిరిగేటప్పుడు ఒంటరిగా తిరగకండి, ఎవరినైనా ఒకరిని పట్టుకొని తిరగండి అన్నారు.
1: దే సెడ్ స్వామి వెన్ యు మూవ్ అమంగ్ ద క్రౌడ్స్ డోంట్ వాక్ ఆల్ అలోన్, టేక్ ది సపోర్ట్ ఆఫ్ వన్ ఆర్ టూ బై యువర్ సైడ్.
0: అందరి యొక్క ఆజ్ఞను నేను పరిపాలించాలి.
1: భగవాన్ సర్టన్లీ పేస్ హీడ్ టు ది అడ్వైజెస్ ఆఫ్ ఎవ్రీబడి.
0: వారి తృప్తిని కూడా నేను పెట్టాలి.
1: భగవాన్ వాంట్స్ టు సాటిస్ఫై ఎవ్రీబడి.
0: కనుకనే వారి తృప్తి నిమిత్తమై నేను ఒకరిని పట్టుకుని వస్తుంటాను.
1: సో హాస్ టు సాటిస్ఫై డాక్టర్స్ భగవాన్ ఈస్ టేకింగ్ ది హెల్ప్.
0: ఎవరికి తెలియదు నేను చెప్తుంటాను, నన్ను పట్టుకోవద్దు పట్టుకోవద్దు పట్టుకోవద్దు చెప్తుంటాను.
1: యూ డూ నాట్ నో భగవాన్ స్టిల్ టెల్స్ దిస్ బాయ్స్ డోంట్ హోల్డ్ మీ లైక్ దట్, డోంట్ క్యాచ్ మీ లైక్ దట్.
0: ఈ విధంగా ప్రతి విషయం కూడా నేను అతి సూక్ష్మంగా నేను నడుస్తుంటాను.
1: భగవాన్ యాక్ట్స్ ఇన్ ఏ సటిల్ వే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: నా యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ భగవాన్.
0: నాకు ఒక జ్వరమని కానీ తలనొప్పి అని కానీ లేక ఇంకేమైనా కోల్డ్ అని కానీ ఇలాంటి ఎప్పుడు నాకు రాలేదు.
1: భగవాన్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫీవర్, ఎనీ కోల్డ్, ఎనీ హెడేక్, వాట్స్ ఎవర్ ఫిజికల్ ఎయిల్మెంట్.
0: నేను ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ హెల్దీ ఆల్వేస్.
0: హెల్తీ కాదు, నేను వెల్తీగా కూడా ఉంటాను.
1: భగవాన్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్దీ బట్ ఈజ్ ఆల్సో వెల్తీ.
0: ప్రతి విషయంలో కూడా నేను గుర్తిస్తూ వస్తుంటాను.
1: భగవాన్ రికగ్నైజెస్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ పాయింట్.
0: పండితులు కూడాను కొంతమంది ఋత్వికులు కొంత మాట్లాడుతూ ఉంటారు.
1: At times the Ritviks converse in between the course of the process.
0: ఒకరిద్దరు చేరి మాట్లాడుతూ ఉంటుంటారు.
1: వన్ ఆర్ టూ జాయిన్ అండ్ టాక్.
0: ఈ పిల్లవాడు ఎర్రటి పిల్లవాడు.
1: And this boy and other boy at the other end.
0: ఇవన్నీ కూడా నేను వింటూనే ఉంటుంటాను.
1: ఆల్ యువర్ కాన్వర్సేషన్.
0: కానీ మంచి కానీ చెడ్డ కానీ నాకు రెండు సమానమే.
1: బట్ టు భగవాన్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ సేమ్.
0: నాకు బ్యాడ్ అనేది ఎక్కడ జగత్తులో కనిపించదు.
1: ఫర్ భగవాన్ దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ నేచర్.
0: నాకు అన్ని గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్ గుడ్ టు భగవాన్.
0: ఎవరు ఏది చెప్పినను
1: ఎట్ ఎనీవన్ సే ఎనీథింగ్
0: అది రైట్.
1: ఇట్ ఇస్ రైట్.
0: ఎందుకంటే అప్పటికదే రైట్.
1: బికాజ్ ఇట్స్ రైట్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్.
0: కానీ విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది.
1: బట్ యాజ్ యు ఇన్క్వైర్ ఇట్ టర్న్స్ ఇంటూ రాంగ్.
0: ది ప్రెషర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: The pleasure is an interval between two pains.
0: Inadu manamu manchiga undavachu.
1: Today we may be good.
0: Today manam manchi bhojanam cheyavachu.
1: Today we may have delicious food.
0: Goppa food, manchi sweet, manchi perugu, manchi annamu manchiga bhojinchavachu.
1: Today we may have a banquet, good curd, good sweets, what not, all interesting items.
0: Kani ఎంతవరకు అది గుడ్?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: టుమారో మార్నింగ్ వేరేగా మారిపోతుంది.
1: టుమారో మార్నింగ్ ఇట్ టర్న్స్ ఇంటూ డిఫరెంట్ మ్యాటర్.
0: కనుక మంచి చెడ్డ రెండు కూడా ఒక పదార్థం యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్.
0: మహాభారత యుద్ధ సమయమందు
1: అట్ ది టైమ్ ఆఫ్ మహాభారత్ వార్
0: దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇద్దరు చేరి పాండవుల పైన యుద్ధానికి బయలుదేరాడు.
1: దుర్యోధన అండ్ దుశ్శాసన టుగెదర్ రేజ్డ్ వార్ విత్ పాండవస్.
0: పాండవుల పైన ఏమాత్రం యుద్ధం చేయలేకపోయారు.
1: బట్ ఫైనల్ ఎట్ ది ఎండ్ దే కుడ్ నాట్ ఫైట్ విత్ దెం.
0: కారణం
1: వై?
0: వారి వైపున కృష్ణుడు వారి ఉన్నాడు.
1: బికాస్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవాస్.
0: కనుక ఏం చేయలేకపోవటం వల్ల అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క అభిమన్యుడికి ఒంటరిగా ఉన్నటువంటి చూచి
1: As they were helpless, they could catch hold of Abhimanyu, the son of Arjuna, all alone.
0: వాని పద్మవ్యూహం పెట్టి
1: ఆ
0: పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పి పలికారు.
1: And they forced him to get into Padmavyuha.
0: అప్పుడు ఆ అబ్బాయి యోజన చేశాడు.
1: The boy thought over.
0: ఎలాంటి పిల్లవాడు?
1: What kind of a boy is he?
0: చాలా యంగ్ బాయ్.
1: Very young boy.
0: 16 సంవత్సరముల పిల్లవాడు.
1: Just age 16.
0: తండ్రి ఒక్కడు లేడు వెంట.
1: And in fact, father is not by his side.
0: ఒక్కనే ఉన్నాడు ధర్మజుడు.
1: ఓన్లీ ధర్మజ వాస్ దేర్.
0: ధర్మజ దగ్గర పోయి, తండ్రి నేను పదవ్యూహములకు వెళ్ళవచ్చునా అన్నారు.
1: హీ సాట్ ది పర్మిషన్ ఆఫ్ ధర్మజ. మే ఐ గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: అప్పుడు ధర్మజుడు చెప్పాడు.
1: ధర్మజ రిప్లై,
0: పద్మవ్యూహం సామాన్యమైన పిలిచి కాదు.
1: పద్మవ్యూహ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: తామర మొగ్గరంబు.
1: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది లోటస్.
0: పరదర్భిత శాస్త్రం గర్భభంజన ఉద్దామవరుడు కుంభజుడు.
1: అండ్ వన్ డివైస్ బై దట్ ఈస్ కుంభజ ద్రోణ.
0: దానిని 12వాడు భీష్మ సంగ్రామము.
1: అండ్ వన్ ద హోల్ థింగ్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ది భీష్మ హింసెల్ఫ్.
0: ఇట్ దాన్ని నీవు జయించుటకు సాధ్యం కాదు నాయన.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు విన్ ఆర్ టు కాంకర్.
0: సరే, తల్లి దగ్గరికి పోయాడు.
1: దెన్ హీ అప్రోచ్ హిస్ మదర్.
0: సుభద్ర దగ్గరికి వెళ్ళి
1: అప్రోచ్ సుభద్ర.
0: తల్లి ఎప్పుడు కూడా గౌరవించి ప్రయాదించి విజయాన్ని కోరేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మదర్ ఆల్వేస్ బ్లెసెస్, షీ విషెస్ ద ప్రోగ్రెస్ అండ్ ద విక్టరీ ఆఫ్ ది సన్.
0: అప్పుడు పోయి, అమ్మా నేను పద్మవ్యూహంలోకి వెళ్తున్నాను, నాకు అనుగ్రహిమ్మని కోరాడు.
1: వెన్ యూ వెంట్ టు ద మదర్ అండ్ ప్రే టు హర్, మదర్ బ్లెస్ మీ, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు పద్మవ్యూహ నౌ.
0: నాయన ఇది సరైనటువంటి కాదు.
1: అండ్ ద మదర్ సెడ్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్, నాట్ రైట్ టైం.
0: పద్మవ్యూహం అనగా శుభ సమయము కావాలి. శుభ సమయము
1: టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ, ఆస్పిషియస్ మూమెంట్ ఇస్ వెరీ మచ్ నెసెసరీ.
0: నీ భార్య గర్భవతి.
1: అండ్ యువర్ వైఫ్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ వే.
0: కాలం ఎటువంటి చెప్పలేము.
1: యు కెనాట్ సే వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
0: కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు.
1: కృష్ణ అండ్ అర్జున ఆర్ నాట్ దేర్ బై యువర్ సైడ్.
0: మానవు నీ తరపు ఇంకా పుత్రక.
1: అండ్ గివ్ అప్ దిస్ అటెంప్ట్ మై సన్.
0: చెప్పేటప్పటికీ వానికి చాలా కోపం వచ్చింది.
1: అండ్ అభిమన్యు వాస్ వెరీ యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుకి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించినట్టుగాడవుతాను.
1: ఐ హావ్ బీన్ బోర్న్ ఏ సన్ ఆఫ్ అర్జున, ఐ షల్ నాట్ డిసోబే హిస్ కమాండ్. అండ్
0: నీ పోతే పోతు, కానీ నీ యుద్ధంలోకి వెళ్లే తీరాది.
1: ఐ మే డై ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బట్ ఐ మస్ట్ గెట్ ఇన్ టు ది వార్ఫేర్
0: అని గట్టిగా పలికేటువంటివాడు.
1: అండ్ హీ స్పోక్ విత్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ కన్విక్షన్.
0: కనుక నా తండ్రి ఆజ్ఞను నేను ఉల్లంఘించను.
1: ఐ విల్ నెవర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
0: తామర ముగ్గరంబు జయించుటకు తప్పక సాధ్యమవుతుంది.
1: అండ్ హీ వాస్ క్వైట్ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ విల్ బి సక్సెస్ఫుల్లీ గెట్ ఇన్ టు ద పద్మవ్యూహ.
0: నాయన వరదు వరదు వరదు.
1: Mother said, no, no, don't do that.
0: అప్పుడు చెప్తున్నాడు.
1: Then Abhimanyu went on telling.
0: బలదర్భిత శాస్త్రవ గర్భభంజను దామవరుడు కుంభజుడు.
1: కుంభజ ద్రోణ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దానిని 12వాడు.
1: అండ్ హీ వాస్ ద వన్ హూ డివైస్డ్ ద హోల్ థింగ్.
0: కుంపు లోపల పులి వలె పరిగెత్తి నీవు చేరి చండఖండ నికలున్నతి వారన్నట్టే అల్లి నల్లెసల్ బతు గెలిచి రమ్ముచు బద్మ
1: ఓ మదర్ యూ షుడ్ హావ్ బ్లెస్డ్ మీ దట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు బద్మ వ్యూహ లైక్ ఎ ఫెరోషియస్ టైగర్ కిల్ ఆల్ ది ఎనిమీస్ ఆల్ అరౌండ్ దట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సక్సెస్ఫుల్లీ విక్టోరియస్లీ.
0: పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిలింగా పాడియా.
1: ఇస్ ఇట్ జస్టిఫైడ్ ఆన్ యువర్ పార్ట్ టు సే నాట్ టు గెట్ ఇన్ టు బద్మ.
0: తల్లి ఆ విధంగా పలకటం న్యాయమా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆర్ యూ జస్టిఫైడ్ ఇన్ స్పీకింగ్ లైక్ దాట్.
0: అప్పుడు తల్లి మనసు కరిగి
1: అండ్ ద హార్ట్ ఆఫ్ ద మదర్ మెల్టెడ్
0: పాదములకు పాదరాయణం రాసి
1: అండ్ దెన్ షీ స్మియర్డ్ ద టర్మరిక్ ఆన్ ద ఫీట్ ఆఫ్ అభిమన్యు
0: ఆశీర్వదించింది.
1: దెన్ షీ బ్లెస్డ్ హిమ్.
0: తారకాఖ్యాసుర దుర్దర్ప మడుచువేడ గౌరి తండ్రి వీరరక్ష.
1: ద బ్లెస్సింగ్ ఆఫ్ గౌరీ టు హిస్ సన్ వెన్ హీ వాస్ అబౌట్ టు కిల్ తారకాఖ్య.
0: గౌరి తనయునికిడ్డి వీరరక్ష.
1: And that kind of blessing conferred by Gauri to her son.
0: Janaku yagam gava annaniki rekedi veda talli raghunikidda dannirecha.
1: And that kind of blessing conferred by Rama, conferred to Rama by his mother as he went to the court of Janaka.
0: పట్టి గణరచ్చ సీరచ్చ ఎంగరచ్చ.
1: And that kind of ever protecting blessing, that kind of blessing which is really rewarding and fulfilling.
0: Ghanamagu Sri Rama Raksha.
1: And that is, that protects the divine name.
0: Ninnu Rakshinchugaka. Nirkidaviru Raksha.
1: The blessing of Gauri to his son when he was about to kill Tarakakya.
0: Gauri Tanayunakidaviru Raksha.
1: And that kind of blessing.

0: protects the divine name.
1: నిన్ను రక్షించుగాక.
0: And that divine blessings hang by you.
1: అని చెప్పి
0: హోసేయ
1: పంపించింది.
0: And she sent him.
1: కానీ
0: but
1: ఆ యొక్క కుమారుడు తల్లి ఆజ్ఞను తీసుకుని నమస్కరించి పద్మవ్యూహంలో ప్రవేశించాడు.
0: Receiving blessings from mother, the boy got into that Padmavyuha.
1: కానీ పద్మవ్యూహంలో ప్రవేశించడం మాత్రము తనకు తెలుస్తుంది.
0: He knows the technique has to get into Padmavyuha.
1: అర్జునుడు తపస్సుకు పోయినప్పుడు నారదుడు ఈ యొక్క సుభద్రకు పద్మవ్యూహాన్ని గురించి చెప్తూ వచ్చాడు.
0: ఇట్ వాజ్ నారద హూ టాట్ దిస్ టెక్నిక్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ టు సుభద్ర వెన్ షీ వాస్ క్యారింగ్ అభిమన్యు.
1: కానీ పద్మవ్యూహంలో పోయేటువంటి విషయము సుభద్ర ఊకొడుతూ వచ్చింది.
0: అండ్ సుభద్ర వెంట్ ఆన్ నాటింగ్ యాజ్ షీ వాస్ లిజనింగ్ టు.
1: అప్పుడు అభిమన్యు తన గర్భంలో ఉన్నాడు.
0: అండ్ అభిమన్యు వాస్ దేర్ ఇన్ మదర్స్ వూంబ్.
1: అంతలోపలనే తిరిగి వచ్చాడు అర్జునుడు.
0: అండ్ ఇన్ ద మీన్ టైమ్ అర్జున రిటర్న్డ్.
1: సుభద్ర ఏమి నువ్వు చేస్తున్నావు?
0: అండ్ హి సెడ్ సుభద్ర వాట్ ఆర్ యు డూయింగ్.
1: నీవు కాదు వినేది.
0: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ లిసనింగ్.
1: నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
0: ద చైల్డ్ ఇన్ యువర్ హూమ్ ఇస్ లిసనింగ్ టు ఆల్ దిస్.
1: కాబట్టి నీవు ఈ పద్మవ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు.
0: బెటర్ యూ స్టాప్ ఎట్ దిస్ స్టేజ్ స్పీకింగ్ అబౌట్ పద్మవ్యూహ.
1: అందువలన ఈ పద్మవ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది.
0: Therefore, Abhimanyu knows how to get into Padmavyuha.
1: కానీ బయటికి రావటం తెలియదు.
0: But he doesn't know exit, the way to get out of it.
1: కనుకనే కౌరవుల చేత చిక్కబడి.
0: Therefore, he was caught by Kauravas.
1: తాను బంధితుడైపోయి ప్రాణం విడిచాడు.
0: He was bound there and he died there ultimately.
1: ఈ విధంగా పెద్దల యొక్క మాటలు ఎప్పుడు కూడా నువ్వు పెడచెవిలు పెట్టకూడదు.
0: Therefore, we should never be negligent. We should never be careless. తల్లి
1: తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా చెబుతూ వినాలి.
0: వి హావ్ టు హియర్ సిన్సియర్లీ వాట్ ఆల్ ది పేరెంట్స్
1: మనసులో కరిగించాలి.
0: అండ్ వి షుడ్ ప్లీజ్ దెం హోల్ హార్టెడ్లీ.
1: ఈ మనసులో కరిగినటువంటి రక్తాన్ని దేహానికంతా కూడా సప్లై చేయాలి.
0: అండ్ ఆల్ దట్ యు డు ది ఎక్స్పీరియన్స్ దట్ యు హావ్ షుడ్ పర్కులేట్ షుడ్ గో అరౌండ్ ఆల్ యువర్ బాడీ.
1: కనుక మాతృదేవో భవ పితృదేవో భవ అని ప్రమాణం జరిగింది.
0: దేర్ఫోర్ ఇట్ వాస్ సెట్ in the dictum that mother is God, father is God.
1: కనుకని వారి మాటలను మనము ఏనాడు కూడా మనము పెడచెవిన పెట్టకూడదు.
0: We should never be negligent to their advices.
1: ఎట్టి విషయమునందైనను ఎట్టి స్థానమునందైన కూడా ఆజ్ఞను తిరసావహించాలి.
0: At any time, in any issue, anywhere, we should follow their advice.
1: ఆ విధంగా ఆ తల్లి యొక్క ప్రమాణం తీసుకుని పోయి అభిమన్యుడు ప్రాణం విడిచి వచ్చాడు.
0: That's how what all happened to the life of Abhimanyu, who had to ultimately die.
1: Kari Arjuna baadhi padutunnadu.
0: But Arjuna was feeling very sad.
1: Naraka yediginantani veegaramandi dwara paarukocheta aagna pampu.
0: The moment he comes to know of my arrival, he'll send his emissaries to receive me.
1: Naraka yediginantani.
0: The moment he knows that I'm coming,
1: nanni kavukitan chestu.
0: He runs towards me and hugs me.
1: Atti kumaru అక్కడే ఉన్నాడు లేడు.
0: హీఈస్ నాట్ దేర్. వాట్ హ్యాపెన్ టు హిమ్?
1: కృష్ణుడు చెప్పాడు.
0: దెన్ హి సెడ్
1: అర్జున నీవు బలహీనుడు కావద్దు.
0: అర్జున డోంట్ బి వీక్.
1: ఏదో జరిగింది అది.
0: దట్ హ్యాపెన్ సో.
1: కానీ జరిగినటువంటిది ఈ కౌరవ వల్ల అనేక రకమైనటువంటి యొక్క మోసములు జరిగినాయి.
0: ఇట్ వాస్ కౌరవస్ హూ చీటెడ్ ఇన్ సెవెరల్ వేస్.
1: కనుక దీనివల్ల నీ కుమారుడు మరణించినాడు.
0: బికాస్ ఆఫ్ దేర్ చీటింగ్ you lost your son.
1: అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది.
0: And Krishna was very angry.
1: అర్జున నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా?
0: Why did you not tell me that you lost your son?
1: నీవు ఎంత ద్రోహుడవు.
0: You are a traitor, betrayer.
1: నువ్వు నాకు చీట్ చేసావు.
0: You have cheated me.
1: కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు.
0: And you are bound to suffer the reaction.
1: అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు.
0: కృష్ణ వాజ్ స్మైలింగ్ ఆల్ ద టైమ్ కంటిన్యూస్.
1: తర్వాత ఇంటికి పోయి చేరాడు.
0: అండ్ హి రిటర్న్ హోమ్.
1: అభిమన్యుడి భార్య ఉత్తర ప్రసవించింది.
0: ద వైఫ్ ఆఫ్ అభిమన్యు ఉత్తర హి డెలివర్డ్.
1: కానీ మరణించిన కుమారుడు పుట్టాడు.
0: బట్ ద సన్ హూ ఇస్ నో మోర్ హి ఇస్ బోర్న్ అగైన్.
1: శబ్ద బ్రహ్మంతో చేరినటువంటి యొక్క అసలును విడిచేటప్పటికీ లోపలనే గర్భంలోనే మరణించాడు.
0: And the moment, because it has gone into that arena of sound,

0: అందరూ బాధపడ్డారు.
1: ఆల్ ఫెల్ట్ వెరీ సాడ్.
0: పాండవులందరూ ఒక రూమ్ లో కూర్చున్నారు.
1: ఆల్ పాండవస్ సాట్ దేర్.
0: ఉన్నది ఇద్దరే.
1: ఓన్లీ టూ రిమైన్.
0: ద్రౌపది, సుభద్ర.
1: అండ్ ద టూ రిమైన్ దేర్, ద్రౌపది అండ్ సుభద్ర.
0: ద్రౌపది కుమారులు 6 మందిని చంపినారు.
1: అండ్ ది సన్స్ ఆఫ్ ద్రౌపది వర్ కిల్ లాంగ్.
0: ఇంకా ఒక్క సుభద్ర కొడుకు మాత్రమే ఉండేది.
1: అండ్ ఓన్లీ సన్ ఆఫ్
0: సుభద్ర కుమారుడు కూడా మరణించాడు.
1: అండ్ హీ టూ డైడ్.
0: ఆ కుమారునికి పుట్టినటువంటి పిడ్డి కూడాను మరణించినది.
1: అండ్ ది గ్రాండ్ సన్ ఇస్ ఆల్సో నో మోర్.
0: పాండవులకే ఇంకా వంశం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నన్ లెఫ్ట్ ఇన్ ద క్లాన్.
0: వంశం లేనటువంటి ఒక జీవితంగా మా పాండవులను గడిపితివా అని అందరూ కృష్ణుని నిందించారు.
1: ఆల్ వెంట్ ఆన్ బ్లేమింగ్ కృష్ణ బికాజ్ దేర్ నన్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ది ఎంటైర్ క్లాన్.
0: కానీ కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే వచ్చాడు.
1: బట్ కృష్ణ కంటిన్యూ టు స్మైల్.
0: పాండవులు,
1: పాండవాస్,
0: మీరు తొందరపడకండి.
1: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: హేస్ట్ మేక్స్ వేస్ట్.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్.
0: వేస్ట్ మేక్స్ వరీ.
1: వేస్ట్ మేక్స్ వరీ.
0: వరీ మేక్స్ దుఃఖము.
1: అండ్ వరీ కాజెస్ మిజరీ.
0: కనుక మీరేం తొందరపడకండి.
1: సో డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: కొంచెంసేపు నిదానం చేయండి.
1: బీ కామ్ అండ్ కూల్
0: అని వారి మధ్యలోనే కూర్చున్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సాట్ ఇన్ దేర్ మిడ్స్ట్.
0: ఆ బిడ్డను తీసుకుని రామని చెప్పని ద్రౌపదికి ఆజ్ఞ చేశాడు.
1: అండ్ హీ కమాండెడ్ ద్రౌపది దట్ ది చైల్డ్ బీ బ్రాట్ దేర్.
0: ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకుని ద్రౌపది వచ్చింది.
1: ద్రౌపది కేమ్ దేర్ బ్రింగింగ్ ద చైల్డ్ ఇన్ ఎ ప్లేట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అంత అభిమన్యుడి రూపమే.
1: కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిమన్యు.
0: ఆ ముక్కు చూడు, ఆ నువ్వు చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే.
1: వాచ్ ది నోస్, వాచ్ ది ఇయర్స్, వాచ్ ద ఫేస్, ఎగ్జాక్ట్లీ.
0: ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు.
1: ఈవెన్ టాన్ ప్రైజింగ్ డిస్క్రైబింగ్ ది బేర్.
0: కానీ వీళ్లకు చాలా కోపం వస్తుండది.
1: బట్ దే వర్ వెరీ వెరీ యాంగ్రీ.
0: మరణించిన వారిని గురించి వర్ణించుతున్నాడే గానీ నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రమో వర్ణించడం లేదు.
1: యు ఆర్ డిస్క్రైబింగ్ ది వన్ హూ ఇస్ నో మోర్ విత్ అస్. And you are not bothered who are alive here.
0: Tatchaname Draupadi chethi nunchi teesukunnadu.
1: Immediately Krishna picked up the child.
0: Pillal paina bojja paina kottadu.
1: And tapped on the thighs and on the stomach.
0: Kontha sepatiki kevvuni yerchadu pillalu.
1: And a moment of time the baby started crying.
0: Kanukani
1: to
0: aa pillavaniki Krishnudu parichinchi pranam ichinatuntu vadu. Kanukani అదే పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: సిన్స్ ద బాయ్ ఇస్ థరోలీ ఎగ్జామిన్డ్ బై కృష్ణ హింసెల్ఫ్ పరీక్ష అండ్ సో అప్రోప్రియేట్లీ ఇస్ నేమ్డ్ యాజ్ పరీక్షిత్.
0: పరీక్ష లేకుండా పాస్ ఎవరు కారు.
1: నో వన్ కెన్ సెక్యూర్ పాస్ విదౌట్ టేకింగ్ పరీక్ష ఆర్ టెస్ట్.
0: కనుక భగవంతుడు పరీక్ష చేస్తూనే ఉంటుంటాడు.
1: గాడ్ టెస్ట్.
0: ఆ టెస్ట్ మనకు టెస్ట్ అనుకోకూడదు. మనకు టెస్ట్ నాట్ టెస్ట్.
1: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ బియర్ టెస్ట్. టేక్ ది టెస్ట్ యాజ్ ద టెస్ట్.
0: కనుక భగవంతుని పరీక్షలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి టెస్ట్ తో కూడినటువంటివి.
1: సో ఎవ్రీ టెస్ట్ ఆఫ్ భగవాన్ షుడ్ బి ఎ టెస్ట్ టు ఎవ్రీబడి.
0: కనుక అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: బికాస్ హి వాస్ టెస్టెడ్ హిస్ నేమ్ ఇస్ పరీక్షిత్.
0: ఆ పరీక్షితుడే
1: దట్ వెరీ పరీక్షిత్
0: కట్టగడపటికి రాజు అయిపోయాడు.
1: ఫైనల్లీ హి కుడ్ బికమ్ ది కింగ్.
0: అటువంటి రాజును ఎన్ని విధములుగా కాపాడుతూ వచ్చాడు కృష్ణుడు.
1: అండ్ దట్ పరీక్షిత్ కింగ్ వాస్ ప్రొటెక్టెడ్ బై సెవెరల్ వేస్ బై కృష్ణ.
0: పరీక్షితుడికి పట్టాభిషేకం కట్టి
1: అండ్ పరీక్షిత్ వాస్
0: కరోనేటెడ్. ఇది ఎవరికి ఏ దేశం నందు కూడా ఏ రాజ్యం నందు కూడా పెట్టి
1: సచ్ థింగ్ నెవర్ హ్యాపెన్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ఎనీ కింగ్డమ్.
0: అర్జునుడు వచ్చాడు.
1: అర్జున
0: ఆయన కృష్ణుడు బాగున్నాడా అని అడిగింది కుంతీదేవి.
1: కుంతి వాస్ సన్ ఈస్ కృష్ణ ఫైన్.
0: అప్పటికి కృష్ణుడు కూడా పోయాడు.
1: బై దట్ టైం కృష్ణ ఆల్రెడీ లెఫ్ట్.
0: కృష్ణుడు లేడు.
1: కృష్ణ ఇస్ నో మోర్.
0: అప్పుడు వాడు చాలా బాధపడి
1: దే వర్ క్రైయింగ్.
0: కృష్ణుడే మా యొక్క ప్రాణము.
1: కృష్ణ ఇస్ అవర్ లైఫ్.
0: కృష్ణుడే మా యొక్క ధైర్యము.
1: కృష్ణ ఇస్ అవర్ కరేజ్.
0: కృష్ణుడి జీవితము మా పాండవులకు ఎందుకు వ్యర్థము.
1: పాండవస్ లైఫ్ ఇస్ యూస్లెస్ వితౌట్ కృష్ణ.
0: కనుకని తమ్ముడికి చెప్పాడు ధర్మజుడు.
1: ధర్మజ టోల్డ్ హిస్ బ్రదర్స్.
0: మరణించినటువంటి తల్లిని తొడపైన పండు పెట్టుకున్నాడు.
1: అండ్ హీ మేడ్ ద బాడీ ఆఫ్ ద మదర్ ద హెడ్ లై ఆన్ ద ల్యాప్.
0: భీముడికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ భీమ
0: నీవు కర్మకాండం అంతా ప్రయత్నం చేయి.
1: మేక్ ఆల్ ప్రిపరేషన్ ఫర్ ద లాస్ట్ రైట్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: మేమందరం కూడా ఒక రెండు ఇమికిపోతాం.
1: we would also end our lives.
0: Arjuna, నీవు ఈ గ్రామం అంతా కూడా చూసుకో.
1: టేక్ కేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది ఏరియా.
0: నకుల సహదేవుడికి చెప్పాడు.
1: హి టోల్డ్ నకుల సహదేవ,
0: మీరు ఇద్దరు కూడాను వెంట పోండి.
1: యు ఆల్సో ఫాలో హిమ్.
0: ధర్మజుడు లేచాడు.
1: ధర్మజ గాట్ హిమ్.
0: ముందు నడిచాడు.
1: హి వాస్ ఇన్ ద ఫ్రంట్.
0: అతని వెంట ద్రౌపది నడిచింది.
1: అండ్ ద్రౌపది ఫాలోడ్ హిమ్.
0: తర్వాత భీముడు నడిచాడు.
1: దెన్ భీమ.
0: అర్జునుడు కూడా బయలుదేరాడు.
1: అండ్ Arjuna watching this, he too followed them.
0: Nakula Sahadevulu kuda vellaru.
1: Naturally, Nakula Sahadeva also walked along with him.
0: Kani.
1: But
0: evaru chesina karma varana bhavimpaka erikainu tappunanna enaadu yetiru evaru cheppagalaru anubhavinchutu siddhamanna.
1: No one can escape from the destiny, from the consequences of one's own karma. None can escape. Who can decide, who can estimate what lies in future?
0: Dharmajudu mundu pothunnadu.
1: Dharmaraja was proceeding ahead in the front.
0: Kani swargadwaram terchinai.
1: The gates of heaven were open.
0: Athu enadu asatyam aadinattundadu kaadu.
1: He never uttered a lie.
0: Kani.
1: But
0: okanoka samayam lopala,
1: at one time,
0: Droni kontha varaku champe nimittamai asatthama atakunjaraha annadu.
1: When Drona was killed, he had to utter a lie. Asatthama atakunjaraha.
0: Asatthama atakunjaraha. కుంజరహ చాలా మెల్లగా చెప్పాడు.
1: అశ్వత్థామహత, హి సెడ్ లౌడ్లీ. కుంజరహ సాఫ్ట్లీ.
0: అనగా ఏమి గుర్రం చచ్చింది అని చెప్పి చెప్పలేదు. అశ్వత్థామనే చచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ డిడ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ హార్స్ దట్ డైడ్, బట్ హీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ అశ్వత్థామ లౌడ్లీ.
0: ఆ అశ్వత్థామ చచ్చినాడని చెప్పి ఈ ద్రోణుని ప్రాణం పోవటం వల్ల ఈ పాపము తిరిగి వడిగట్టింది.
1: బికాస్ Drona died instantly on listening to the death of Aswatthama, and that is the sin committed by Dharmaja.
0: Kani konchi kalamu atanu aa narakamlone unnadu.
1: Therefore he had to stay there in hell for some time.
0: Inta dharmamunu anusarinchinatuvanti oka dharmajudiki narakama prapti ani lokulu anukuntaru.
1: People feel, is it justifiable that Dharmaja had to spend some time in hell following path of righteousness throughout?
0: Kanuka tanu anubhavinchaka tappadu.
1: He had to experience that.
0: అతను ఉండినంత వరకును ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు అందరూ కూడా ఆ జైల్లోనే ఉన్నారు.
1: Similarly, the others also followed the same state of the experience of hell along with Dharma.
0: వారందరూ ఆ జైల్లో ఉన్నంత వరకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడా చాలా సుఖపడ్డారు.
1: So long Pandavas were there in the experience of a hell. All people were happy with
0: పాండవులు పంచప్రాణముడు.
1: అండ్ ది ఫైవ్ పాండవర్స్ ఆర్ ది ఫైవ్ లైఫ్.
0: పంచపాండవులు వారి వెంట ఉండినప్పుడు వారికి ఏం భయం?
1: ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ బ్రెత్స్ ఆర్ విత్ యూ, యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: తర్వాత ధర్మజుడు వెళ్లిపోయారు.
1: ధర్మజాల
0: అతనితో పాటు ద్రౌపది, అర్జున సహదేవులంతా కూడా వెళ్లారు.
1: అండ్ హీ వాస్ ఫాలోడ్ బై ద్రౌపది, భీమ, అర్జున, నకుల సహదేవ.
0: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తప్పింది కాదు.
1: So no one could escape from the sequence of the
0: chanamu asatyam cheppatam cheta dharmajuniku jailu kudanu padindi.
1: Because he uttered a lie, just a lie, he had to experience this hell.
0: Kanuka prati manamulu kudanu karmalo indu aneka rakamulain yokka doshamulu erpadutuntayi.
1: In the field of action there is bound to be defection and mistakes.
0: Ye dosham erpadinappudini dani yokka pratiphalamu tappindi kaadu.
1: Whatever defect, its magnitude, you cannot escape from its consequence.
0: Kanuka aa vidhanga bhayapadi chaala andaru kudanu nishabdanga unnaru.
1: There was total silence because they were very much frightened.
0: Kani jailo undinattu varandaru poi dharmajuniki paadala pair peddaru.
1: But all those present around in the hell fell at the feet of Dharmaja.
0: Meer inka kontha kaalam maa jailo unte maaku ento sukhanga undedi annaru.
1: All others said, if you were to stay with us for some more time, we would have been more happy in your company.
0: కరక మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి.
1: సో బెటర్ యూ ఆల్సో స్టే విత్ అస్ హియర్ ఫర్ సమ్ మోర్ టైమ్.
0: నాన్న నేను ఉండడానికి వీలు లేదు.
1: అండ్ హీ సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ టు
0: బి హియర్. మీ జైలు యొక్క అధికారులు నన్ను పంపుతున్నారు.
1: ది అథారిటీస్ ఆఫ్ హెల్ విల్ డ్రైవ్ మీ అవుట్ ఆఫ్ దిస్ నౌ.
0: కరక నేను ఉండటానికి వీలు కాదన్నారు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ.
0: అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మం తప్పలేదు.
1: Pancha Pandavas themselves could not be free from the consequences
0: dharma
1: of their actions.
0: Dharma swarupulu, nyaya swarupulu, punya swarupulu.
1: They are the very embodiments of justice. The very personification of merit, righteousness, they could not be free from consequences.
0: Draupadi chustamante chala goppa pativrata.
1: Draupadi is a very high level of chastity.
0: Cheppar andaru kuda evaru goppa vaari lokamlo pativrata evaru unnaru.
1: This was a question to the whole world. Who are the women of chaste?
0: Okaru chepparu Lakshmi pativrata annaru.
1: Somebody said Lakshmi is pativrata.
0: ఇంకోరు చెప్పారు పార్వతి పతివ్రత అన్నారు.
1: Somebody said పార్వతి is పతివ్రత.
0: కాదు కాదు సరస్వతి పతివ్రత అన్నారు.
1: No, సరస్వతి is పతివ్రత.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
1: Then Krishna said.
0: వీరెవ్వరు కూడా కాదు.
1: None of these people.
0: పతుల పలమాటలకు ఎదురు చెప్పంగ పోదు.
1: There is one who will never oppose to anything that is said by husband.
0: తనకు నున్నత ఆల్చే తృప్తి గనుచునుండు.
1: The one who gets satisfied with the lot on hand.
0: వారి సేవలు చేయగా తీరదలదు.
1: You never say that she has no time to serve them.
0: Ati Draupadi e pativrata anna.
1: That Draupadi is the highest order of chastity.
0: Ati Draupadi e inni avasthalaku guri ayipoyindi.
1: And yet she had to suffer, face difficulties.
0: Patra paramatraku edhu cheppanga bodu.
1: She never said no to her husband.
0: Okka pati unte bharya atani matalu vinatame chaala kashtamu.
1: With one husband it is very difficult to manage for the housewife.
0: కానీ ఐదు మంది వ్యక్తులుండి కూడాను ఐదు మాటలు కూడాను తాను చక్కగా నడుచుకుంటూ వచ్చింది.
1: He has five of them. He obeyed the command of all of them.
0: వారు సేవ చేస్తూనే ఉన్నది.
1: He served them throughout.
0: తనకు నున్నత ఆనిచే తృప్తి గనుచునుండు.
1: She is satisfied with whatever she has.
0: భర్తకు 100 రూపాయలు వస్తుంటే నాకు 800 రూపాయలు చీర కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాళ్ళు కూడా ఉంటారు.
1: There are women who want the saree costlier than what they can afford.
0: కానీ ఆమెకు అట్టాటిది.
1: బట్ దట్ టెంపర్మెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద్రౌపది.
0: కనుక ఈ మూడు గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ నోబుల్ క్వాలిటీస్ షీ ఇస్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్.
0: ఆ పతివ్రత తత్వమును గుర్తించి వర్తించినటువంటి వారి పాండవులు.
1: పాండవర్స్ కుడ్ అండర్స్టాండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద్రౌపది అండ్ యాక్టెడ్ అకార్డింగ్.
0: ఆనాటి నుండి నేటి వరకును పాండవుల యొక్క గౌరవము చాలా చిరకీర్తిని పొందింది.
1: Therefore the name and the fame of Pandavas remained since then forever and ever.
0: Itti manavulu yokka chinna chinna panulu endu kudanu mana gauravam ento nidistu untundali.
1: In these small actions and simple actions our prestige and dignity respect are upheld.
0: Kalaku magavari kudanu ante.
1: Men also should be like that.
0: Satyamu eppudu dharmamu ga nenchu pandavulara.
1: Pandavas, you always speak truth. You always follow the path of dharma.
0: అటువంటి సత్యాన్ని నీవు పరికి ధర్మాన్ని నీవు నడుచుకొని ప్రేమను నీవు చూపి దయతో నీవు పాలించేదే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: It is your main responsibility to speak truth, follow dharma and rule people with all love.
0: సత్య ధర్మము లేక దయ శాంతి లేక ప్రేమయు లేకుండా మానవుడు ప్రాణమే కాదు.
1: Without truth, righteousness, compassion, peace and love, man will certainly lose his very life.
0: Karukane atani yokka dharmamu aa aidintini pranamuga teesukundi.
1: Therefore these are the five life breaths of every individual.
0: Ee pancha pranamule manavuni yokka pranamulu.
1: And that is the very life composed of these five.
0: Ee panchendriyamule manavuni yokka pranamulu.
1: And these five senses constitute the whole life.
0: Ee five senses nu మనం ప్రాణంగా తీసుకోవాలి.
1: వి షుడ్ కన్సిడర్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ యాస్ వెరీ
0: ఎసెన్షియల్. తమాషకైనా కూడాను మనం అసత్యం ఆడకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: ఎవరిని మనం గేలి చేయకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడి.
0: ఎవరిని కూడాను మనము ఒక విధమైన దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడి.
0: దూషణ మహాపాపము.
1: క్రిటిసిజం ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: పలును దూషించుట కంటే పాపమున్నే.
1: కెన్ దేర్ బి గ్రేటర్ సిన్ దాన్ క్రిటిసైజింగ్ అదర్స్.
0: కనుక మనము ఎవరిని కూడా చెడ్డవారైనా కూడా వారిని దూషించకూడదు. అందరినీ ప్రేమించాలి. ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: దైవమే ప్రేమ.
1: అండ్ గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమకే నిజమైనటువంటి ప్రాణమని పెట్టారు.
1: అండ్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
0: ఈ ప్రేమకు ఒక రీజన్ కానీ సీజన్ కానీ ఏమాత్రము లేదు.
1: లవ్ హ్యాస్ నో రీజన్. ఇట్ హ్యాస్ నో సీజన్.
0: కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే.
1: లవ్ ఈజ్ లవ్.
0: ఆ ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
0: ఎక్కడ పోయినప్పుడు
1: వేరెవర్ యు గో.
0: అడవులు ఎందున్నా.
1: యు ఇన్ ద ఫారెస్ట్.
0: ఆకాశమునన్నా.
1: ఆర్ ఇన్ స్పేస్.
0: పట్టణమునన్నా.
1: ఇన్ ఏ సిటీ.
0: పల్లెనున్నా.
1: ఆర్ ఇన్ ఏ విలేజ్.
0: నీటి ఎందున్నా.
1: ఇన్ వాటర్.
0: నట్టేటి పడి ఉన్నాం.
1: Did see.
0: దిక్కులేని వాని ప్రేమనేము.
1: And in fact it's only your love which is the only refuge.
0: దీన్ని ఈ ప్రేమను మాత్రం పెంచుకొని
1: develop this love.
0: మనం అన్ని విధాలా రక్షణ చేసుకుంటూ రావాలి.
1: And we have to protect our lives that way.
0: ఎవరి చూసినా దేశాన్ని చూసినా కానీ నువ్వు అతన్ని ప్రేమించు.
1: Even if you come across your enemy, you still continue to love him.
0: నీకు ఎవరు ఎనిమి వస్తున్నారని చెప్పి మనం చూచి మొహం తిప్పుకోవద్దు.
1: Don't turn your face, turn away when you meet.
0: Hello brother, how are you? How are you? How are you?
1: Just say, how are you?
0: ఆ విధంగా మనం ప్రకటించు ప్రేమతో ఉత్సాహంతో మనం ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి.
1: In fact, we should face our enemies with love, smile, enthusiasm.
0: అప్పుడే మానవత్వం దివ్యత్వంగా మారుతుంది.
1: Then only the human can become divine.
0: కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి.
1: We should publicize that we should develop faster, grow more of love.
0: Vinay Kumar, నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు.
1: You are the president of Karnataka state.
0: మిగతా స్టేట్స్ కంటే కూడా నీవు దీన్ని చక్కగా పంచాలి.
1: You should share this with other neighboring states as well.
0: మొట్టమొదట నీవు నీ ఇంటిని నువ్వు చూసుకో.
1: First you take care of your own resident.
0: తర్వాత నీ సమాజమును నువ్వు చూసుకో.
1: Then take care of the community society.
0: తర్వాత నీవు సొసైటీకి పో.
1: Then go to the society.
0: అప్పుడే నీవు సరియైనటువంటి ఒక సార్థక నామాన్ని నిర్మించుకునే వాడు అవుతావు.
1: Then only you get a name. You live up to your name.
0: అది నేను ఈనాడు బోధించేటువంటి యొక్క ప్రథమ బోధ.
1: That is the main teaching of Bhagavan today.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 15th of August 2006 in Prashanti Nilayam during the Atirudra Mahayagnam. Baba explained that misuse of our senses makes us lose energy and thereby grow prematurely old and weak. By being pure in thought, word and deed, we can remain ever youthful and energetic. Thank you and Sai Ram.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: కని నపిద లెక్కగొను అనేక జీవగతులు, లెక్కగను అనేక జీవగతులు.
1: ఇట్ ఇస్ ఓన్లీ బై పుటింగ్ ఎ జీరో ఆఫ్టర్ సమ్ డిజిట్స్ దట్ ఇట్ విల్ అక్వైర్ ఎ వాల్యూ. సో ఆల్సో ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్టర్ గాడ్ దట్ వరల్డ్ అక్వైర్స్ ఎనీ వాల్యూ ఎట్ ఆల్. Therefore, there is only one God, and after seeing that God, one can count the manifold, many numbers of the jivas.
2: Swaha namudainatvanti yokka parabrahmaku adharvudainatvanti yokka naamam kudanu oka veda prasiddhi.
1: Parabrahman has got one of the several names, and that is Swaha. In addition to this name Swaha, he has also got another name, that is Atharva.
2: Atharva managa nischalamani sthira prakruti ani deeniki utpatti arthamulu.
1: The meaning of the word Atharva is that it is something which is steady, it is something which is stationary in nature.
2: Intiye kaaka ప్రాణాత్మ అనియు ప్రజాపతి అనియు దీనికి ఒక విధమైనటువంటి వేద ప్రసిద్ధి.
1: ఇన్ అడిషన్ టు దిస్ ఇట్ ఈస్ నోన్ ఫ్రమ్ ది వేదాస్ దట్ దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ప్రాణాత్మ ఆర్ ప్రజాపతి.
2: ఇలాంటి ప్రజాపతి ప్రాణాత్మ అయినటువంటి యొక్క అధర్వుడు మొట్టమొదట అగ్నిని మధించినటువంటి వాడని కూడాను ఇందులో ఈ అధర్వణ వేదము ప్రబోధిస్తూ వచ్చింది.
1: This Atharva, who also stands for Prajapati and Pranatma, the Veda, Atharvana Veda, has told us that this Atharva was the first who was to have generated fire.
2: Itlu Prajapati maddinchinatvanti yokka agnini prapradhamamlo yagnayagadi kritamlo acharinchetvanti nimittamai rushulu deenini aneka rakamlainatvanti yokka యజ్ఞ కర్మలను సంరక్షించుకునే నిమిత్తమై బ్రహ్మ వశిష్ట ప్రజాపతి బృహస్పతి అనేటువంటి రీతి కింద యజమాను స్థానంలో కొంతమంది ఋత్విక్కును నియమించడానికి పూనుకున్నారు.
1: ది రిషీస్ హూ హ్యావ్ జనరేటెడ్ దిస్ ఫస్ట్ ఫైర్ దట్ వాజ్ యూజ్డ్ బై దెమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టార్టింగ్ ది సెరిమనీస్ లైక్ యజ్ఞ అండ్ యాగ. They have used in the first instance this fire that was generated for these ceremonies. Having used it, they have also given some names like Brahma, Vasishta, Prajapati, Bruhaspati. These names were given to the masters of these ceremonies.
2: ఈ విధమైనటువంటి యొక్క యజ్ఞ కర్మల సంరక్షణించమై ఏర్పరిచినటువంటి ఋత్విక్కుల యొక్క తత్వాన్ని గుర్తించి ప్రజాపతియు ఈ యొక్క అధర్వభూతులైనటువంటి యొక్క ఋత్విక్కులను మొట్టమొదట ఈ అధర్వ అనేటువంటి యొక్క శక్తిని గుర్తించడానికి పూనుకున్నారు.
1: ఇన్ దిస్ వే వైల్ దే వర్ అండర్టేకింగ్ దిస్ సాక్రిఫైస్ ఆఫ్ యజ్ఞ దే రికగ్నైజ్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అధర్వ హూ వాస్ ది సోర్స్ ఆఫ్ ది ఫైర్ అండ్ ఆల్సో ది ఆస్పెక్ట్స్ విచ్ వర్ కంటెయిన్డ్ ఇన్ దీస్ డిఫరెంట్ నేమ్స్ హూ ఆర్ ఫంక్షనింగ్ యాజ్ రిత్విక్స్.
2: ఈ విధమైనటువంటి యొక్క అధర్వము అనేక రకములైనటువంటి యొక్క ఉత్పత్తి స్థానములను గుర్తించి లోక కళ్యాణ నిమిత్తమై అనేక కార్యకర కలాపముల యందు పాల్గొని దేశమునకు దేహమునకు జీవితమునకు ఒక విధమైనటువంటి యొక్క సాంప్రదాయ రీతి అయినటువంటి యొక్క అనుష్ఠానములను ప్రతిష్ఠింపబడినటువంటిది.
1: దిస్ అథర్వ హ్యాస్ బీన్ టేకెన్ యాజ్ ది బేసిస్ ఇన్ మెనీ ప్లేసెస్ ఆఫ్ ఆరిజిన్. సెవరల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆరిజిన్ ఫర్ దిస్ వర్ రికగ్నైజ్డ్ అండ్ హ్యావింగ్ రికగ్నైజ్డ్ ఇట్ అథర్వా వాజ్ యూజ్డ్ యాజ్ ది బేసిస్ యాజ్ ది ప్రతిష్ట ఫర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ ఫర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ మెంట్ బై వే ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్.
2: ప్రజాపతి యొక్క నామమును పురస్కరించుకుని అథర్వా వేదమా అని పెట్టటము, ఋత్విక్కులైనటువంటి యొక్క ఋషులను పురస్కరించుకుని అందులో కొంత అంశ సంబంధమైనటువంటి యొక్క తత్వంగా దానికి రూపొందించుకుంటూ వచ్చారు.
1: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది నేమ్ ప్రజాపతి అథర్వ వాజ్ అండర్స్టూడ్ అండ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది రిషీస్ హూస్ నేమ్స్ హావ్ జస్ట్ బీన్ మెన్షన్డ్ అండ్ హూ వర్ యూజ్డ్ యాజ్ రిత్విక్స్ some aspects were also recognized.
2: ఇలాంటి వేదములను లోకవ్యాప్తి నిమిత్తమై వ్యాప్తి నిమిత్తమై అభివృద్ధి పరచుతూ అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ఒక ప్రజాపతి ద్వారా లోకములకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది.
1: దీస్ వేదాస్ దే వర్ స్ప్రెడ్ ఇన్ ది వరల్డ్ దే వర్ ప్రాపగేటెడ్ ఇన్ ది వరల్డ్ త్రూ దిస్ నేమ్ ప్రజాపతి.
2: వేదముల యొక్క అన్ని మంత్రములకు ప్రారంభమునందు అంత్యమునందు ఉచ్చరించేటువంటి యొక్క ప్రణవ శబ్దాన్ని కూడాను ఆవిర్భవింపచేసినటువంటిది అదర్వ వేదం అనేటువంటిది కూడాను ప్రకటిస్తూ వచ్చింది.
1: ఫర్ ఆల్ ది మంత్రాస్ ఇన్ ది వేద ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది మంత్ర అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ర దేర్ ఇస్ ఎ పర్టిక్యులర్ సౌండ్ కాల్డ్ ది సౌండ్ ఆఫ్ ప్రణవ. The one that has been uttering this sound of pranava is atharva. This has been said in the atharva veda.
2: Intiye kaka yate rudra shivo tanu raghora papa nasinam annaru. Yate rudra shivam tanu raghora papa nasin ani ee yokka vedamunaku veda purushudainatvanti ఈ యొక్క ప్రజాపతికి రెండు రకములైనటువంటి రూపములు ఉన్నవి అని ఈ వేదము ప్రకటిస్తూ వచ్చింది.
1: ఇట్ హాస్ బీన్ సెడ్ ఇన్ దిస్ వేద యాతే రుద్ర శివం తను శివ
2: తను
1: రఘోరా పాప నాశని. ఇన్ దిస్ ఈజ్ మెంట్ దట్ ప్రజాపతి హాస్ గాట్ టూ డిస్టింక్ట్ ఆస్పెక్ట్స్.
2: అందులో ఒకటి రుద్రాకారమని రెండవది అరుద్రాకారమని ఇందులో ప్రకటిస్తూ వచ్చింది.
1: One of the aspects is called the Rudra, Rudrakara. The other is contrary to this and it is called the Arudrakara.
2: Shivam anetvanti yokka tattvanni puraskarinchukoni mangalakaramainatvanti aakaram ani okati rudrakaram ani okati indulo rendu prakatistu vachindi.
1: In the context of Shiva, one of these aspects has been described as mangalakara, as filled with prosperity and good. On the other hand, there is an opposite side of it and that is the Rudrakara.
2: ఈ శాంత రుద్రములకు పరస్పర సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని మనము ఆకార రూపమునందే మాత్రం గుర్తించడానికి పూనుకుంటాం గాని ఏకత్వమైనటువంటి యొక్క దివ్య తత్వమునందు ఒకే పవిత్రమైనటువంటి అర్థాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: టు దీస్ టూ ఆస్పెక్ట్స్ వన్ ది శివ ఆర్ ది పీస్ఫుల్ ఆస్పెక్ట్ ది అదర్ ది రుద్ర ఆస్పెక్ట్ దీస్ టూ ది కాంట్రరీనెస్ బిట్వీన్ దెమ్ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ బై అస్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ అండ్ ఇన్ ది అపీరెన్స్ బట్ వీ హ్యావ్ నాట్ try to reconcile these two aspects and realize the oneness that is present in both the aspects.
2: Kevalamu bhagavantuni endu maatrame itvanti rudra shanti aakaramulu kaakunda jagat swaroopamainatvanti yokka ee prakruti endu kudanu itti rendu aakaramulu manaku gocharistu vastunnayi.
1: Not only in God do we see these two different aspects, one aspect of anger and another aspect of peace. We see it also in the world, in the created world. We see both these aspects, one aspect of anger and one aspect of peace existing side by side.
2: ఇది కేవలము మనసు యొక్క తత్వములపై ఆధారపడి ఉంటుంటాది.
1: This depends totally on the attitude of one's mind.
2: స్తంభము నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క నరసింహునకు పరమ భక్తుడైనటువంటి యొక్క ప్రహ్లాదుడు అనేక రకములుగా దర్శించి సౌమ్యమైనటువంటి సౌందర్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని దర్శించి ఆనందమును అనుభవిస్తూ వచ్చాడు.
1: నరసింహ హూ కేమ్ అవుట్ ఆఫ్ ది పిల్లర్ హీ వాజ్ లుక్డ్ ఎట్ బై ప్రహ్లాద హూ వాజ్ ఎ గ్రేట్ డివోటీ అండ్ ప్రహ్లాద హూ వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఇన్ ది అపీరెన్స్ ఆఫ్ నరసింహ హీ డిడ్ సీ ఎ నంబర్ ఆఫ్ పీస్ఫుల్ యాటిట్యూడ్స్ అండ్ హీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎంజాయిడ్ ది పీస్ఫుల్ యాటిట్యూడ్ దట్ వాజ్ ప్రెసెంట్ ఇన్ నరసింహ.
2: సుందరాకారమైనటువంటి యొక్క నరసింహుని దర్శించి ఈ ప్రహ్లాదుడు ఆనందములో ఉన్మత్తుడై మునిగాడు.
1: ప్రహ్లాద లుకింగ్ ఎట్ ది బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ నరసింహ వాజ్ సో గ్లాడ్ అండ్ వాజ్ డీప్లీ ఇమర్స్డ్ ఇన్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్.
2: దైవ విరోధి అయినటువంటి హిరణ్యకశిపునకు ఈ నరసింహుడు మహారుద్రముగా కనిపించాడు.
1: టు హిరణ్యకశిప హూ రిగార్డెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది ఎనిమీ ఆఫ్ గాడ్ ది వెరీ సేమ్ నరసింహ అపియర్డ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ ఇన్ గ్రేట్ యాంగర్.
2: కానీ ఒకరికి శివాకారంగా ఒకరికి రుద్రాకారంగా కనిపించడంలో ఇది భక్తుని యొక్క మనస్తత్వం పైన ఆధారపడినటువంటిదే కాని భగవంతుని యందు ఏమాత్రము ఇట్టి రెండు రూపములు లేవు.
1: దట్ ది సేమ్ was seen by one as Shiva and by another as Rudra has to be interpreted by saying that these two aspects are not intrinsically present in God, but these two arose from the different attitudes which the devotees were exhibiting.
2: Intiye kadu manaku aneka rakamulainatunte yokka bhogya vastuvulanu manam araginchinappudu అది జీవతత్వంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు అది మనకు ఒక ఉపకారగా ఉంటుండాలి. అదే మితము తప్పి క్రమము తప్పి దానిని భుజించినప్పుడు అదే మనకు మృత్యువునకు సమీపానికి కొనిపోయేటువంటి రోగంగా మారుతుంటాది.
1: నాట్ ఓన్లీ దిస్ ఇన్ ది వరల్డ్ ఇన్ అవర్ డైలీ ఎక్స్పీరియన్స్ వెన్ వీ ఎక్స్పీరియన్స్ సెవరల్ థింగ్స్ విచ్ హ్యావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై అస్ ఇఫ్ వీఆర్ కీపింగ్ దెమ్ విద్ ఇన్ అ సర్టన్ లిమిట్ If we eat them with some limitation and not exceed beyond the limit, then eating such things, various eatables, is not going to cause any harm. It will be useful to us. On the other hand, if we exceed a limit and overeat, the very same things can cause us trouble and can cause disease and even lead us to death.
2: దీనిని అద్ అనేటువంటి యొక్క పదముతో ఈ అన్నమునకు ఉత్పత్తిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ అథర్వ వేదం. అద్
1: Atharva Veda has been telling us that this food has been used to mean from a root word ad.
2: Addanaga tinuta.
1: Ad, the root word, means to eat.
2: Adyate anaga tinetvanti yokka padarthamu, tinadaginatvantidi.
1: Adyate is some material which is edible, which can be taken in.
2: Atti anaga tinabadetvantidi.
1: Atti stands for something which is to be eaten.
2: Tinunadi, tinabadunadi, tinuta. Ee moodinti yokka ekatvani kudanu utpatti sthanamunu puraskarinchukoni ad adyate atti aneetvanti yokka shabdamulu annamunike pradhanamainatvanti yokka sthanamunu andistu vachayi.
1: The one who eats the matter that is being eaten and the act of eating, all these three are represented by this root words.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క అన్న స్వరూపము బ్రహ్మంగా భావించుకొని ఇది కేవలము తినుటయందు తినదగిన దానియందు తిను పదార్థము యందు కూడాను ఈ బ్రహ్మస్వరూపము అంతర్భూతమై ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను మనకు అంగరసి అనేటువంటి యొక్క శబ్దమునందు మనం గుర్తించుకున్నాం.
1: దిస్ సేక్రెడ్ నేమ్ ఫర్ ఫుడ్ which applies to what we can eat, what is edible, and the act of eating, and the one that is eating. All of them are derived from the sacred word ad, which represents the food and different aspects of food. We have recognized the presence of this in the form of Brahman, in the word angirase.
2: ఇది కేవలము ప్రజాపతి యొక్క అనుగ్రహం చేత ఈ అధర్వుని యొక్క భూతములైనటువంటి యొక్క ఉత్పత్తుల చేత అధర్వ అనేటువంటి యొక్క వేదమును గుర్తించడానికి తగినటువంటి ఆధారమైనది.
1: బై ది గ్రేస్ ఆఫ్ ప్రజాపతి అండ్ బై ది గ్రేస్ ఆఫ్ ది రిత్విక్స్ హూ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ అధర్వ విత్ ది హెల్ప్ ఆఫ్ ది అధర్వ వేద వీఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ దీస్ క్వాలిటీస్ ఇన్ దిస్.
2: కేవలం ఈ దీనికి అధర్వ వేదం అనేటువంటి యొక్క సార్థక నామమే కాకుండా దీనికి బ్రహ్మ వేదమనియు క్షత్ర వేదమనియు ఇంకా అంగర్వ వేదమనేయు ఈ విధమైనటువంటి పేర్లు అనేకంగా వస్తూ వచ్చినాయి.
1: దిస్ వేద హ్యాస్ నాట్ ఓన్లీ బీన్ కాల్డ్ బై వన్ నేమ్ అథర్వ వేద, ఇట్ హెస్ ఆల్సో బీన్ కాల్డ్ బై అనదర్ నేమ్ బ్రహ్మ వేద, ఇట్ హెస్ ఆల్సో బీన్ కాల్డ్ బై అనదర్ నేమ్ క్షత్ర వేద.
2: ఇలాంటి అనేక పేర్లతో కూడినటువంటి యొక్క ఈ అథర్వ వేదమునకు కొన్ని రకములైనటువంటి యొక్క మార్పులను కూడాను కూర్చుకుంటూ ఇది ప్రధానమైనటువంటి స్థానమును అందుకుంటూ వచ్చింది.
1: This Atharva Veda, which has these alternative names, from time to time, it has acquired some changes, and having incorporated into itself some changes, it has become an important one.
2: Gayatri Parameshwari ki yaj anaga yajurvedamu rugveda samavedamulanta kudanu padamulaga undinappudu ee mimamsam anetvanti yokka shastramu tatasattva sthanamunandu untundi ఈ అధర్వణ వేదం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చేష్టలుగా మారుతూ వచ్చినటువంటిదని కూడాను మన యొక్క శృతులు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: ఫర్ గాయత్రి పరమేశ్వరి అవర్ శృతీస్ హావ్ టాట్ us that there are 3 feet. Those are Yaj, Rug and Sama. The 3 Vedas, Yajur Veda, Rug Veda and Sama Veda, are looked upon as the 3 feet on which Gayatri Parameshwari rests. And Mimamsa has also stood as the body, and Atharva has stood as a kind of manifestation of Gayatri Parameshwari.
2: ఇలాంటి ప్రధానమైనటువంటి యొక్క స్థానమును అందుకున్నటువంటి యొక్క అధర్వ వేదముల యొక్క తత్వాన్ని మనము ఈనాడు 3 వేదములకు మాత్రమే ప్రధానత ఇచ్చి అధర్వ వేదం అనేటువంటిది కేవలం లెక్కకు రానటువంటి దానిగా ఈనాడు మనం భావిస్తుకుంటూ వస్తున్నాం.
1: వైల్ అధర్వ వేద ఓవర్ టైమ్ హ్యాస్ అక్వైర్డ్ సచ్ ఎ ప్రామినెంట్ ప్లేస్, యట్ టుడే వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ ఓన్లీ టు ది 3 అధర్వేదాస్, ది యజుర్, ది రుగ్ అండ్ ది సామవేద. వీఆర్ నాట్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు అథర్వ వేద టుడే.
2: ఒకే ఆదిత్యునకు యజుర్వేదం అనే భక్తులు యజుర్వేదమును అభ్యసించినటువంటి వారు యజు అని పిలుస్తూ వచ్చారు. ఒకే ఆదిత్యునకు ఋగ్వేదమును ప్రతిష్ఠించుకునేటువంటి వారు సామ అని కూడాను సామవేదమునకు చెప్పుకుంటూ వచ్చారు. ఋగ్వేదమునకు ఉక్త్య అనేటువంటి యొక్క పదమును ఉచ్చరిస్తూ వచ్చారు. అదే ఒక ఆదిత్యునకు ఈ యజుర్వేదం అనేటువంటిది కేవలము తన యొక్క తత్వము లోపల తత్ అనేటువంటి యొక్క మార్గంలో ఉపదేశించుకుంటూ వచ్చారు.
1: ఫర్ ది సేమ్ ఆదిత్య డిఫరెంట్ పీపుల్ హ్యావ్ బిన్ యూజింగ్ డిఫరెంట్ నేమ్స్. దోస్ హూ హ్యావ్ ఫాలోడ్ యజుర్వేద యూజ్ ది వర్డ్ యాతు. Those who followed Rugveda used the word Uchya for the same Aditya. Those who followed Samaveda used the word Sama for the same Aditya. In other words, the same Aditya was being given different names by different people who followed the different Vedas, the Yajur, the Rug and the Samaveda.
2: Kanuka, ee Adharva Vedam anetvantidi anninti endukudanu jeshtudaniyu shreshthamaniyu deeniki oka pratyekamainatvanti oka birudu.
1: Amongst all the Vedas, this Atharva Veda has got a distinctive name, that is the eldest and that is the most important one.
2: దీనిని పరబ్రహ్మ తత్వంగా కూడాను కేవలము వేదవాక్యం అనేటువంటిది కాకుండా వేద స్వరూపుడే అనేటువంటి యొక్క తత్వాన్ని కూడాను ఇది ప్రకటిస్తూ వచ్చింది.
1: This Atharva Veda has also been proclaiming that the aspect of Parabrahman is not simply the word of Veda, but it is just the Veda itself.
2: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క లోక కళ్యాణ నిమిత్తమై అందించేటువంటి యొక్క ఈ రుద్ర శివాకార తత్వం ప్రకటిస్తూ వస్తూ కొన్ని రకములైనటువంటి యొక్క మంత్రములను ప్రధానమైనటువంటి యొక్క సృష్టి స్థితి లయములకు కూడాను ఆధారభూతమైనటువంటిదిగా ఉచ్చరిస్తూ వచ్చింది.
1: దిస్ వాజ్ ప్రొక్లైమింగ్ నాట్ ఓన్లీ ఫర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది వరల్డ్ దీస్ 2 aspects, ది ఆస్పెక్ట్ ఆఫ్ యాంగర్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ పీస్, రుద్ర అండ్ శివ. ఇన్ అడిషన్ టు దట్ ఇట్ హెస్ బీన్ గివింగ్ అస్ సమ్ మంత్రాస్, దోస్ మంత్రాస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు క్రియేషన్, టు మెయింటెనెన్స్ అండ్ డిజల్యూషన్.
2: దీనినే ఘోర అఘోర అనేటువంటి పదములతో ఈ అధర్వ వేదం నందు చెప్పుకుంటూ వచ్చింది. అధర్వ వేదం నందు
1: In this Atharva Veda, these aspects have been represented by 2 words, Ghora and Aghora.
2: Ghora, Aghora anetvanti yokka padamulaku sarva samanyanga prapancham nandu aneka rakamulainatvanti bhayankaramainatvanti leka badhakaramainatvanti vishayamulaku maatrame Ghora, Aghora anetvantidi padamulu upayogapadutu vastam.
1: Ordinarily, in common parlance in this world, we use these 2 words, Ghora and Aghora, only in connection with when we want to describe some fearful things or some troublesome things. These words are used only in such a context.
2: కానీ ఇక్కడ ఘోర అనేటువంటి యొక్క పదమునకు ఒక విధమైనటువంటి ఆనందమునకు అభ్యంతరము కల్పించేటువంటి యొక్క పదమునకు మాత్రమే ఘోర అనేటువంటి పదమును ఉపయోగపెట్టవలసి వస్తుంది.
1: In this context, this word ghora has to be used only to signify something which is a kind of obstacle for having ananda.
2: Anaga manamu చేయవలసినటువంటి రీతిగా ఉండవలసినటువంటి స్థితిగా కాలమునకు సంబంధించి కొన్ని రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరించి తన హద్దులో తన జీవితము గడపటం చేత అది అఘోరమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
1: బట్ ఇఫ్ వీ డూ వాట్ వీ షుడ్ డూ అండ్ ఇఫ్ వీ ఫాలో సచ్ పాత్స్ విచ్ ఆర్ ది రైట్ పాత్స్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో దెన్ in this life we will be able to get a kind of ananda which can be described by the word aghora.
2: Mitaharamu aghoramainatvanti anandanni andistundi.
1: limited eating, eating with limits, that will give us ananda, which may be called agora.
2: అమితమైనటువంటి ఆహారము, మితిదప్పినటువంటి ఆహారము ఘోరత్వమైనటువంటి రోగత్వాన్ని తెప్పిస్తుంది.
1: అన్లిమిటెడ్ ఈటింగ్ అండ్ అన్లిమిటెడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ బీయింగ్ టేకెన్ ఇన్ దట్ గివ్స్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆనంద, దట్ గివ్స్ ట్రబుల్ విచ్ మే బి కాల్డ్ ఘోర.
2: కనుక దీనిని మనం పురస్కరించుకుని అన్నమా ఈ ఘోరత్వాన్ని అందించేది, లేక అన్నమా ఈ యొక్క అఘోరత్వాన్ని అందించేది. అఘోర ఘోరములకు అన్నము కారణం కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ we should ask ourselves, is it the food that we take in which is giving us this feeling of agora, or is it the food that we take in giving us the feeling of ghora? No, food is not responsible for either feeling agora or ghora.
2: Idi kevalamu manavuni yokka bhramtulu, manavuni yokka ichcha shaktile.
1: These are the results of man's illusion, of man's desire and attitude.
2: Ivi manasu yokka tattvamulu.
1: These are aspects of the mind.
2: మన చేతిలో ఒక పదునైన కత్తి ఉన్నది. ఆ కత్తి చేత అనేక ఫలములు మనము కత్తిరించుకుని భోంచేయవచ్చును, లేక కూరగాయలు తరుక్కోవచ్చును, ఇంకా అనేక రకములైనటువంటి ఉపకార కార్యములంతా కూడా చేసుకోవచ్చును.
1: వీ హ్యావ్ ఎ షార్ప్ నైఫ్ ఇన్ అవర్ హ్యాండ్. విత్ దట్ షార్ప్ నైఫ్ వీ కెన్ కట్ ఫ్రూట్స్ అండ్ ఈట్ ఇట్, వీ కెన్ కట్ వెజిటబుల్స్ అండ్ కుక్ దెమ్, వీ కెన్ డూ సెవెరల్ అదర్ యూస్ఫుల్ థింగ్స్ విత్ ది షార్ప్ నైఫ్ ఇన్ అవర్ హ్యాండ్.
2: కానీ అది ఒక విధమైనటువంటి యొక్క రౌద్ర స్థితి యందు ఆ కత్తి చేత ఇతర ప్రాణములకు హాని కలిగించవచ్చును.
1: బట్ ఇఫ్ వన్ గెట్స్ ఇన్ టు ఎ మూడ్ ఆఫ్ టెర్రర్ విత్ ది సేమ్ నైఫ్, వన్ కెన్ ఆల్సో కాజ్ కన్సిడరబుల్ హార్మ్ టు ది లైఫ్ ఆఫ్ అదర్ పీపుల్.
2: పదునైన కత్తి డాక్టర్ దగ్గరనే ఉంటుంటే అది కేవలము ఒక విధమైనటువంటి ఉపకారిగా తాను ఉపయోగపెడతాడు.
1: If there is a sharp knife in possession of a doctor, then that doctor will put this sharp knife to some good use.
2: Ade hantakuni yokka hastamandu untunte pranahani kaligistadu.
1: If it is in the hands of a killer, then that killer will cause harm to life.
2: Ee rendintikini ee yokka vyakti yokka manasattvame karanam kaani aa yokka katti yokka pravartana kaadu.
1: For both these things, it is the attitude of the individual that is responsible. It is not the knife that is responsible.
2: ఇది అంతర్భూతమైనటువంటి లోకతత్వాన్ని పురస్కరించుకున్నటువంటి మనసు, మనయేవ మనుష్యానాం కారణం మందమోచయః. ఈ మనసు యొక్క తత్వము కొన్ని రకమైన బంధములకు, కొన్ని మోక్షములకు కారణమైనటువంటి యొక్క సంకల్పమును ప్రకటిస్తూ వస్తుంటాది. ఇది కూడాను మనసు యొక్క తత్వమే. కనుక ఇక్కడ కూడాను ఘోర అఘోరం అనేటువంటి యొక్క తత్వాలు కూడాను మనకు స్పష్టమవుతూ వస్తున్నాయి.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ సెడ్ యాజ్ ది యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది స్టేట్మెంట్ మనయేవ కారణం మనుష్యానాం బంధమోక్ష. దట్ ఈస్ ది మైండ్ ఆఫ్ మ్యాన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఫీలింగ్ దట్ హీస్ బౌండ్ అప్ ఆర్ ఫర్ హిస్ ఫీలింగ్ దట్ హీస్ ఫ్రీ. సో యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది మైండ్ దీస్ టూ ఆస్పెక్ట్స్ ఘోరా అండ్ అఘోరా ఆర్ అరైజింగ్.
2: సర్వంతర్యామి అనేటువంటి బ్రహ్మ, సర్వభూతాంతరత్మ అనేటువంటి బ్రహ్మ తమ మనస్సునందు కూడా ఉండటం చేత ఆ యొక్క బ్రహ్మతత్వానికి ఘోర అఘోరం అనేటువంటి యొక్క పేరులు ఈ విధమైన రీతిగా ప్రకటిస్తూ వచ్చారు.
1: బికాస్ బ్రహ్మన్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్, బ్రహ్మన్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, హీఈస్ ప్రెసెంట్ ఈవెన్ ఇన్ ది మైండ్ ఆఫ్ పీపుల్, అండ్ సిన్స్ దీస్ టూ ఆర్ ది యాటిట్యూడ్స్ ఆఫ్ మైండ్, ఘోర అండ్ అఘోర హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ రిప్రజెంటింగ్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మైండ్.
2: ఇది ఘోర అఘోరములు రెండు ప్రత్యేకించినటువంటి యొక్క పదార్థములు కానీ, ప్రత్యేకించినటువంటి స్థితులు కానీ కావు.
1: ఘోర అండ్ అఘోర ఆర్ నాట్ టూ డిస్టింక్ట్ సెపరేట్ ఎంటిటీస్, నార్ ఆర్ దే టూ డిస్టింక్ట్ సెపరేట్ సిచ్యువేషన్స్.
2: ఒకదాని యొక్క అభావమే మరొకటిగా ఉంటుండాలి.
1: వన్ హ్యాపన్స్ టు బి ది కాంట్రరీ, ది ఆపోజిట్ ఆఫ్ ది అదర్.
2: దీనినే రియాక్షన్ అంటుంటారు.
1: దిస్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ రియాక్షన్.
2: ఇటువంటి ప్రతిబింబ అభావ స్వరూపమైనటువంటి యొక్క మంచి చెడ్డలు ప్రతి యొక్క క్రియనందు కానీ, ప్రతి జీవియందు కానీ, ప్రతి స్థానమునందు కానీ ఉంటూనే ఉంటున్నారు.
1: దీస్ కాంట్రరీస్ ఆర్ ది ఆపోజిట్స్, వన్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ది అదర్. సచ్ ఆపోజిట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ అవర్స్, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ జీవ, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్.
2: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: పెయిన్ అండ్ ప్లెజర్ కమ్ ఆల్వేస్ టుగెదర్.
2: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: To separate them, it is not possible for anyone.
2: Sukhamu ప్రత్యేకముగా యందు చూడబోము.
1: ప్లెజర్ ఈజ్ సంథింగ్ విచ్ వీ కెనాట్ సీ సెపరేట్లీ అండ్ ఇన్ అన్ ఐసోలేటెడ్ కండిషన్.
2: కష్టము ఫలించలేని సుఖం బటందు.
1: ఇఫ్ పెయిన్ ఫ్రక్టిఫైస్ వీ కాల్ ఇట్ ప్లెజర్.
2: కనుక ఈ కష్ట సుఖములు రెండు ప్రత్యేకించినటువంటివి కానట్లుగా ఈ ఘోర అఘోర స్వరూపుడైనటువంటి పరమాత్ముడు ప్రత్యేకించినటువంటి ప్రజాపతి కాదు.
1: జస్ట్ యాజ్ పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ నాట్ టు సెపరేట్ అండ్ డిస్టింక్ట్ థింగ్స్, సో ఆల్సో ఘోర అండ్ అఘోర ఆర్ నాట్ టు సెపరేట్ అండ్ డిస్టింక్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రజాపతి.
2: జగత్ కళ్యాణ నిమిత్తమై ఒక చికిత్సగా తీసుకుంటున్నాడు ఈ ప్రజాపతి.
1: ఫర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ ప్రజాపతి ఈస్ టేకింగ్ దిస్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ క్యూర్.
2: ఇలాంటి చికిత్సగా తీసుకున్నటువంటి యొక్క ఘోరత్వాన్ని కేవలము ఒక భయంకరమైన ఆకారంగా మనం భావించుకోవటం ఇది చాలా అనర్థము.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఘోర విచ్ ది ప్రజాపతి ఈస్ టేకింగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ టు రిగార్డ్ ఇట్ యాజ్ సంథింగ్ విచ్ రిలేట్స్ టు టెర్రర్ ఆర్ ఫ్రైటనింగ్ థింగ్, దిస్ ఇస్ నాట్ రైట్.
2: దీనిని పురస్కరించుకుని అనాది కాలము నుంచి అనేక మంది మహర్షులంతరకుడును తపస్సు ఆచరిస్తూ ఆ తపస్సు యొక్క ఫలసిద్ధి నిమిత్తమై అనేక రకములైనటువంటి అవాంతరములను కూడా వారు దాటుకోవటానికి పూనుకునేటువంటి వారు.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సెవెరల్ మహర్షీస్ వర్ పెర్ఫార్మింగ్ తపస్ అండ్ డ్యూరింగ్ దట్ తపస్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ది డెస్టినేషన్ విచ్ దే హెడ్ పుట్ ఫర్ దెమ్ సెల్వ్స్ దే యూస్ టు అండర్గో మచ్ ట్రబుల్ అండ్ మచ్ పెయిన్.
2: దీనికి భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క స్థానమును అందించి అతనికి ఒక పట్టమును అందించేటువంటి నిమిత్తమై ఈ రకమైనటువంటి కొన్ని అవాంతరములు కల్పిస్తూ వస్తుంటాడు.
1: గాడ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఇన్ ఆర్డర్ దట్ ది పర్సన్ హూ ఈజ్ ఆఫ్టర్ ది తపస్ మే రీచ్ ఎ సర్టన్ స్టేట్ అండ్ మే గెట్ ఎ రికగ్నిషన్ ఫ్రమ్ గాడ్, హీ ఆల్వేస్ క్రియేట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్ అండ్ ట్రబుల్స్ అండ్ పెయిన్ ఇన్ ది పాత్.
2: కేవలం ఇది భగవంతుని యొక్క కృత్రిమమైనటువంటి యొక్క యుక్తి కాని లేక భక్తులను బాధించాలనేటువంటి యొక్క సంకల్పం కాని కాదు.
1: This is not a trick or a bad trick on the part of God or that God desires to trouble his devotees by creating these difficulties.
2: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు. మీరు సంవత్సరం అంతా కూడా చదివినప్పుడు ఈ సంవత్సరం అంత్యం లోపల యూనివర్సిటీ మీకు కొన్ని ఎగ్జామినేషన్ అని పెడుతున్నారు.
1: You are students and while you are students and you study during 1 year, at the end of the year a university conducts a certain examination at the end of 1 year.
2: Aithe ee examination pettetundi kevalam mee paina deshamato pettunnara, mee abhivruddhi nimittamai ee examination anetundi petti unnata sthanam pampichetundi prayatnaniki punukuntunnara.
1: Is this examination being conducted to give you trouble or is the examination being conducted with a view to give you an opportunity of rising higher and getting a recognition?
2: ఈ ఎగ్జామినేషన్ మనం ఏమంటున్నాము? పరీక్ష అంటున్నాం.
1: We call this a test.
2: అదే విధముగానే తపస్సు ఆచరించేటువంటి యొక్క దివ్య శక్తి కలిగినటువంటి యొక్క యోగిని అప్పుడప్పుడు ఒక పరీక్ష అనేటువంటి ఎగ్జామినేషన్ ఇస్తుంటాడు పరమాత్ముడు.
1: So also this divine person who is undergoing tapas, now and then frequently God applies a test by way of an examination to find out the strength of this person who is undergoing the tapas.
2: Ee test nu manam edo oka viruddhamainatundi marganga manam bhavinchukovatam cheta idi manaku oka rakamainatundi visugga kodunu telutuntundali.
1: Because our attitude towards this test makes us think that this is some unnecessary burden, sometimes we get a feeling that this test is causing us great trouble.
2: Bhagavanta nannu enduku inni parikshalu vedutunnavu, ee parikshalo lopana nenu neggagalana, nee parikshaliki maanu ani manam prarthistunnamu. Parikshalu maaninante manam unnata sthaniki manam polemu.
1: Sometimes we pray to God and say, oh God, why are you submitting me to so many frequent tests every now and then? Why don't you stop testing me so frequently? If God grants such a prayer of yours and all the tests are removed, then there is no way by which you can rise higher and get a higher recognition.
2: Oka plane driving manam nerchukuntunnam leka oka padavanu manam nadipetuvanti oka vidhananni nerchukuntunnam anni vishayamulu yendu kudanu మొట్టమొదటి తనకు ఒక విధమైనటువంటి సర్టిఫికేట్ ఇచ్చే పూర్వము ప్రతి ఒక్క దాన్ని కూడా టెస్ట్ చేయాలి.
1: ఇఫ్ వన్ వాంట్స్ టు లెర్న్ టు డ్రైవ్ ఎన్ ఏరోప్లేన్ ఆర్ వన్ వాంట్స్ టు లెర్న్ టు డ్రైవ్ ఎ బోట్, వాట్ ఎవర్ దట్ మే బి, బిఫోర్ యూ గెట్ అ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ ఫర్ ది టాస్క్ విచ్ యు ఆర్ లెర్నింగ్, యూ విల్ హ్యావ్ టు బి గివెన్ ఎ టెస్ట్.
2: అలాంటి సర్టిఫికేట్ మనం అందుకునేటువంటి నిమిత్తమై ఈ పరీక్షలు మనకు అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ దట్ వి మే ఎంటైటిల్ అవర్ సెల్ఫ్ టు రిసీవ్ సచ్ ఎ సర్టిఫికేట్ దీస్ టెస్ట్స్ ఆర్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
2: మనము ఈ పరీక్షలు ఉండకూడదని కోరుకోవటంలో ఇది కేవలము మనం ఉన్న స్థాయి ఎందే ఉండాలి అనేటువంటి యొక్క దురాశ మాత్రమే తప్ప అందులో ఉన్నత ఆశకు పోవాలనేటువంటి యొక్క పవిత్రమైన భావములు లేనట్టుగానే కనిపిస్తుంది.
1: If anyone desires that all the tests should be abolished altogether, it simply means that he is wanting, he is desiring to remain where he is. It means he is not desiring to be tested and go to a higher place than the place in which he is at present.
2: దీనికి మన చరిత్రల యందు ఒక చక్కని ఆదర్శవంతమైన కథ.
1: There is a very good ideal example story in our own stories.
2: శివచక్రవర్తి తాను మహాత్యాగి అయి అనేక విధములైనటువంటి సిరి సంపదలు కూడి ఉండినప్పటికీ తాను భగవత్ చింతన యందు తపస్సు ఆచరిస్తూ వచ్చాడు.
1: కింగ్ సిబి వాజ్ ఎ పర్సన్ హూ హాడ్ సాక్రిఫైస్డ్ మెనీ థింగ్స్ హూ హాడ్ మెనీ గుడ్ క్వాలిటీస్ దట్ ఆల్ ది టెస్ట్స్ షుడ్ బి అబాలిష్డ్ ఆల్ టుగెదర్ ఇట్ సింప్లీ మీన్స్ దట్ హీఈస్ వాంటింగ్ హీఈస్ డిజైరింగ్ టు రిమైన్ వేర్ హీఈస్ ఇట్ మీన్స్ హీఈస్ నాట్ డిజైరింగ్ టు బి

0: was a person who had sacrificed many things, who had many good qualities, and he had all the wealth, yet he was devoting himself for the thought of God.
1: కాని చక్రవర్తిగా ఉండి కూడాను ఈ శివికి ఈ విధమైనటువంటి త్యాగము తాత్కాలికమా లేక హృదయస్థానం నుంచి ఉప్పొంగినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క త్యాగమా అని పరీక్షింప కోరి ఇంద్ర అగ్ని ఈ ఇరువురు కూడాను ఒక విధమైన ప్లాన్ వేసుకున్నారు.
0: వైల్ సిబి వాజ్ ఎ గ్రేట్ కింగ్, వైల్ హీ హ్యాడ్ ఆల్ ది వెల్త్, ఇంద్ర అండ్ అగ్ని, టూ ఆఫ్ ది గాడ్స్, దే హ్యాడ్ ఎ ప్లాన్ బై విచ్ టు టెస్ట్ and find out if the sacrifice which this king was showing was only a temporary and transient feeling or whether he really has got sacrifice in the depth of his heart. Indra and Agni had a plan by which to test and come to the right conclusion about the king Sibi.
1: Agni oka pavurakaram dharinchindi, Indrudu dani tarimetvanti oka garudaga taru dharinchadu, roopam dharinchadu.
0: Agni took the form of a bird and Indra took the form of a kite, of a Garuda, who was following and was wanting to catch hold of this bird which Agni took the form.
1: ee Garuda ee paavuramunu tarvukuntu vachinattuga akkada pradarshincharu.
0: This kite or Garuda, it appeared to Sibi as if one bird, that is the kite or Garuda, was coming to attack the bird which Agni took the form.
1: aa paavuramu ఆ యొక్క శివ చక్రవర్తికి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చు, శివ చక్రవర్తి నన్ను రక్షించుము, నన్ను రక్షించుము అని చెప్పని అతని చెంత వచ్చి వాలింది.
0: అగ్ని ఇన్ ది షేప్ ఆఫ్ ఎ బర్డ్ కేమ్ రన్నింగ్ టు ది కింగ్ సిబి అండ్ సెడ్ దట్ ప్లీజ్ సేవ్ మీ, ఐఎమ్ బీయింగ్ అటాక్డ్ బై అ గరుడ, ప్లీజ్ సేవ్ మీ. హీ కేమ్ టు ది కింగ్ సిబి.
1: తనను రక్షిస్తారని చెప్పని ఈ సిబి వాగ్దానం చేశాడు.
0: కింగ్ ప్రామిస్డ్ అగ్ని, హూ వాజ్ in the form of this bird was being attacked, that he will save the bird.
1: Kani enni vidhamula thanu garuda prayatninchinappudiki aa yokka pachchini pattalekapoyindi. aa samayamlandu ee garuda aa shiva chakravarti daggara konni rakamulaintundi vaagvadam jarigindi. shiva chakravarti, nenu tarumukoni vachinatundi ee pachchini naaku aakaliga unnatundi samayamlandu naa aakali teerchakunna nee tapasya emi prayojanamu, kanuka nenu nee intiki oka vidhamainatundi adithiga vachanu, నా అతిథి యొక్క ఆశను నీవు తీర్చడానికి నీవు సంసిద్ధుడిగా ఉండినప్పుడే నీ తపస్సు ఫలిస్తుంది అని కూడాను ఈ గ్రద్ద చెప్పింది.
0: ఇంద్ర ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది కైట్ కుడ్ నాట్ గెట్ అట్ అగ్ని హూమ్ హీ వాజ్ అటాకింగ్ అండ్ దేర్ వాజ్ అన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ ది కైట్ హూ వాజ్ ఇంద్ర అండ్ సిబి. ది గరుడ సెడ్, ఐ హావ్ కమ్ టు యువర్ హౌస్ యాజ్ ఎ హంగ్రీ బర్డ్, I must be given this from you. What is the use of your saving this bird and denying me the food that I want now badly? I have come as a guest to your house.
1: అప్పుడు ఈ శివి చెప్పాడు, దానికి నేను అభయం ఇచ్చితిని కనుక దాని ప్రాణమును నీకు అందించడానికి నేను పూనుకోను. నీకు కావలసినటువంటిది ఇంకేమైనా కూడా కావలసినటువంటిది నా దేహమైనా నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను, కనుక నీ ఆకలి తీర్చడానికి ఆ యొక్క పావనమునకు ఎంత బరువు కలదో అంత బరువు నా దేహం నుంచి నా కండల నుంచి ఇస్తానని కూడాను ఈ శివ చక్రవర్తి ఒప్పుకున్నాడు.
0: ది కింగ్ టోల్డ్ ది గరుడ, ఐ హావ్ ప్రామిస్డ్ దిస్ డౌ టు సేవ్ ఇట్స్ లైఫ్, ఐ హావ్ గివెన్ మై ప్రామిస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్రేక్ మై ప్రామిస్ అండ్ హ్యాండ్ ఓవర్ దిస్ డౌ టు యూ, బట్ ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఐఎమ్ విల్లింగ్ టు రిమూవ్ యాజ్ మచ్ ఫ్లెష్ from my body which is the equivalent of the flesh in the dove and give it to you so that you may release your hunger, but I am not going to give up the bird to which I have promised that I will save the life.
1: Oka tookam veyadaniki takkidi techadu, oka vaipuna aa yokka paavuramunu kurcho pettadu, tana kandalu mukkala mukkala mukkala mukkala kosi maraka vaipuna vestu vachadu, kaani enni mukkala vesinappudikini aa pachchi aa paavuramu ఏమాత్రం కూడా కదలలేదు, కొంత లేదు.
0: హావింగ్ సెడ్ దట్ హీ విల్ గివ్ ది ఫ్లెష్ ఫ్రమ్ హిస్ ఓన్ బాడీ ఆఫ్ ది సేమ్ వెయిట్ యాజ్ దట్ ఆఫ్ ది డౌ, హీ బ్రాట్ ఎ బ్యాలెన్స్, హీ పుట్ ది డౌ ఆన్ వన్ సైడ్ వన్ ప్యాన్ అండ్ హీ బిగాన్ రిమూవింగ్ ఫ్లెష్ ఫ్రమ్ హిస్ ఓన్ బాడీ అండ్ పుట్ ఇట్ ఇన్ ది అదర్ ప్యాన్, హౌఎవర్ మచ్ ఫ్లెష్ హీ హాస్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఓన్ బాడీ అండ్ పుట్ ఇన్ ది అదర్ ప్యాన్ ఇట్ డిడ్ నాట్ బికమ్ ఈక్వల్ ఇన్ వెయిట్ టు దట్ ఆఫ్ ది డౌ.
1: ఇంకా చేయనుది లేక శివ చక్రవర్తి మరొక వైపున సంపూర్ణమైన దేహంతో కూర్చొని నా దేహముని ఆరగించమని కూర్చున్నాడు.
0: హావింగ్ నథింగ్ మోర్ టు డూ దెన్ సిబి ది కింగ్, హీ హింసెల్ఫ్ సాట్ ఇన్ ది ప్యాన్ సో దట్ హీ కెన్ కౌంటర్వే ది డౌ అండ్ హీ సెడ్ ఎస్.

0: you can now eat me and release your hunger.
1: ఈ యొక్క ప్రదర్శనమును గుర్తించినటువంటి యొక్క అగ్ని ఇంద్రుడు తమ హృదయమును కరిగి కదిలి తమ స్వరూపముతో బయటికి వచ్చి సాక్షాత్కారం అందించారు.
0: ఇంద్ర అండ్ అగ్ని, ది టూ గాడ్స్ హూ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దీస్ టూ బర్డ్స్ హూ హావ్ కమ్ టు పెర్ఫార్మ్ ది టెస్ట్, దే విట్నెస్డ్ వాట్ సిబి వాస్ డూయింగ్. దేర్ హార్ట్స్ వర్ డీప్లీ మూవ్డ్ అండ్ దెన్ దే అపియర్డ్ ఇన్ దేర్ న్యాచురల్ ఫార్మ్.
1: వారు అట్టి సాక్షాత్కారం అందించి, అయ్యా, వేదమునందు నకర్మ నప్రజ ధనీన త్యాగేనేకి అమృతత్వ మానసుని, త్యాగమునందున్నటువంటి అమృతత్వము మరొక వేదమునందు కాని, మరొక సత్సంపత్తి ఎందు కాని, మరొక ధనధాన్యములు ఎందు కాని, ఏ విధమైనటువంటి ఎందుకు అని ఇటువంటి ఆనందం మనకు లభించదు అని చెప్పని చెప్పినటువంటి పదము సార్థకమని ఈ ఇంద్రుడు అగ్ని ప్రబోధించి తనకు అనేక రకములైనటువంటి శక్తులను అందించుకుంటూ అనుగ్రహించి తన తపస్సిద్ధిని పొందింపచేశారు.
0: Indra and Agni, having appeared in their true form, they said, our Vedas have taught us that no amount of learning, no amount of work can bring you the same pleasure as sacrifice can bring you. This is what the Vedas have told us. Here you have sacrificed so much and this gives us more pleasure than pleasure from any work, pleasure from any scholarship. And this is how they have been showering grace on King Sibi.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క టెస్ట్లు దైవత్వము లోపల అనుగ్రహ నిమిత్తమై వస్తుంటాయి కానీ ఆగ్రహ నిమిత్తమై కాదు.
0: సచ్ టెస్ట్ వెన్ దే కమ్ ఫ్రమ్ డివినిటీ, దే కమ్ ఇన్ ఆర్డర్ దట్ గ్రేస్ మే బి షవర్డ్ ఆన్ యూ. దే డూ నాట్ కమ్ బికాస్ గాడ్ ఈస్ యాంగ్రీ విత్ యూ.
1: కానీ భగవత్ శక్తిని తెలుసుకోవటానికి అందరికీ సాధ్యం కాదు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని, అట్టి బ్రహ్మతత్వమును తెలిసినటువంటి వాడే బ్రహ్మను చేరగలుగుతాడనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకొని సత్యస్య సత్యం, మనం సత్యము ద్వారానే ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవాలి. కానీ మనం ఏదో అసత్య మార్గంలో ప్రవర్తించి సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవటంలో ఏనాటికి మనము సిద్ధులము కాము.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పర్సన్స్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ గాడ్స్ స్ట్రెంగ్త్. Brahmavit Brahmaiva Bhavati. One who understands Brahman, he becomes Brahman himself. In other words, unless one rises to the stature of Brahman, he will not understand Brahman. Therefore, satyasya satyam. Through truth alone, we can comprehend truth. It is not possible to comprehend truth by other means, by false methods.
1: Manam kani, mana manasulunu kani, unchavalasina reetiga unchatam ledu, undavalasina reetiga undatam ledu.
0: Neither we nor our minds are being kept as they should be kept. They are not being put into a position where they should be put.
1: Manavuni yokka manasu undavalsina sthitilo undalekapovatam chetane ee jagattu kudanu ee naadu undavalsina roopakanga undalekapothundadi.
0: Because man's mind is not in a place where it ought to be, the world today is also not as it ought to be.
1: Kanukane మనిషంటే మనసే, మనసంటే సంకల్పమే.
0: మ్యాన్ ఈజ్ సినానిమస్ విత్ మైండ్, మైండ్ ఈజ్ సినానిమస్ విత్ డిజైర్.
1: మన యొక్క సంకల్పమునే లేకపోతే మనసే లేదు, మనసే లేకపోతే మనిషే లేడు. కనుకనే మనిషి అనగా కేవలం ఆకారమును మాత్రమే మనం గుర్తించుకోవటము, దేశం అనగా కేవలం దేశం యొక్క మట్టిని మాత్రమే మనం గుర్తించుకోవటం కాదు, మనుషుల యొక్క సమూహమే దేశము అనేటువంటి సార్థకము ప్రసిద్ధి.
0: If there are no desires, there is no mind. If there is no mind, there is no man. Therefore, if you really want to recognize the shape of your country, the country is not something which does not consist of men. If you want to know what man is, one has to understand that it is the conglomeration of men, it is the grouping of men that makes the country.
1: ఇది ఏమిటి? ఇది ఒక వస్త్రము.
0: This is a piece of cloth.
1: ఈ వస్త్రము దేని వల్ల ఇది వస్త్రం తయారైంది అనగా బండల్ ఆఫ్ థ్రెడ్స్.
0: ఫ్రమ్ వాట్ హ్యాస్ దిస్ పీస్ ఆఫ్ క్లాత్ బీన్ ప్రిపేర్డ్? ది ఆన్సర్ ఈస్ దట్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఎ బండల్ ఆఫ్ థ్రెడ్స్.
1: థ్రెడ్స్ లేకపోతే ఇది క్లాత్ గా తయారైందా?
0: ఇఫ్ దెర్ ఆర్ నో థ్రెడ్స్ హౌ కెన్ దిస్ బి ఎ క్లాత్?
1: అయితే థ్రెడ్ ఏ రీతిగా తయారైంది? కాటన్ వల్ల థ్రెడ్ అయింది.
0: హౌ హ్యాస్ ది థ్రెడ్ కమ్ అప్? ది థ్రెడ్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కాటన్.
1: కాటనే లేకపోతే థ్రెడ్ లేదు, థ్రెడ్ లేకపోతే క్లాత్ లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో కాటన్ దేర్ ఇస్ నో థ్రెడ్, ఇఫ్ దేర్ ఇస్ నో థ్రెడ్ దేర్ ఇస్ నో క్లాత్.
1: కనుక మనము సంకల్పం అనేటువంటి కాటను మనస్సు అనేటువంటి యొక్క దారంగా తయారై మనిషి అనేటువంటి రూపకం అనేటువంటి యొక్క క్లాత్ గా నిరూపణ జరుగుతూ ఉంటుండాలి.
0: our desires, which are in the form of cotton, they get woven up into our mind, which is in the form of thread. And our mind, which is in the form of thread, comes together and produces a form of man.
1: Aite ee sankalpamulu undavalsinatvantivi kaani manaku mana yokka yogyataku mana yokka vidyaku mana yokka deshamunaku mana yokka gauravamunaku mana yokka intitaramunaku mana yokka nadavadikaku tagiretvanti reetiga mana sankalpam untundali.
0: The desires have to be there. Desires need not be eliminated. But what kind of desires have to be there? Desires which are appropriate for us. Desires which are consistent with our education. Desires which are good for our country. Desires which will bring us respect and not disrespect. These are the kind of desires which should be welcome.
1: Mana desam etuvantidi mana tallidannulu etuvanti kirtini sampadinchinatunte varu nenu andukunnatunte degree emiti కనుక నా చదువుకు నా తల్లిదండ్రులకు నా దేశమునకు తగినటువంటి ప్రవర్తన నేను ప్రవర్తిస్తున్నానా లేక దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నానా అని ఎవనికి వాడు పరీక్షించుకోవటానికి తగినటువంటి స్వతంత్రం ఉంటుండాలి.
0: వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ మై కంట్రీ? వాట్ ఈస్ ది రెప్యుటేషన్ విచ్ మై పేరెంట్స్ హావ్ ఎంజాయ్డ్? వాట్ ఈస్ ది రెప్యుటేషన్ విచ్ ది డిగ్రీ ఐ హావ్ అక్వైర్డ్ బై గోయింగ్ త్రూ ఎడ్యుకేషన్? And one must ask oneself, am I conducting myself in a manner which is consistent and which is appropriate with my country, with the education that I have received and with the reputation which my parents have? Each one should ask oneself these questions.
1: Kanukane manamu nimpukovasinatvanti sankalpamulanu mana burra ninduku nimpukovali kani అనవసరమైనటువంటివి నింపుకోని ప్రయోజనం లేదు లేక ఏమీ నింపుకోకుండా దాన్ని ఎంప్టీగా పెట్టుకునే కూడా మంచిది.
0: So the kind of desires with which we wish to fill our head should be such desires as bring reputation and as are consistent with all the statements that have just been made. On the other hand, if you are going to fill your head with undesirable desires, then it is better to keep your head empty rather than fill it with such desires which are bad.
1: ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: In an empty head, you can certainly introduce anything that you wish to.
1: Yememo nindi unna burra nimpa veeluguna?
0: But if a head is full of all kinds of things, is it possible to put anything more into it?
1: Kalibodala nindi unna talaburra idi khaliyaguna? Kalibodala nindi unna talaburra idi khaliyaguna?
0: Unnecessary things which are characteristic of the present age Kali, if they are filled in your head, then how can that head have any place for anything more that is good?
1: Kalibodala nindiyunna talaburra idi khaliyaguna talaburra idi khali kaaka ila sukrutamu nimpanaguna.
0: If the head is full of all the teachings which are characteristic of the modern age Kali, then will there be any more place in that head to put anything? And if there is no place in which to put anything good in the head, then what is the use of the head?
1: అందువలననే మన భారతదేశమునకు ఉండవలసినటువంటి ధర్మము ఈనాడు అరణ్యమునకు వెళ్ళింది.
0: This is the reason why, because there is no place in our country where righteousness can stay and can flourish. This dharma has gone to the forests.
1: ఈ అరణ్యముల్లో సంచరించేటువంటి క్రూరత్వం అనేటువంటిది గ్రామములను చొరబడింది.
0: The cruelty that should have been in the forest has come and entered the living villages.
1: కారణం ఏమిటి? మన బుద్ధులు ధర్మమును నిలుపుకునేటువంటి ఒక స్థితిలో లేవు.
0: What is the reason? Our ideas and our thoughts are not in a position to retain and attract dharma.
1: పాండవులు ధర్మ స్వరూపులైనటువంటి వారు అరణ్యానికి పోవడానికి కారణం ఏమిటి? సర్వ విధములైనటువంటి దుర్గుణ స్వరూపులైనటువంటి యొక్క దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క ఈ ధృతరాష్ట్ర సంతతి రాజ్యమంతా వ్యాపించిపోవటం చేత పాండవులకు అక్కడ చోటు లేక అరణ్యానికి వెళ్లినారు.
0: వై డిడ్ పాండవాస్, హూ వర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ, వై డిడ్ దే హ్యావ్ టు గో టు ది ఫారెస్ట్? ది రీజన్ వాజ్ ఆల్ ది లివింగ్ ప్లేసెస్ వర్ ఆక్యుపైడ్ బై ది జనరేషన్ ఆఫ్ ధృతరాష్ట్ర, బై పీపుల్ హూ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ ధర్మ. There was no place whatsoever for Pandavas to live there.
1: ee naadu kalaki sambandhinchinatvanti yokka pravartanlu mana yokka angamullo unnatvanti yokka chestalu ee reethiga untunnayi.
0: Today the behavior that is relevant to Kali, to the modern age, in our own limbs and organs, what is the shape that they are taking?
1: దుర్బుద్ధుల తలలున్నా దూరును విను చెవులున్నా, దుర్బుద్ధుల తలలున్నా దూరును విను చెవులున్నా, పొంచి చూచు కనులున్నా పంతల విను మనసున్నా, వంచిత గుణ చిత్తమున్న వంచే పలుకున్న, ఈ వికృతులు చూడగాని న్యాయము ఇక బ్రతుకదన్నా. మనలో ఉన్నటువంటి గుణములు ఎలాంటివంటే, మనస్సు ఏ విధంగా ఉంటుండాలి? దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా, ఇతరులపైన సాడేలు చెప్పేటువంటిది వినాలి వినాలి వినాలని మన చెవులు వారి దగ్గరికి పరిగెత్తిపోతుంటాది. దేనివల్ల? మన తలలో అన్ని దుర్బుద్ధులుగానే ఉండటం వల్ల. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే ఏదైనా గోడ మరుగునో లేక స్తంభం మరుగునో ఉంటుండి వింటూ ఉండటం. దూరులు విను చెవులున్న కొంచి చూచు కనులున్న, చెట్ల మరుగున కూర్చునేది అట్టా ఇట్టా చూస్తూ ఉంటుండేది. పంచల విను మనసున్న వంచిత గుణ చిత్తమున్న వంచే పలుకున్న, ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. ఇవన్నీ వికృతులే గాని సుకృతులు కావు. కనుక మనలో సుకృతులు నింపుకోవాలి కాని వికృతులు నింపకూడదు. ఈ వికృతులు సుకృతులు ఈ రెండు కూడాను ఘోర అఘోరముల యొక్క స్వరూపములు.
0: హౌ ఇస్ అవర్ మైండ్? అవర్ మైండ్ కెన్ డిస్క్రైబ్ బై సేయింగ్ దట్ అవర్ హెడ్స్ అండ్ అవర్ థాట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్ నోషన్స్ అండ్ అవర్ ఇయర్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు గో అండ్ లిసన్ టు కంప్లైంట్స్ అండ్ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ అదర్స్. We run to a place where someone is complaining about others and finding fault with others. Not only that, if someone is talking, then we want to eavesdrop. We want to go there and we want to listen very surreptitiously to what is being said. Our eyes are such that we want to hide ourselves behind something and begin to look at it without your being noticed that you are looking at a thing which you are not entitled to look at. This is the kind of thing, and the mind is always deceiving. We use such words which will deceive other persons. Our word is deceiving. Our vision is bad. We eavesdrop and we are always ready. We run to listen to complaints and finding fault in others. If this is the bad situation in which we are, how can justice thrive? Not only justice thriving, how can justice find any place at all? It will run away from where such things exist. These good aspects and bad aspects that are described here, these are the aspects which are called ghora and aghora.
1: Aithe maaku ilanti gunamulu untunnayi kabatti idi vikrutalaipoyinayi, deenini viruddhanga marinappudu sukrutanga maaripothundi. Aithe bhagavantuni endu kudanu ee vikrutulu unte kada akkada kudanu ghora aghoramulane padamulu kudanu sambandhamayam avutayani kudanu meeru chintinchavachchu.
0: You may think because we have got these bad qualities, these are vikrutas, these are bad qualities. But once we change them, they become good qualities, they become sukrutas. You may ask in God as well, where we are using these two words, ghora and aghora, are there in God these vikrutas, bad qualities, and sukrutas, good qualities?
1: Kani ikkada brahma tattvamunandu manam gurtinchavalasinatundi satyamu okkati untundadi.
0: But here, when we ask this question, in the aspect of Brahman, in the domain of Brahman, there is one truth which we have to recognize.
1: Brahma nirgunudu, nirakarudu, namam matrame kaligi untuntadi. Alanti vani yokka tattvamunandu oka shuddhamaina addamu vanti vaadiga manam oka aakaranni nirminchukunnam.
0: Brahma has no form. He is above qualities. He has no qualities or gunas. Brahma has got only a name and it is like a mirror. In the mirror, we have created to ourselves a particular form.
1: Aa yokka shuddhamaina addamanandu neevu poi nilchukunnappudu nee yokka swaroopame aa addamanandu gocharistunnayi. Kaani nee yokka pratibimbam addamulo poyinada leka addamu nee pratibimbanni venuku kodutundada aneetuvanti satyanni manam gurtinchali.
0: In the name of Brahman, whom we should regard as a clean mirror, if you go and stand in front of that clean mirror, you see yourself. But you have to ask a question. Is this form which you are seeing, which is of yourself, is it being simply reflected by the mirror back to you, or is it part of the mirror? This is a question which you have to ask.
1: Kani aa yokka pratibimbanni neeku venuku kodutundade kani andulo nee yokka pratibimbam ledu.
0: This clean mirror of Brahman is only reflecting the image of yourself, but your image is not present in that mirror.
1: అదే విధంగానే నీలో ఉన్నటువంటి గుణములు, ఆ బ్రహ్మ అనేటువంటి తత్వము నీకే అది అఘోరమైనటువంటి గాను ఘోరమైనటువంటి గాను. నీవు మంచి కార్యములు చేసినప్పుడు దాని ఫలితము నీకే, చెడ్డ కార్యం చేసినప్పుడు దాని ఫలితము నీకే రిఫ్లెక్షన్ గా అందిస్తూ వస్తుండదే కాని తనలో ఎట్టి యొక్క ఘోర అఘోరములు లేవు.
0: We ask the question, this Vikruta and Sukruta and Ghora or Aghora, are they present in God also? The answer is no. The very gunas that are present in you, when you stand in front of Brahman, the clean mirror, they are being reflected back to you. If you do good, it is reflected back to you as a Sukruta. If you do bad, it is reflected back to you as a Vikruta. Vikruta and Sukruta are arising from you and are being reflected back to you. They are not present in Brahman, the clean mirror.
1: Kalukane. దైవమునందు ఎట్టి దోషములు కానీ మనం నిరూపించడానికి సాధ్యము కాదు. నిరూపించినటువంటి దోషములు కూడాను కేవలము కల్పితములే కాని సత్యములు కావు.
0: సో యూ కెనాట్ ఫైండ్ ఎ ఫాల్ట్ అండ్ పాయింట్ ఎట్ ఎ ఫాల్ట్ ఇన్ గాడ్. ఇఫ్ హౌఎవర్ యూ ఫైండ్ ఎ ఫాల్ట్ అండ్ యూ సే దట్ దేర్ ఇస్ ఫాల్ట్ ఇన్ గాడ్, దీస్ కెనాట్ బి ట్రూత్. దే ఆర్ ఓన్లీ ఆర్టిఫిషియల్ అండ్ దే ఆర్ క్రియేషన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఇమాజినేషన్.
1: కేవలము ఒక అనుగ్రహానికి పాత్రలు కాకుండా ఉండినంత వరకు నాకు దైవము దూరంగా ఉంటున్నాడు అని మనం భావిస్తున్నాం. అనుగ్రహమే కలిగిన దైవము నాకు దగ్గరకు వచ్చాడు అని భావిస్తున్నాం.
0: Until you notice the grace of God coming to you, till then, if you do not see grace of God on you, you think that God is at a distance from you. But the moment God's grace is recognized by you, you begin to say that God is close to you.
1: ఇంకా మరొక మార్గం నందు నేను ఎన్ని విధములుగా దైవముకు చెంతకు పోయినప్పటికీ దైవము అతి దూరంగా వెళుతున్నాడు అని కూడాను మనం వాపోతుంటాం.
0: ఇన్ అనదర్ వే, ఇన్ అనదర్ ఆస్పెక్ట్, వీ గో ఆన్ ట్రబ్లింగ్ అవర్ సెల్స్ అండ్ సేయింగ్ దట్ ఐ హావ్ ట్రైడ్ మై బెస్ట్ ఇన్ మెనీ వేస్ టు గో క్లోజ్ టు ది గాడ్ బట్ గాడ్ ఈస్ గోయింగ్ మోర్ అండ్ మోర్ డిస్టెంట్ ఫ్రమ్ మీ. దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ విచ్ వన్ గెట్స్.
1: ఇది అర్థము లేనటువంటి యొక్క వ్యామోహములు, అర్థము లేనటువంటి యొక్క ఆర్తనాదములు. అనగా తాను భగవంతునికి దగ్గరకు పోయినా భగవంతుడు అతనికి దూరంగా ఉంటున్నాడనేటువంటి యొక్క పదములో ఏమాత్రం కూడాను విచారణా శక్తి లేదు.
0: దీస్ ఆర్ మీనింగ్లెస్ ఇమాజినేషన్స్, దే ఆర్ మీనింగ్లెస్ క్రైస్ ఆఫ్ డిస్ట్రెస్ టు సే దట్ యు ఆర్ గోయింగ్ క్లోజ్ టు ది గాడ్ అండ్ యెట్ గాడ్ ఈస్ కీపింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ యూ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ మీనింగ్లెస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతము భావించవచ్చును, నేను స్వామికి దగ్గరగా ఉంటున్నాను కానీ స్వామి నాకు దూరంగా ఉంటున్నాడు అని అనుకోవచ్చు.
0: భగవంతం మే ఫీల్ దట్ హీస్ క్లోజ్ టు గాడ్ బట్ యెట్ హీ మే థింక్ దట్ స్వామి ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ హిమ్.
1: ఇక్కడ మనము ఒక విధమైనటువంటి యొక్క పదార్థ విచారం చేయాలి. ఆ పదార్థ విచార జ్ఞానం లోపలనే మనం ఫిజిక్స్ కూడా తీసుకుందాం. ఇప్పుడు అతని నుంచి నా దగ్గరికి ఎంత కొలతగా మీరు వేసుకుంటారో నా నుంచి అతనికి కూడా అంతే కొలత కదా. అతని దగ్గర నుంచి మాత్రం నాకు చాలా తక్కువ కొలతగా వచ్చి నా దగ్గర నుంచి మాత్రం అతనికి ఎక్కువ కొలతగా పోతుందా? ఈ రెండు డిస్టెన్స్ ఒక్కటే కొలతగా ఉంటుంటాయి.
0: హియర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ఫిజిక్స్. ది డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్ టు మీ అండ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ మీ టు హిమ్ can only be the same. It cannot be that the distance from me to him is much more than the distance from him to me.
1: ఇప్పుడు ఇదొక పలక అనుకోండి. ఈ పదార్థ విజ్ఞాన శాస్త్రమునందు ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటంటే నేను ఈ పలకను గట్టిగా కొట్టాను. కొట్టి నే పలకే పలుకులు ఏ రీతిగా ఉంటున్నాయంటే నేను పలకను గట్టిగా కొట్టినాను అని మాత్రమే నువ్వు చెప్తున్నావు. కాదు, నీవు ఈ పలకను ఎంత గట్టిగా కొట్టినావో ఆ పలక కూడాను నిన్నంత గట్టిగా కొట్టింది.
0: లెట్ us టేక్ దిస్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ఎ బోర్డ్. ఇఫ్ ఐ సే దట్ ఐ హావ్ స్ట్రక్ హార్డ్ ఆన్ ది బోర్డ్, ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ఫిజిక్స్ టేక్స్ us టు ది కన్క్లూషన్ దట్ ది బోర్డ్ హిట్స్ మై హ్యాండ్ విత్ యాజ్ మచ్ స్ట్రెంగ్త్ యాజ్ ఐ హావ్ హిట్ ది బోర్డ్ విత్ మై హ్యాండ్. ఇట్ కెనాట్ బి దట్ ది రియాక్షన్ ఈజ్ అన్ఈక్వల్ టు ది యాక్షన్.
1: అదే విధంగానే బ్రహ్మతత్వమునందు కూడాను నీవు కేవలము దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఎప్పుడూ దూరంగా ఉంటున్నాడు. నీ భావము నీవు దగ్గరికి వెళ్ళినట్టు భగవంతుడు దూరం వెళ్ళినట్టు నీ భావములోని మార్పులే కాని నీవు దగ్గర వెళ్ళలేదు, భగవంతుడు దూరము లేడు. భగవంతుడు నిరంతరము నీ వెంటనే ఉంటున్నాడు, నీవు భగవంతుని వెంటనే ఉంటున్నావు. ఈ సత్యాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడు సర్వం విష్ణుమయం జగత్తు లేక సర్వం బ్రహ్మమయం జగత్తు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే ఈ ఘోర అఘోర స్వరూపాలు మనకు పూర్తి దూరం అయిపోతాయి.
0: In the aspect of Brahman, as in this analogy, the position is quite clear. There is no question of your thinking, you are going close to God, but God is at a distance from you. Or you are thinking that God is keeping at a distance in spite of your going closer to Him. This is not right. As close you are to God, so close is God to you. If you understand the truth, then you will realize that God is present everywhere. There is no question of God not being present close to you and is being present at a distance from you.
1: దైవము సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి యొక్క మార్గమును అనుసరించవచ్చును.
0: Individuals who recognize the truth in the statement that God is omnipresent, such people will not get these feelings that God is at a distance from them.
1: ఇటువంటి ప్రకృతి పదార్థ పరార్థములను రెండింటిని సమన్వయపరిచేటువంటి యొక్క శక్తి సామర్థ్యమును నిరూపించినటువంటిదే అథర్వ వేదము.
0: దిస్ అథర్వ వేద హ్యాస్ గివెన్ అస్ క్లియర్లీ ది మీనింగ్ ఇన్ వాట్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ వాట్ హెస్ బీన్ సెడ్ నౌ ఇన్ నేచర్ అండ్ ది లాస్ దట్ గవర్న్ మ్యాటర్ అండ్ ది లాస్ దట్ గవర్న్ ది స్పిరిట్ హ్యావ్ ఆల్ బీన్ కోరిలేటెడ్ అండ్ హ్యావ్ ఆల్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ మేనర్ ఇన్ వన్ వే దట్ ఈస్ ది అథర్వ వేద.
1: మనం ఈ జగత్తునందు సంభవించినటువంటి కష్టములకు దుఃఖములకు విచారములకు ఏ రకమైనటువంటి మార్గమును అనుసరించాలి, దీనిని తప్పించుకుని ఏ విధమైనటువంటి మార్గములో పరార్థమును మనం పొందాలి అనేటువంటి యొక్క సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ హ్యావ్ ది ప్లెజర్స్ వీ హ్యావ్ ది సారోస్ వీ హ్యావ్ ది పెయిన్స్ దిస్ వేద హ్యాస్ డెమోన్స్ట్రేటెడ్ టు అస్ what should we do, what path should we take in order that we may escape these sorrows and pains which are to be found in this world.
1: Anaga manaku viruddhamainatvanti yokka chettulu mana paina padi manato poraadutunnatvanti samayamlo manamu vaatito poraadi vijayanni saadhinchali aneetvanti yokka antaraatmanu puraskarinchukoni adarva vedamu aayudhamulakanta kodano pradhanamainatvanti ani manam ee naadu anukuntu vastunnam.
0: In another way, when we encounter strengths which are beyond us, what is it that we should do? How can we counter this power and strength which is something which is superior to us? Because Atharva Veda has told us, has taught us the methods by which we can encounter strength and power which is stronger than us. Atharva Veda today is being regarded as one which tells us all the details about the weapons with which we should defend ourselves.
1: కానీ భౌతికమైనటువంటి యొక్క అస్త్రశస్త్రముల గురించి బోధించినటువంటిది కాదు, అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆనందమును జయించేటువంటి యొక్క అస్త్రశస్త్రములను కూడా బోధించినటువంటిది అథర్వ వేదం.
0: We should not regard Atharva Veda as something which has told us the secrets of material weapons, of weapons with which we fight the material world. Atharva Veda has told us the secrets, the inner weapons, the weapons with which we fight the inner sorrow and get over the sorrow.
1: యావత్ ప్రపంచమంతా సాధించినటువంటి వ్యక్తి కంటే మనసును సాధించినటువంటి వ్యక్తి మహాచక్రవర్తి.
0: An individual who has control and who has gained mastery over his mind, he is a much greater king than an individual who has conquered and attained mastery over the whole material world.
1: ఆటం బాంబులు సృష్టించినటువంటి వ్యక్తి ప్రపంచమంతా భస్మం చేయొచ్చును, కానీ ఆనందమును మాత్రం భస్మం చేసేటువంటిది వాడి దగ్గర అటువంటి అస్త్రం లేదు.
0: An individual who has discovered the atom bomb, he has the capacity to reduce the entire world to ashes, but he has not the capacity with that weapon to reduce ananda in any place.
1: Tana yokka indriyamulu tanu vasam chesukunna adaniki aanandame prapti.
0: If one can control his own senses and organs, if one can acquire mastery over his own senses, then he has ananda in an abundant measure.
1: ఇది కేవలం అంతర్బహిర్ సంబంధమైనటువంటి యొక్క పోరాటమును ఆర్చి తీర్చి కొంతవరకును దివ్యత్వాన్ని అందించేటువంటి యొక్క పరమశక్తి స్వరూపము అథర్వ వేదం.
0: ది కాంట్రడిక్షన్స్ దట్ ఆర్ అరైజింగ్ బిట్వీన్ ది ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ అండ్ ఇంటర్నల్ ఫీలింగ్స్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ ఆస్పెక్ట్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫీలింగ్స్ దట్ విచ్ రిమూవ్స్ ది కాంట్రడిక్షన్ అండ్ ఎస్టాబ్లిషెస్ పీస్ బిట్వీన్ ది ఇంటర్నల్ ఆస్పిరేషన్స్ అండ్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ దిస్ ఇస్ అథర్వ వేద.
1: ఈనాడు మన యొక్క భారతదేశం మందు త్రయి అనే పదముల చేత ఋగ్వేదు సామవేదములు మాత్రమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం తీసుకుంటున్నాం, కానీ అథర్వ వేదం ప్రత్యేకించినటువంటిది కాదు. ఋగ్యజుస్వామునందు అంతర్భూతంగా ప్రవేశించేటువంటిదే అథర్వవేదం.
0: టుడే వీఆర్ రిగార్డింగ్ అథర్వవేద యాజ్ సంథింగ్ సెపరేట్ ఫ్రమ్ ది అదర్ త్రీ వేదస్, ది రుక్, యజుర్ అండ్ సామవేద. దిస్ ఇస్ నాట్ రైట్. అథర్వవేద ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ప్రెసెంట్ యాజ్ లేటెంట్ అండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ, రుక్, యజుర్ అండ్ సామవేద.
1: ఈ కర్మ ఉపాసన జ్ఞానముల యందు కూడాను ఈ విధమైనటువంటి యోగము ఏ విధంగా అంతర్భూతమై ఉంటుండదో అదే విధముగానే రుగ్ యజు స్థానములందు ఈ యోగం అనేటువంటి అధిశ్వేదము లీనమై ఉంటుండాలి, అంతర్రూపమై ఉంటుండాలి.
0: జస్ట్ యాజ్ ఇన్ ది యోగాస్, ది యోగా ఆఫ్ వర్క్, ది యోగా ఆఫ్ నాలెడ్జ్, ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యోగాస్, దేర్ ఇస్ యోగా ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్, ఇన్ వర్క్ యాజ్ వెల్ యాజ్ ఇన్ విజ్డమ్. So also this Atharvaveda is present in all the three Vedas, the Yajur and the Rup and the Samaveda.
1: Bhagavad Gita yandu okkokka chapter kudanu karma yogam, jnana yogam, prapti yogam, jnana vijnana yogamu aneetvanti anni rakanga kudanu chetra chetrakni vibhaga yogamu ilantivanta vibhuti yogam sarvamu kudanu 18 perlato vastunnayi. ఇందులో యావది ప్రధానమైనటువంటిది అంటే భక్తి యోగమా జ్ఞానయోగమా కర్మయోగమా అంటే అనేక మంది భక్తి యోగమని కర్మయోగమని జ్ఞానయోగమని అంటున్నారు. కానీ అన్నింటి యందు సమర్థమైనటువంటిది యావదంటే యోగము, ప్రతి పదము యందు కూడా నువ్వు యోగము చేరుంది కనుక యోగం అనేటువంటి యొక్క హృదయాన్ని నీవు ధరించుకుంటే సర్వము కూడా అందులో ప్రింట్ అయిపోయినట్టుగా ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ 18 చాప్టర్స్ ఇన్ భగవద్గీత. ఈచ్ చాప్టర్ ఇస్ బీయింగ్ గివెన్ ఏ డిఫరెంట్ నేమ్. కర్మయోగ, జ్ఞానయోగ, ప్రాప్తి యోగ, విభూతి యోగ అండ్ సో ఆన్. వన్ ఆస్క్ వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ భగవద్గీత. సమ్ పీపుల్ సే కర్మయోగ, సమ్ పీపుల్ సే జ్ఞానయోగ, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ డీప్లీ యూ విల్ ఫైండ్ వాట్ ఈస్ కామన్ టు ఆల్ దీస్ చాప్టర్స్ ఈస్ ది వర్డ్ యోగా. ఇఫ్ యూ రియలైజ్ దట్ యోగా ఈస్ ది కామన్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ ది 18 చాప్టర్స్ ఆఫ్ భగవద్గీత అండ్ ఇంప్రింట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ యోగా ఆన్ యువర్ హార్ట్, then you will understand what is the most important and common thing for all these chapters.
1: Sarvamu oka samatvanga manam durchinchal anukunnappudu atani ye chokka vesukunnadu blue, itani ye chokka vesukunnadu white, itani ye chokka vesukunnadu green, atani ye chokka vesukunnadu red. ee vidhamaina 20 yokka vibhagamulu maatrame drishtimpa chestuntundadi mana yokka netramulu.
0: If basically we like to look at all things as one and find the common thing in all of them, then the position is different. On the other hand, if you have not got that basis, and if you look at different people, you say, one is wearing a blue shirt, one is wearing a white shirt, one is wearing a green shirt, one is wearing a red shirt. In that aspect, we are only trying to see, our eyes are giving attention to the differences, rather than oneness that is present in all of them.
1: కాని మన నేత్రములకే బ్లూ గ్లాసెస్ వేసుకున్నామంటే అన్ని బ్లూ కలర్ గానే కనిపిస్తుంటాయి.
0: బట్ ఇఫ్ వీ హ్యావ్ బ్లూ గ్లాసెస్, ఇఫ్ వీ వేర్ బ్లూ గ్లాసెస్ ఫర్ అవర్ ఐస్, దెన్ ఆల్ దీస్ షర్ట్స్ విల్ లుక్ యాజ్ బ్లూ.
1: మనము ప్రేమమయమైనటువంటి అద్దాలు వేసుకుంటే జగత్తు బ్రహ్మమయమైనటువంటి యొక్క స్వరూపకంగా మనం దర్శించుకోవచ్చు.
0: యాజ్ ఇన్ దిస్ అనాలజీ, ఇఫ్ వీ కెన్ వేర్ గ్లాసెస్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రేమ, దెన్ all that you see in this world will be full of prema.
1: Mana yokka drishti premamayam kaakunda srishti brahmamayam ye reethiga avutundi.
0: If our vision is not filled with prema, how can the creation that you see through your vision become full of brahman?
1: Kanuka srishti brahmamayam ga manam choodalanukunnappudu mana drishtini premamayam ga maarchukoneetvanti prayatnamunu prabodhincheetvantide adharva vedam.
0: If you wish to see the entire creation as full of Brahman, then Atharva Veda is that which enables you to make your vision full of prema.
1: Itti pavitramainatunte yokka antarathamunu prabodhincheetunte vedamulnu manamu gurtinchaka leka daalanu telusukovatanikaina prayatninchaka vedamulante edo oka vidhamainatunte panikraani grandhamuluga manam paraveyataniki poonukotamu nijamuga idi ajnanamullo pradhamainatunte gaane manam bhavinchukovali.
0: The sacred Vedas which teaches these important methods and paths by which you can realize the world as full of Brahman and develop vision which is full of prema, not to give necessary importance to these Vedas and to regard them as useless books and put them aside is something which is very undesirable.
1: Naya paisa aadayam ivvanatvanti yokka tuchchamainatvanti kathala bukkulaina kaani పరుండేటువంటి సమయంలో కూడా నువ్వు చదువుకోవటానికి మనం ప్రయత్నం చేస్తామే కానీ పవిత్రమైనటువంటి మనం జన్మ సార్థకం గావించేటువంటి యొక్క సద్గంధమును చదవడానికి ఏమాత్రం కూడా నువ్వు మనం పూనుకోము.
0: వైల్ వి గో టు బెడ్ వి మేక్ ఎన్ అటెంప్ట్ టు రీడ్ స్టోరీ బుక్స్ విచ్ ఆర్ నాట్ వర్త్ ఈవెన్ వన్ పైసా, విచ్ డూ నాట్ బ్రింగ్ యూ ఎనీ ఇన్కమ్ ఈవెన్ యాజ్ ఆఫ్ వన్ పైసా. We are putting away sacred books. We are not willing to read books which give us such a valuable advice in our life.
1: Inka kontha mandi vidyarthulaku maraku durabhyasalu kuda untuntayi.
0: Some students have also got a few other bad habits.
1: Vaadiki nidra raavalanukunte pakkana transistor pettukovali. Adi paadtu unte veeniki jola paata maadi nidra raavali. ఇంతే కాదు, ఏదైనా పిచ్చి కథల బుక్ చూసుకుంటూ ఉంటుంటే తాను నిద్ర వస్తుంది, ఆ బుక్ గుండె పైన పండుకుంటుంది యమధర్మరాజు మాదిరి.
0: సమ్ స్టూడెంట్స్ ఇఫ్ దే వాంట్ టు స్లీప్ దే వాంట్ టు హ్యావ్ ఎ ట్రాన్సిస్టర్ ప్లేయింగ్ సమ్ మ్యూజిక్ బై దర్ సైడ్ అండ్ దే రిగార్డ్ దట్ మ్యూజిక్ యాజ్ ఎ లలబీ సెండింగ్ దెమ్ టు స్లీప్. అదర్ స్టూడెంట్స్ దే వాంట్ టు బి రీడింగ్ సమ్ యూస్లెస్ బుక్ అండ్ దట్ యూస్లెస్ స్టోరీ బుక్ దే వాంట్ టు కీప్ ఇట్ ఆన్ దర్ చెస్ట్ as if yama is sitting on their chest. It's only then that they can go to sleep.
1: Nee gunde guda vantidi gaani bhavinchukovali kaani yama vantidi ga meer bhavinchukokoodadu.
0: You should regard your heart as a temple. You should not regard your heart as yama.
1: Nee gude anetvanti gunde lopala daivam anetvanti daanini pratishtha cheyadaniki punukovali.
0: In the temple of your heart you should make an attempt to install God.
1: దీనినే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
0: దిస్ ఇస్ వాట్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ ది సేయింగ్ దట్ ది బాడీ ఈజ్ లైక్ ఎ టెంపుల్ అండ్ ఇన్ ది హ్యూమన్ బాడీ లివ్స్ జీవా హూ ఇస్ ఎ వెరీ సనాతన హూ ఇస్ ఎన్ ఏన్షియంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్.
1: అలాంటి పవిత్రమైనటువంటి మానవత్వం జంతువు నామ నరజన్మ దుర్లభం. ఈ నరజన్మము మహాపవిత్రమైనటువంటిది, దుర్లభమైనటువంటిది. ఇలాంటి నరజన్మమును కేవలం మాధవ జన్మంగా మార్చుకునేటువంటి ప్రయత్నం నిమిత్తమై మన వేదములు అనేకమైనటువంటి మార్గములు, శాస్త్రములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా నువ్వు ప్రబోధిస్తూ వస్తున్నాయి. ఇంతే కాక మన భారతదేశంలో వేలాది సాధు సంతోషులు కూడాను ఈ యొక్క మహామార్గమును ప్రబోధించే నిమిత్తమై యోగులు, జ్ఞానులు, సత్పురుషులు కూడాను జన్మించారు.
0: టు బి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎన్ ఎక్సెప్షనల్ గిఫ్ట్ అమంగ్స్ట్ ఆల్ ది యానిమల్స్. ఫర్ వన్ టు బి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ ఎక్సెప్షనల్ గిఫ్ట్ అండ్ to enable such a human birth to reach its destination and to make it sacred, our Vedas have been teaching various paths. Not only that, in our country the Vedas have given us shastras and puranas, the stories which enable you to lead this path, this gifted birth of a human being to the right destination. In our country there have also been in Bharat very many sacred rishis who have been able to tell us the importance of these paths.

0: Salutations to the inscrutable one who manifests from age to age as love incarnate. Salutations to the uniquely privileged chosen one who provided a medium for the infinite formless one to acquire a finite form. Salutations to the immensely pious soul in whose womb the timeless one concretized in flesh and blood for the good of everyone, everywhere. In the divine discourse that Bhagwan delivered on Ishwaramma Day 2001, Bhagwan declared, "I chose her to be my mother." That is the intimate relationship that exists between Ishwaramma and myself.
1: And how wonderful was this intimate relationship? Only one person among millions in this era had this opportunity to relate to the Lord in this manner. To nurse the Lord, to fondle the Lord, to play with the Lord. And even while doing all this, constantly to marvel at the Lord. Mrs. Vijayakumari, affectionately called Vijayamma, came to the lotus feet of Bhagwan in the early 1940s. She has had the chance to witness this beautiful intimate relationship between the mother and her divine son. Let us now hear about this in her own words.
2: నిజం చెప్పాలంటే ఈశ్వరమ్మగారిని చూడంగానే చెయ్యెత్తి మొక్కాలన్న భావం వెంటనే మనలో కలుగుతుంది.
3: To tell you the truth, when you saw Mother Ishwaramma, you immediately felt like folding your hands and spontaneously bowing down in reverence.
2: అది అనుకున్నాను, ఎందుకు ఈమెను చూడంగానే అలాంటి భావం కలుగుతుంది అని అనుకున్నప్పుడు, ఆమె సామాన్యురాలు కాదు, మహాసాద్రి, చల్లని తల్లి, ఆమె ఈశ్వరునికి అమ్మ, ఈశ్వరమ్మ కాబట్టి ఆమెను చూడంగానే అటువంటి భావం రావటం అనేది సహజమైనటువంటిది.
3: Why is it that we get such a feeling when we see the mother? When I pondered over this, I said to myself, she is no ordinary woman. She is in fact a great saint, a mother so pious, indeed the mother of the Ishwara, Almighty God himself. That is why she was named Ishwaramma. Therefore, it seemed only natural that you always wanted to bow down in reverence whenever you saw her.
2: Ishwaramma garu maamulaga nadchustunte ento nemmadiga nimmalaga nadchochevaru, tala unchukoni nadchochevaru, eppudu gaani tala ala paiki ettukoni gaani gabagaba nadchochevaru kaadu. Aame maata gaani, ఆమె యొక్క నవ్వు గాని ఎంతో ఒక చూడంగానే ఒక మనకు ఒక ఆనందాన్ని అందించేదన్నమాట.
3: When I would see her at a distance, her walk would be so gentle, so slow and so graceful. Her eyes would be always focused on the ground and she would never look here and there or walk in a disarray or in haste. Be it her words or her smile, they were so sweet and warm and welcoming that the moment you saw her, your heart was always glad and happy.
2: అలా నెమ్మది ఆమె నడుచొస్తుంటే ఎవరైనా పలకరించారంటే ఎంత చక్కగా ప్రేమగా వారితో పలకరించి నోటి నిండా పలుకుతూ కలకల నవ్వుకుంటూ మాట్లాడేవారు.
3: As she thus arrived so beautifully, if anyone were to strike a conversation with her, she would respond with heartful smiles and then talk to them with a lot of love.
2: Swaminaru, niki em kavalo cheppu, naake em uddu swami, nu istunava kada naake inkem kavali, anni undi naake em akkarledu anevaru.
3: When Swami asked her, "Tell me, what do you want?" she would say, "I don't need anything, Swami. You always give me whatever I need I have everything. What can I ask for?
2: అదే అనేవారు. ఢిల్లీకి నవాబ్ అయినా తల్లికి బిడ్డేనమ్మా అని అంటూ మీరందరూ దేవుడో దేవుడో అని ఆయన మెచ్చుకుంటూ, ఆయన దేవుడే నేను ఒప్పుకుంటాను లేదని చెప్పలేదు, అయినా నాకెందుకో భయం వేస్తుంది విజయమ్మ. ఆయన అలా తిరుగుతున్నారు కదా, ఎవరు ఏం చేస్తారో, ఏ నిమిషంలో ఏం చేస్తారు అని చెప్పారు. సహజమ్మ, ఆ తల్లి అనురాగం అలాంటిది, ఆ తల్లి వాత్సల్యం అలాంటిది అమ్మా, ఆ దానికి ఇంకా మాటలే లేవు అని చెప్పేవారు.
3: It is said, one may be the king of Delhi, he is still the child of his mother. Similarly, yes, he may be God and all of you might adore him as God. I too accept him as God, but as a mother, I get very scared, Vijayamma, because he keeps touring a lot and meeting so many people. Who knows the intentions of these people? What if someone harms him? Hearing this, I used to think, how special is this motherly love for the Lord? How precious is this bond? Truly, there are no words to describe this.
2: తర్వాత ఏం చేశారు, ఒకసారి ఇలాగే మాట్లాడుతూ తిరుగుతున్నాం, ఈశ్వరమ్మ గారు వచ్చారు. మళ్ళీ ఆ పిల్లలందరూ కూర్చోనుంటే పిల్లలు చూస్తే మహా ఇష్టం.
3: One day, we were moving in the ashram, we met mother and there were some children around. And the moment the mother saw these little ones, she was delighted. She loved children deeply.
2: పిల్లలందరూ కూర్చోబెట్టుకుని మేమేదో కథలు చెప్పుకుంటే అందరూ పట్టుకున్నారు. అవగారు అవగారు, మాకు మళ్లీ స్వామి కథలు చెప్పరా, ఏమైనా చెప్పరా? మీరు స్వామిని దేవుడని ఎట్లా నమ్ముతారు, ఏం చేశారు దేవుడు మీకు అని అనేవారు.
3: When she had all the children seated around her and started narrating some tales, some children asked her, Grandma, Grandma, please tell us something about Swami. Tell us, how do you believe that he is God? What has he done for you?
2: Ante ame okka nimisham aashcharyapoyaru, ee pillalu enti ee vaaru adugutunnaru emti ani ala chustu ame okka nimisham ala yochana chesi, nijameenamma nenu devudini peddaga pattinchukoledu, devudani telusu maa maamugaru cheppaaru kada, gandalu vastunnadu, ishwarude ee garbha nunchi udbhavistunnadu ani kondamaraju garu cheppaaru, avanni nijamani telusu, aina eduku naaku ayanni ala choodalante bhayam vesedamma kaabatti chusedani kada.
3: When children asked her such questions, she would be greatly surprised and in fact taken aback by such queries. She would wonder, how do these children ask such questions? What should I say to them? And just stare at their faces with amazement, and then ponder for a few seconds and say, actually, in the initial years, I too did not seriously take him to be divine. I knew he was God because my father-in-law had told me, Ishvara, God himself is coming, and he would be entering your womb and making his advent on earth. I know whatever Sri Kondamma Raju has said is completely true, but I don't know why I was always scared to view him in that way, and so never saw him like that.
2: సరే చెప్పండి, మీకు ఎట్లా ఇదైందంటే, మొట్టమొదట నాకంత భక్తి ఉండేది కాదు, ఆయన దేవుడన్న ఒక ఆసక్తి గాని ఆ యొక్క భావన గాని వచ్చేది కాదు. తర్వాత తర్వాత భక్తులందరూ ఎక్కువ రాను రాను రాను, స్వామి చేస్తున్న మహిమలు అవన్నీ చూస్తుంటే కొద్దిగా భగవంతుడే అన్నమాట వచ్చేది.
3: Then the children asked, okay, tell us, how did you develop faith? Then she said, in the earlier years, I did not have devotion or anything like that. Never even had the feeling that he is God or an attachment that he is divine. But as time went by and I saw scores and hundreds gathering for his darshan, and I was a personal witness to many amazing miracles and manifestations, that's when I started developing the faith to a small extent that he is indeed God.
2: కానీ ఇంట్లో మాత్రం అతని ఇంటికి రాగానే వెంకమ్మ తండ్రి గారు అంటే గృహం అబ్బాయి గారు బాగా కోప్పడేవారు. నువ్వేంటి ఇలా తిరుగుతున్నావు, అలా చేస్తున్నావు, నువ్వు దేవుడేనా అని కూడా ఆ కాలంలో ఆ టైంలో అడిగారు. అప్పటికింకా అవతార ప్రకట కాలేదు. అప్పుడు ఇంట్లో పట్టుకుని చాలా కోప్పడేవారు. కట్ట తీసుకొచ్చి, కొట్టా నిజం చెప్పు, నువ్వు షిరిడీ అవతారం అంటున్నావు కదా, అలా అంటున్నావు కదా, నువ్వు అవతార పురుషుడేనా అని గట్టిగా కోప్పడేవారు.
3: But whenever Swami came home, his father, Sri Pedda Venkapa Raju, used to be very upset and angry. What are all these things that you are doing? Why do you go from place to place? Are you really God? He used to ask. All this was happening before Swami had declared his avatarhood. Then one day he caught hold of Swami and had a cane in another hand and angrily asked him, "Tell me the truth. You say you are the avatar of Shirdi. Are you really God in human form?" He was in a rage.
2: దాంతో పాటు శేషమరాజు గారు కూడా ఇతను బయటకు వెళ్తున్నాడు, పెత్తనాలు చేస్తున్నాడు, వయసు మించిన పెత్తనాలు ఎందుకు ఇవని అని గట్టిగా కోపడుతుంటే, నేను చాలా బాధ వేసేదమ్మా, నేను కోపడేదాన్ని కాదు, ఓ మూల కూర్చొని ఏడ్చేదాన్ని.
3: శ్రీ శేషమరాజు, స్వామీస్ ఓల్డర్ బ్రదర్, ఆల్సో జాయిన్ ద ఫాదర్ అండ్ అక్యూజ్ స్వామి ఆఫ్ వేస్టింగ్ హిజ్ లైఫ్ ఇన్ మీనింగ్లెస్ వాండరింగ్స్ అండ్ యాక్టివిటీస్ దట్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిజ్ ఏజ్. He would shout in anger at Swami, and this would hurt me to no end. I was not angry, just hopelessly helpless. I would then resign myself to a corner and cry my heart out.
2: అప్పుడు ఏం చేశారు, ఒక్కసారి స్వామి అంటున్నారు, సుబ్బమ్మ ఇంటి దగ్గర ఉన్నారట స్వామి, వెంకప్ప గారు పిలవమన్నారట. పిలిచి, పిలు అతన్ని, దేవుడు అంటున్నాడు కదా, చూపించమని చెప్పు, ఏదైనా ఒకటి ఏదో చెయ్యాలి కదా అని అంటే తండ్రి గారు పిలిచారట. స్వామి వెళ్లలేదట బయట. రమ్మను, ఎందుకు చూపించాలి ఈ రోజు మాకు అంటే, స్వామి ఏం చేశారట, సుబ్బమ్మ గారి రూమ్ లోని కూర్చొని అందరిని రమ్మన్నారట. అక్కడ వాళ్ళ కుటుంబం, మన వెంకమ్మ గారు, పార్వతమ్మ గారు, అమ్మ, ఇంకెవరో ఉన్నారట, అందరిని రమ్మన్నారట.
3: ఆన్ వన్ సచ్ డే స్వామి వాజ్ ఇన్ సుబ్బమ్మ హౌస్ అండ్ హిస్ ఫాదర్ టోల్డ్ ఈశ్వరమ్మ, "Ask that boy to come. He keeps saying that he is an avatar. Ask him to prove his claim. Ask him to do something to convince us." However, when his father called him thus, Swami did not go out of Subbamma's house. His father insisted and told Ishwarama, "Ask him to come out and prove today." What did Swami do that day? He continued to sit in Subbamma's house and instead asked everyone to assemble there. So Swami's sisters, Parvatamma, Venkamma and many others gathered there.
2: Ramani, Swami pakkana kurtoni aa goda vaipu chudandi annaru. Chudandi ayyatapatiki edo cinema laga pictures vastunnayi ayyatapatiki em artham kaadu, identi ide Shirdi, meeku Shirdi chupistanu, Shirdi bhavam chudandi, akkada paristhitulanu chudandi, aa Shirdi avatarame nenu. ఈ సత్యసాయి బాబాగా నేను అవతరిస్తున్నాను, మీకు అవన్నీ చూపించాలని తీసుకొచ్చాను చూడండి అనేటప్పటికీ ఆశ్చర్యపోయామమ్మా, నిజంగా నమ్మలేదు అప్పుడు కూడా, నాకైతే నిజంగా అది కలవో వైష్ణవమాయో అది నిజమో అవునో కాదో తెలియలేదు, చాలా గాబరా పడిపోయాను నేను. అప్పుడు మళ్ళీ అది అయిపోయింది, నమ్మండి ఇంకంతకంటే ఇంక నేనేం చెప్పను అని చెప్పారు. స్వామి బయటికి వెళ్ళిపోయారు. జరిగిందని
3: వన్స్ ది అసెంబ్లీడ్ స్వామి
2: ఏదో సినిమా లాగా పిక్చర్స్ వస్తున్నాయట, వీడికి ఏమి అర్థం కాదు, ఇదేంటిది, ఇదే Shirdi, మీకు Shirdi చూపిస్తున్నాను, Shirdi భావం చూడండి, అక్కడ పరిస్థితులను

0: ఇది నమ్మండి, ఇంకంతకంటే ఇక నేనేం చెప్పను అని చెప్పారు. స్వామి బయటికి వెళ్లిపోయారు. జరిగినాను.
1: వన్స్ దే అసెంబ్ల్డ్ స్వామి ఆస్క్డ్ దెమ్ టు బి సీటెడ్ అండ్ టు లుక్ ఎట్ ద వాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. And now many images started appearing on the wall just like in a movie. They in fact did not understand what they were seeing. Swami said, "Look, this is Shirdi. I am showing you the holy place of Shirdi. Look, here is Shirdi Baba. And this is how Shirdi looks like. And that Shirdi avatar is in fact me. I have incarnated now as Satya Sai. And I brought you here today to show you all this." When this happened, I was totally bedazzled. I just could not believe what I was seeing. Is this all an inscrutable divine mystery or an unfathomable dream? I was left wondering. I was in a peculiar predicament. Once this was over, Swami finally said, "Now believe. I'm not going to say or do anything further." And he quietly left the place.
0: ఆయన లీలలు ప్రకటన అవుతుంటే ఇంకా ఆయన భగవంతుడే అన్న నమ్మకం నాకు వచ్చేసింది.
1: అండ్ లైక్ దిస్ యాజ్ ఐ కెప్ట్ విట్నెసింగ్ ఎనీ నంబర్ ఆఫ్ సచ్ అమేజింగ్ డివైన్ మేనిఫెస్టేషన్స్ ఐ ఇవెన్చువలీ డెవలప్ ద ఫెయిత్ దాట్ హీ ఇన్ డీడ్ ఇస్ డివినిటీ ఇన్కార్నేట్ సెడ్ మదర్ ఈశ్వరమ్మ.
2: దిస్ ఇస్ హౌ ఈశ్వరమ్మాస్ జర్నీ బిగాన్ ఫ్రమ్ బీయింగ్ అ డోటింగ్ మదర్ to slowly transforming into being a preeminent devotee. Nevertheless, in spite of witnessing any number of mind-numbing and stunning miracles, the mother in Ishwaramma, that maternal care, affection and concern, always overshadowed all her thoughts and feelings. Thus, even though she knew Swami is divine, still she was always anxious about every little detail of Swami's life. And as crowds multiplied and Swami began traveling to different places, her worries multiplied too. Dr. Mrs. Jayalakshmi Gopinath is another such lucky one who too had the chance to live and interact with Mother Ishwaramma and see this concern of the mother in action.
3: But the most wonderful thing was, she would always be near Swami and very diligently see to it that he eats well, because Swami was a very small eater. He never bothered about his food. So whenever Swami was turning this side or that side, she would slowly serve some food on his plate and he would look at her mischievously. That was a wonderful sight to see. Whatever it was, she knew he was God. She knew it, much more perhaps than the others did. But she never forgot that he was her beloved son. That was the most bewitching part that all of us witnessed. When Baba used to sit, and she also used to sit, and he would talk to her so lovingly, tease her, and then she would laugh, and then she would be so happy those moments. But there were times when Mother Ishwaramma was extremely concerned about Bhagavan. And one of the incidents that I would like to narrate, Baba's trip to Africa was decided. And all those who were concerned with it, they made all the arrangements, etc. What Mother did, she came to my father and then she said, "Yemi vittalro, mirandro swamini adaviki pampichesestunnare. వద్దు వద్దు, మీరెవరు అక్కడ పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయట, పులిలు ఉన్నాయట, చిరుతలు ఉన్నాయట, అక్కడ ఉండే మనుషులు నల్లగా పెద్దగా మనుషులనే తినేస్తారట. మా స్వామి ఇంతే ఉన్నారు, వద్దు బాబు, చెప్పండి స్వామికి ఆఫ్రికాను ఏదో ఒకటి, స్వామి అక్కడ వెళ్ళకూడదు, మా స్వామి ఎలాగ అక్కడ ఉంటాడు, చిరుతలు పులిలు, స్వామి ఇంతే ఇంత ఉన్నాడు, వద్దు బాబు మీరు స్వామికి చెప్పాలి." షీ వుడ్ వీప్ అండ్ వెన్ స్వామి వుడ్ హియర్ ఇట్ హీ వుడ్ జస్ట్ స్మైల్, దట్స్ ఆల్.
2: సో దాట్ ఈస్ హౌ ద మదర్ ప్లీడెడ్ విత్ ద సీనియర్ డివోటీస్ టు క్యాన్సిల్ ద ట్రిప్ టు ఆఫ్రికా. షీ టోల్డ్ మిస్టర్ విఠల్ రావు, "వాట్ ఈస్ దిస్ దట్ ఐఎమ్ హియరింగ్? యూఆర్ ఆల్ సెండింగ్ స్వామి టు ద

0: Mother Ishwaramma's final moments arrived in the early hours of the 6th of May, this very day, way back in 1972. On that day, even before anyone could inform Swami, Bhagwan himself came to her with a silk sari in his hand. Swami has narrated several times in his discourses on how she just called out, "Swami, Swami," before gently dropping down. Swami told the sister Venkamma Garu, "Ishwaramma had achieved what she had sought for, a painless Passover. She is extremely fortunate." Shri Kamavadani Garu was chanting Vedic hymns, and during this time, the compassionate Lord Swami poured tulsi water into her mouth. Within a minute of draping her body with the new cloth, Swami called a senior devotee and told him, "Start immediately for the city market in our van. Purchase flowers from there, because there will be no flowers in Puttaparthi at this time. All the rural folk would like to place flowers on her body. From the market, proceed directly to Puttaparthi." Saying this, he gave that devotee 500 rupee notes. This devotee went to the owner of a flower shop and placed his demand. The owner asked for the reason for such a big purchase, and then he mentioned to him, "Mother Ishwaramma passed away this morning." The owner of the shop instantly broke down. He started crying inconsolably. The devotee was shocked. He had never imagined that a shopkeeper would even know the mother, forget having this much love for her. Soon, many other flower shop owners gathered there, and a barrage of questions followed. How did this happen? When did this happen? How was she yesterday? What did Swami say? So on and so forth. Within 10 minutes, all the shopkeepers came together and they filled the entire van with all kinds of flowers and garlands. And then they just refused to take any money. The senior devotee could not believe what he saw. He had never imagined that Ishwaramma was virtually the mother of so many, that she was their strength, their support, their solace. He later figured that this was because Ishwaramma was always concerned about others' welfare. Even when Swami gave her money, especially on some festival days like Dasara or his birthday, she would give it to the poor and needy. She knew that this is what will make my Swami proud and happy. And this is Mother Ishwaramma, who also is the Lord's foremost pupil and a worthy carrier of his message. A mother whose heart was always beating for others.
1: In the year 2006, we were ready with a Burakata on Shirdi Baba's life story. Swami gave us the opportunity to perform before him, and the program went on very well with his divine grace. After the program, when Swami was talking to us, he remarked, like a small child, "You said so much about Mother Devagiri Amma, the mother of Shirdi Baba, but you have not said anything about my mother. My mother is also great." We didn't know what to say. We just looked at Swami and smiled. Immediately, our Burakata teacher got up and said, "Swami, if you permit, with your grace, I shall write a complete Burakata story on Mother Ishwaramma by this time next year." Swami was very pleased and blessed all of us. Exactly a year later, the story was ready and we were waiting for an opportunity to perform in front of Swami. For some reason, we were not able to get a slot
2: to perform in Mandir. One day, when I was walking back to hostel, I met a brother, an alumnus of our university, and began conversing with him. Casually, I remarked, "Sir, we somehow wish to perform this Mother Ishwaramma's Burakatha in front of Swami. I do not know how to convey this prayer to Bhagavan." He said, "Do one thing. Go to Mother Ishwaramma either near her Samadhi or near Ishwaramma school and pray to her earnestly. She will put in your plea to Bhagavan. And trust me, it will be done." So the next day, early in the morning, I went to Mother Ishwaramma's idol near the school and did 108 pradakshinas sincerely. Then I left for college. In the afternoon, around lunchtime, we get the news from Bhagavan's residence that Swami has asked us to get ready with the program by that very evening. I was thrilled. This was the first time in my life I was experiencing the Mother's omnipresence. I have heard that in the earlier days, Mother Ishwaramma would take the pleas of distressed devotees to Swami. But as I was never aware that she continues to do that even today. We went on to perform this particular Burakatha 9 times in Divine's presence in the years to follow.
0: In the summer of 2008, when Bhagwan was in Vrindavan, one afternoon was very hot and humid. Physically, Bhagwan was tired. So Swami lay down for a little while on the cot in his room. Now the brother who was serving Swami, he too spread his mat on the floor and closed his eyes for a few minutes. And in those 5-7 minutes, when he closed his eyes, he saw a dream, and in that dream, he saw a very clear and vivid image of the Mother. The Mother was resplendent, and she was standing at the foot of Bhagwan's cot and having a conversation with Swami. The dream was so clear, so real, that he actually immediately got up. And when he opened his eyes, he looked at Bhagwan, and Swami immediately told him, "Did you see? Chusyava, did you see?" And this brother just jumped out of his bed. He said, Yes, Swami. I had Amma Darshan. Amma Darshanam Chesyanu, Swami. Swami said, Ade Aduttananu. That is what I am asking. Did you see the Mother? And this brother said, "Yes, Swami. Mother Ishwaramma was wearing yellow sari." Swami said, "Yes. Yellow sari and green blouse. She always comes to me. She always comes to me." And then came the revelation. Bhagwan looked at this brother and said, "Nannu vidichi petti ekkadiki veltundi? Where will she go leaving me? Where will she go leaving me?" Just like the love of the Lord for his devotee is eternal, the love of the Mother for the Lord is eternal. Just like the Lord lives on in the mind and hearts of his devotees for all times, the Mother too, the Mother of the Lord too lives on. She lives on ever with her divine Son, and ever with all those who love her divine Son. Let us now listen to the voice of the divine Son sharing about his precious Mother.
3: Prema Swarupulare,
4: embodiments of love.
3: Anadi kalamanundi Bharat Deshamanu అనేక ఆదర్శముల చేత ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు.
4: ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ women have not only upheld womanhood, but have given joy to everyone.
3: Kanukane srishti adi nundi kudanu stree purushulu aneetundi stree peru mundu purushunu peru venuka pettu vacharu.
4: Therefore, from creation, of the beginning of creation, we always say the name of the woman first as stree, and then only purusha, the man.
3: స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే.
4: స్త్రీ, ద వర్డ్ స్త్రీ మీన్స్ షీ ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ క్రియేషన్.
3: కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు.
4: సో ద రిషీస్ ఆఫ్ ఓల్డ్ టుక్ ఉమెన్ యాజ్ ఎ ఐడియల్ అండ్ ట్రై టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ త్రూ ద విమెన్.
5: పరమ పవనమైన భరతావని యందు సహనమన్నదే మనకు చక్కదనము.
4: ఇట్ ఇస్ ద ఫోర్బేరెన్స్ ఇన్ ద ఇండియన్ ఉమెన్ దట్ ఇస్ ప్రైజ్ వర్ది.
5: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్య శీలమే కఠిన తపము.
4: ద పెనెన్స్ ఇస్ దట్ absolute purity and chastity in
5: madhura bhavam vedi mana desamandanna matru bhavam kanna manyameti.
4: Exalted love you can find only in the mother.
3: కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు.
4: మదర్హుడ్, నథింగ్ కెన్ మ్యాచ్ ఇట్, నథింగ్ కెన్ ఈక్వల్.
3: కానీ అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి.
4: బట్ వీ హావ్ గాట్ టు హావ్ చిల్డ్రన్ హూ విల్ సాటిస్ఫై సచ్ ఎ టైప్.
3: అలాంటి మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి.
4: అండ్ సచ్ టైప్ ఆఫ్ మదర్స్ షుడ్ ఇంక్రీస్ టుడే.
3: కొన్ని నాదిని చెప్పుకోవటం గొప్పది కాదు.
4: ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్.
3: కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది.
4: For this body there was a mother, Ishwaramma.
3: Ami enta manchi vishayalu cheppetundante chaala goppavi, chaduvu raadu, sanjalu raadu, onama ale nechukoledu.
4: She was uneducated, she was actually illiterate, but what wonderful thing she used to tell.
3: Amine motta mota swami mana desamulo ento goppa mandi untaru kaani chinna pillalu aa yokka nadchukoni bukkapattani pothunnarante naaku chaala kanti neeru garustundi. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరింది.
4: స్వామి, దేర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ బట్ లిటిల్ లిటిల్ చిల్డ్రన్ గో వాకింగ్ టు ద స్కూల్ ఇన్ బుక్కపట్నం ఫ్రమ్ మార్మలే. స్వామి, కుడ్ యూ ప్లీజ్ బిల్డ్ అ స్కూల్ ఫర్ ద చిల్డ్రన్.
3: నా దగ్గర డబ్బు లేదే అన్నాను.
4: అండ్ ఐ సెడ్ ఐ హావ్ నో మనీ విత్ మీ.
3: తన మెడలో అది తీసింది దండ, దీన్ని అమ్మేసి కావాల్సింది కట్టండి స్వామి అని.
4: షీ రిమూవ్ ద గోల్డెన్ చైన్ ఫ్రమ్ హర్ నెక్ అండ్ దెన్ షీ సెడ్ సెల్ ఇట్ అండ్ దెన్
3: తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయడం కోసం నేను అడిగాను, నేను తప్ప కట్టిస్తానన్నాను.
4: డోంట్ బి హేస్టీ, ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ యు.
3: రెండవ దినమే పునాది వేశాను.
4: ఐ షల్ బిల్డ్ ద స్కూల్ ఆన్ ద సెకండ్ డే.
3: వారం లోపలే కొట్టడం తయారైపోయింది.
4: ద ఫౌండేషన్ వాజ్ లేడ్ అండ్ ఇన్ వన్ వీక్
3: పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను.
4: వన్ వీక్ ఇట్ వాస్ కంప్లీట్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ వర్ అడ్మిటెడ్ టు ద స్కూల్.
3: ఒక వారమైన తర్వాత
4: ఆఫ్టర్
3: తృప్తి అయిందా ఈనాడు నీకు అని అడిగాను.
4: ఐ ఆస్క్డ్ హర్, ఆర్ యు నౌ సాటిస్ఫైడ్.
3: కానీ తృప్తిగా చెప్పడం లేదు.
4: షీ డిడ్ సే షీ వాస్
3: హ్యాపీ. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని.
4: షీ సెడ్, ఐ యామ్ సంవట్ సాటిస్ఫైడ్ బట్ దేర్ సంథింగ్ మోర్.
3: ఏం కాలేదు నీకు అన్నాను.
4: వాట్ ఇస్ ఇట్ యు టెల్ మీ.
3: చిన్న పిల్లలకు జలుబు, దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్ పట్టిన ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాడికి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మనకి గ్రామంలో కట్టించండి అని.
4: When little children have little ailments like cold and fever and all that, the mothers should walk to Bukkapattanam and take them. And in the meanwhile, anything can happen. Swami, could you please build a hospital for these little ones?
3: So, a hospital kuda oka chinnadi kattincharu.
4: So, I built a small hospital here.
3: Ee vidhanga okotokoti pavitramaitundi oka prajalaku upayogamayetundiga bojincheetundi varu.
4: So, she was a person who used to tell things which were for the good of all mankind.
3: Swami, mana gramamlo maatrame undi prayojanam kaadu. Anni gramamlo variki kuda aanandanni andinchu.
4: Swami, it is not enough if it is in our own village. All the villages should have these facilities.
3: కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి.
4: Every man should be happy.
3: మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు.
4: You say after the భజన లోక
3: సమస్తా సుఖినో భవంతు అని.
4: That the whole world should be happy.
3: కానీ లోకమంతా సుఖంగా ఉందా ఇప్పుడు?
4: But when the whole world has
3: ఎందుకు
4: to be happy.
3: ఎందుకు లోకానికంత సుఖాన్ని అందించకూడదు?
4: Why shouldn't we give happiness to the
3: world? ఇంతమంది వస్తున్నారే.
4: So many people are coming.
3: తప్పకుండా లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది.
4: And she said, you have got to give them all happiness, Swami.
3: Iskuru poyanu Bengaluru.
4: I took her to Bangalore.
3: అక్కడ సమ్మర్ క్లాస్ ప్రారంభం చేశాను.
4: We started the summer course.
3: అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము.
4: And all students from all over the world they came.
3: కాలేజీ మాత్రమే కాదు.
4: It was not only our college.
3: అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను.
4: The children of all the colleges also could come.
3: వాళ్ళని పిలిపించి వారి క్లాసులు చెప్పి వారి సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే
4: So they were having classes and in the evening we would tell them such good things.
3: నవ్వుతూ ఉండేటువంటిది.
4: She would smile with joy.
3: తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏ నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి వాడు.
4: When I stood to take my food, I would ask her, are you happy?
3: ఇంతకంటే ఆనందం ఏం కావాలిగా స్వామి?
4: Swami, what more joy?
3: ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని.
4: When so many people in the world are procuring such happiness. She had a heart which was large and expansive. Today we are very, very small. A small heart. Only our children should be happy. She was not the one who had such a... She never had such a narrow mind. If everybody is happy only, we can live in this village. Even if she had no education, she would always tell such wonderful, valuable things. Because mothers like her were there from time immemorial. So India gained such tremendous reputation.
3: ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి?
4: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఇండియా టు గెట్
3: ఆల్ దిస్? ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు.
4: బికాస్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఓల్డ్ ఇన్ ఇండియా వర్ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ విత్ సచ్ వండర్ఫుల్ వాల్యూస్.
3: పిల్లలకందరికి నీ టిఫిన్లు పెట్టించాను.
4: సెకండ్ డే వి గేవ్ టిఫిన్ టు ఆల్ ద చిల్డ్రన్.
3: అప్పుడు ఈమె కూడా కొంచెం తినింది.
4: షీ ఆల్సో ఎయిట్ ఎ లిటిల్.
3: తినింది, కూర్చుంది.
4: షీ సాట్.
3: నేను పైన ఉన్నాను.
4: I was upstairs.
3: Swami, Swami, Swami ani moodu thoru pilichindi.
4: She called thrice, Swami, Swami, Swami.
3: Vastunnanu, vastunnanu, povaddu annanu.
4: I said, I'm coming, coming, don't go.
3: Povaddu annanu.
4: I said, don't go.
3: Don't go. Nenu vastunnanu annanu.
4: I'm coming, I said.
3: పాపం గోకాక్ ఉన్నాడు.
4: గోకాక్ was there.
3: గోకాక్ ఏమిటి స్వామి ఇట్లా చెప్తున్నాడే?
4: But గోకాక్
3: ఆమె ఎక్కడికి పోవాలనుంది? ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
4: హీ థాట్ వై స్వామి ఇస్ సేయింగ్ దిస్.
3: పరిగెత్తి వచ్చాను కింద.
4: వేర్ ఇస్ షీ గోయింగ్? సో ఐ కేమ్ డౌన్ క్విక్లీ.
3: నా చేతులు పట్టుకుంది.
4: కాట్ హోల్డ్ ఆఫ్ మై హ్యాండ్స్.
3: నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి.
4: షీ సెడ్ యు హావ్ డన్ టు మై హార్ట్స్ కంటెంట్ స్వామి.
3: స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది.
4: Not only students have gained the benefit of the summer class.
3: నాకు గొప్ప విశాలమైన హృదయం వచ్చింది.
4: I have expanded my heart.
3: ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసింది.
4: I am going, she said, she caught hold of my hand.
3: పడిపోయింది.
4: And then she did, and then she
3: ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవడం కారణం ఏమిటి?
4: What is the reason for her to go?
3: అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ.
4: Everyone wants a quick death.
3: అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరణమైన మరణం జరుగుతుంటది.
4: If we have got wicked thoughts inside, we will have an uneasy death.
3: కానీ ఆమెకి ఏమాత్రము ఆయాసం లేదు.
4: She never had any type of
3: ఆనందంగా ఉండేటువంటిది అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలా గొప్పది.
4: She was so desirous.
3: అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే
4: desirous of everybody's happiness.
3: ఈ లోకమంతా కూడా నువ్వు ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది.
4: Because such mothers existed in those times, the whole world. Once when I was in Subbamma's house, I was 12 years old.
3: అప్పుడు సుబ్బమ్మ నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను.
4: I said, Subbamma, get a long gown stitched for me.
3: ఆమె కూడా ఇష్టం లేదు.
4: She also didn't like.
3: స్వామి, మీరు పంచి కావాల్సింది కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు?
4: Swami, you can tie a dhoti. Why do you want to wear a gown?
3: లేదు, ఇది సమయం ప్రారంభమైంది.
4: I said, no, no, the time has begun.
3: స్వామి మాటకు అడ్డు చెప్పకూడదని ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది.
4: So she did not want to go against Swami's word.
3: అప్పుడు నాకు ఆ గౌన్ కూడా ఎంత కావాలా?
4: She got a gown stitched.
3: రెండు అనాలిస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది.
4: So two anals would fetch.
3: నేను ఉండగా
4: once when I was in Subbamma's house.
3: అప్పుడు 12 సంవత్సరము.
4: I was 12 years old.
3: అప్పుడు సుబ్బమ్మ నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు.

0: అనాలిస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది.
1: సో టూ అనాల్స్ వుడ్ ఫెచ్ ఎ గౌన్ ఇన్ దోస్ డేస్.
0: ఎక్కువ విలువ కూడాను కాదు.
1: ఇట్ వాస్ నాట్ వెరీ కాస్ట్లీ ఐదర్. షీ గాట్ ద గౌన్.
0: అంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి? ఒక బొట్టు ఇవ్వాలి.
1: And to the person who stitched, you have got to give him one
0: paisa. Rendu nala bottu chethu naaku gown tayaraipindi.
1: So in 2 days my gown was ready.
0: Adi veskun tachane
1: Subham
0: cheppampichindi Isharamma maa intiki raa ani.
1: And as soon as I put on the gown, she sent to her to Isharamma saying,
0: vachinappudiki nenu akkada chusinappudiki chaala kantiniri pettindi.
1: And as soon as she saw me, she shed tears.
0: Yeh swami ee roopalu chuttaaniki nannu pilipinchaar ikkadiki.
1: Why did you call me to see this appearance of yours?
0: చాలు చాలు,
1: ఈ
0: జగత్తుకంతా కూడా నువ్వు ఆదర్శవంతమైన అందిస్తున్నాను.
1: ఐఎమ్ ట్రైంగ్ టు బి ఎగ్జాంప్లరీ టు ద హోల్ వరల్డ్.
0: కాషాయ వస్త్రం కట్టినప్పుడు కషాయం బుద్ధులంతా పోతుంటాయి.
1: వెన్ ఐ వేర్ ది ఒక్క రోబ్స్ ఆల్ దోస్ డర్టీ వికెడ్ థాట్స్ విల్ గో.
0: ఈ విధంగా వారికి బోధించి
1: దిస్ వే
0: ఎన్ని ప్యారగానో చెప్పించేసేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు.
1: అండ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ ఐ వుడ్ సాటిస్ఫై దెం.
0: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ అ వెరీ ఎంబాడీమెంట్.
0: పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితుడు.
1: హీ హాస్ అబ్సల్యూట్లీ నో సెల్ఫిష్నెస్.
0: భగవంతుని అనుసరించేటువంటి వారు స్వార్థరహితులే కావాలి.
1: సో దోస్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్ వుడ్ షుడ్ బి కమ్ సెల్ఫిష్.
0: ప్రేమ స్వరూపంగా మారిపోవాలి.
1: యువర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది.
1: So when you give the love, the whole world
0: becomes
1: one. And you will have only one intention. When you have just only one thought, there can be no room for hatred. There is absolutely no room for hatred. And the love makes you feel I and you are one.

0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: సర్వం కల్విదం బ్రహ్మ, విశ్వం విష్ణు స్వరూపం,
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు అండ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్,
0: భాస్కర బింబే దీప్తం దైవం, సూర్యుని యొక్క కిరణముల యొక్క ముందు ప్రకాశించేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాడు దైవమే.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ షైన్స్ అండ్ డిక్లర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రేస్ ఆఫ్ సన్.
0: లోచన మధ్య సుప్తం దైవం, ప్రతి మానవుని యొక్క నేత్రముల మధ్య జగత్తును చూపించి ప్రకటింపజేసి వికసింపజేసి ప్రకాశింపజేసేటువంటి వాడు దైవం.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ మేక్స్ ద ఐ ఫంక్షన్ అండ్ సీ అండ్ ఎంజాయ్ ది మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద వరల్డ్.
0: చితకర మండల గుప్తం దైవం, చంద్రుని మధ్య ఉన్నటువంటి యొక్క చల్లదనము, తెల్లదనము, లోక శాంతిని అందించేటువంటి యొక్క దివ్యత్వము దైవమే.
1: ద కూల్నెస్, ద వైట్నెస్ అండ్ ద ఇమెన్స్ పీస్ విచ్ మూన్ కన్ఫర్స్ ఆన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో గాడ్.
0: త్రిగుణిత భవన వ్యాప్తం దైవం, త్రికాలాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, త్రిమూర్తాత్మకమైనటువంటి ఈ జగత్తునందు త్రిగుణ స్వరూపములో ప్రకటించేటువంటి యొక్క దివ్యత్వం భగవంతమే.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ త్రీ మూర్తిస్ ట్రినిటీ, ఇట్ ఈస్ గాడ్ హూ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: ప్రకృతి యొక్క చిత్రము మహావిచిత్రము.
1: ద నేచర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ రాదర్ వండర్ఫుల్.
0: ఎవ్వరూ దీనిని గుర్తించలేరు.
1: నో వన్ క్యాన్ రియలైజ్ దిస్.
0: ముంచిన, తేల్చిన, అనుగ్రహించిన, ఆగ్రహించిన ప్రకృతి.
1: ఇట్ ఈస్ ది నేచర్ విచ్ కెన్ గివ్ యూ కన్ఫర్ ఆన్ యూ గ్రేస్ or which can show its own anger, which can confer everything on the man.
0: జీవకోటి పైన ఆధిపత్యం ప్రకృతిది.
1: నేచర్ ఎక్సర్సైజెస్ ఇట్స్ ఓన్ మాస్టరీ ఓవర్ మ్యాన్.
0: ఈ ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది.
1: దిస్ నేచర్ అండ్ క్రియేషన్ ఈ కన్సిస్ట్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచమే త్రిమూర్తి స్వరూపము.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ క్వాలిటీస్ ఈజ్ ఆల్సో ది ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ.
0: ఇవి ఏ సృష్టి స్థితి లయమునకు త్రిగుణములే మూల కారణం.
1: ఫర్ ది క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ డిజల్యూషన్ ఇట్ ఈస్ దీస్ త్రీ క్వాలిటీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో
1: the form and the nature of these three qualities,
0: vishesha vikaralato,
1: the special features and the way that they function,
0: sarasa sallapalato,
1: the joy and the sorrow they are capable of conferring,
0: lokaralo prakashinchetuntedi prakatimpajesetuntedi trigunamdi.
1: It is these three very qualities which fill the world with all these things and which make the creation express itself in all this variety.
0: Manavudu digga jeevitam kosam kaadu aashinchavalsindi, divya jeevitam kosam aashinchali.
1: What man should aspire for is not for a long life but for divine life.
0: Divyamainatunte ee prakruti yandu divyamainatunte manavattamu divyattanni pondatame pradhana kartavyam.
1: The most important duty of humanity is to see that they become divine as they are living in the divine nature.
0: సృష్టి యొక్క రహస్యము సృష్టికర్తకు తప్ప అన్యులకు అర్థం కాదు.
1: The secret of creation is known to the creator alone, to none else.
0: సృష్టి యొక్క రహస్యమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వారే ఈ సైంటిస్ట్.
1: The scientists are those who try to understand the secrets of nature.
0: ఈ సృష్టి యొక్క రహస్యమును కూడాను పరిపూర్ణంగా ఎవరు కూడాను గుర్తించలేరు.
1: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీ ఆఫ్ నేచర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
0: ఈ వైజ్ఞానమునందు ఈనాటి పరిశోధన రేపటికి పాతదైపోతుంది.
1: ఇన్ సైన్స్ టుడేస్ రీసెర్చ్ బికమ్స్ అవుట్ డేటెడ్ టుమారో.
0: రేపటి దినం యొక్క పరిశీలన ఎల్లుండికి పాతదైపోతుంది.
1: And tomorrow's research get exploded.
0: కానీ ఈ వైజ్ఞానిక వ్యక్తి యందు పాతదంతా రోతదిగా భావించుకుంటూ పోతుంటాడు.
1: ఇన్ ద సైన్స్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఎవ్రీథింగ్ ఓల్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్.
0: కనుక సృష్టి అంతా కూడా కేవలము క్షణ క్షణములకు మార్పు చెందినటువంటిది.
1: సృష్టి ది క్రియేషన్ అండర్ గోస్ కంటిన్యూస్ చేంజ్.
0: ఇది నిత్యమైనది సత్యమైనటువంటిది కాదు.
1: This is not permanent and this is not eternal.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క తత్వము సృష్టికర్తనే.
1: It is the creator who is permanent, who is eternal and who is truth.
0: సృష్టికర్తను పరిశీలన చేసి పరిశోధన చేసి సృష్టికర్తను పొందేటువంటిదే ఆధ్యాత్మిక మార్గం.
1: Spirituality is that path which makes you first investigate into the creator and understand creator and then go for creation.
0: ఈ చరాచర ప్రపంచమంతా కూడాను కేవలం త్రిగుణాత్మకమై ఉన్నటువంటిది.
1: The entire world, moving and unmoving, consists of these three qualities alone.
0: కనుక గుణాతీతమైనటువంటి తత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తిత్వమే నిజమైనటువంటి మానవత్వం.
1: The real humanity consists of making an effort to understand the transcendental truth rather than the truth which is subject to the changes.
0: భగవంతుడు ఆత్మస్వరూపుడు.
1: God is the very embodiment of Atma.
0: Satya Jnanam Anantam Brahma ani Brahmam anna Satyam anna Anantam anna Atma anna Bhagavantudanna Devudanna iviki anni kevalamu okka padama yokka paryayamule.
1: Truth, wisdom, infinity, divinity, all these are all synonyms.
0: Kanuka motta modata Atma nundi panchabhutamulu aavirbhavinchayi.
1: Five elements have taken their birth from Atma.
0: Aithe panchabhutamul yandu pancha tattvamul yokka tattvanni imurchukoni untunnayi.
1: These five elements have embedded within themselves the five important principles.
0: Ee panchabhutamul nundi kudanu panchikrutamu ఆరంభమైంది.
1: పంచీకృత హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచీకృత భావము నుండి ఆవిర్భవించినటువంటివే ఈ త్రిగుణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ దిస్ పంచీకృత.
0: ఈ త్రిగుణముల యొక్క ఆకారమే ఈ విశ్వం.
1: దిస్ వరల్డ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
0: ఈ విశ్వమునందు సత్వ రజో తమో గుణములు అనేటువంటి త్రిగుణాత్మక స్వరూపము నిండి ఉంటున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలూన్ సత్వ రజ అండ్ తమ.
0: ఈ సత్వ సృష్టి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ ది క్వాలిటీ ఆఫ్ సత్వ.
0: సత్వ సృష్టి యొక్క సమస్త యొక్క సత్యాంశమే అంతఃకరణ.
1: అంతఃకరణ is the manifestation of the collectivity of the creation.
0: Panchabhutamul yokka samasti sattvamsame ee antakkarana.
1: This antakkarana is an expression of sattva అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
0: అయితే ఈ ఆకాశము నుండి కూడాను సప్త సృష్టి అయినటువంటి యొక్క ఇది వ్యష్టి సత్తాన్ని అనుభవిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ ఈథర్ స్కై వాట్ హాస్ ఎమినేటెడ్ యాజ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేషన్ హ్యాస్ ఎంజాయ్డ్ ఆల్వేస్ దిస్ సత్వ క్వాలిటీ ఇట్సెల్ఫ్.
0: ఈ పంచభూతముల్లో ఆకాశము మొదటిది.
1: అమంగ్ ద 5 ఎలిమెంట్స్ ఈథర్ ఇస్ ద ఫస్ట్ వన్.
0: ఈ ఆకాశం యొక్క వ్యష్టితత్వం నుండి కూడాను శుద్ధ సత్వం అనేటువంటి యొక్క అంశం ఒకటి బయలుదేరింది.
1: A ప్యూర్ సత్వ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఆకాశ ఆర్ స్కై.
0: ఇదియే మానవ ఆకారమునకు ప్రథమ స్థానం.
1: దిస్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ద హ్యూమన్ ఫార్మ్స్ ఇన్ ది వెరీ
0: మానవత్వమునకు ఈ విధమైన అంశముల యొక్క ప్రభావము ప్రసక్తి పరిపూర్ణతను ప్రారంభం కావటం.
1: ది ఫుల్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది హ్యూమన్ ఆస్పెక్ట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దిస్ అలోన్.
0: కనుక ఆకాశం యొక్క వ్యష్టి సత్వము నుండి కూడాను చెవి అనేటువంటిది పుట్టింది.
1: ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈథర్ అండ్ ఫ్రమ్ సత్వ ది శరీర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్. ద ఇయర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్.
0: ఇంకా రెండవదైనటువంటిది గాలి. ఇది రెండవ భూతము పంచభూతముల్లో.
1: ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్.
0: ఈ గాలి నుండి వ్యష్టి సత్వమైనటువంటి యొక్క అంశమే చర్మము.
1: ద ఇండివిజువలైజ్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎయిర్ ఈజ్ ద స్కిన్.
0: మూడవదైన అగ్ని. అగ్ని యొక్క వ్యష్టి సత్వాంశమే కన్ను.
1: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫైర్ ఈజ్ ది ఐ.
0: నాలుగవదైనటువంటి యొక్క నీరు. దీని వ్యష్టి యొక్క సత్వాంశమే నాలుక.
1: ది సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ద టంగ్.
0: ఐదవదైనటువంటి యొక్క భూతము కేవలము ప్రకృతి.
1: ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఈజ్ ప్రకృతి నేచర్.
0: ప్రకృతి యొక్క వ్యష్టి సత్వాంశమే ముక్కు.
1: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్ ఈజ్ ద నోస్.
0: కనుక శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ భూతములు ఈ యొక్క ప్రథమం నందు సాత్వికమైనటువంటి యొక్క శుద్ధ సత్వం నుంచి ఆరంభమైనాయి.
1: దీస్ 5 ఆస్పెక్ట్స్ ద సౌండ్ ద టచ్ ది టేస్ట్ ద స్మెల్ అండ్ ది
0: అయితే
1: ఆల్ దీస్ హావ్ కమ్.
0: ఒక్కొక్క భూతమునకు వ్యష్టి భూతము కనుక ఆ వ్యష్టి నుండి ఆవిర్భవించినటువంటి ఈ అంగములు ఒక్కొక్క పనికి మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
1: ఇన్ ఇన్ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ 5 సెన్సెస్. ఈచ్ సెన్స్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్.
0: ఆకాశం యొక్క గుణము శబ్దము.
1: ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈథర్ ఇస్ సౌండ్.
0: శబ్దములకు చిహ్నము చెవి.
1: ది సింబల్ విచ్ ఇస్ అసోసియేటెడ్ ఆర్
0: చెవి కేవలము వినుట మాత్రమే తప్ప అన్యము ఎరుగదు.
1: ద సెన్స్ మెంట్ ఫార్ హియరింగ్ ది సౌండ్ ఈజ్ హియర్. దిస్ కెన్ హియర్ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్ కెన్ బి డన్ బై దాట్.
0: అదే విధముగానే రెండవ భూతమైనటువంటి గాలి. ఇది స్పర్శ. ఇది కేవలము చర్మము.
1: ది సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్ అండ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ టచ్.
0: ఇది స్పర్శ తప్ప ఇది శ్రవణం చేయటం వీలు కాదు.
1: స్కిన్ ఈజ్ మెంట్ ఫార్ ఎక్స్పీరియన్సింగ్ టచ్.
0: దీనికి శ్రవణ శక్తి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ హియరింగ్.
0: మూడవది అగ్ని.
1: ది థర్డ్ వన్ ఈజ్ ఫైర్.
0: ఇది కన్ను, దీని అంశము.
1: దిస్ ఆస్పెక్ట్ ఈస్ ఎక్స్ప్రెస్
0: ఇది చూడగలదే కానీ స్మరించలేదు.
1: ఐ కెన్ సీ బట్ కెనాట్ ఎంజాయ్ టచ్.
0: నాలుగవది నీరు, ఇది జిహ్వ, నాలుక.
1: టంగ్ ఈజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్.
0: నాలుక రుచి చూడగలదే కానీ వ్యక్తిని చూడలేదు.
1: ఇట్ కెన్ ఎంజాయ్ టేస్ట్ బట్ ఇట్ కెనాట్ సీ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్.
0: ప్రకృతి యొక్క అంశము ముక్కు.
1: నోస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్,
0: ఇది వాసన చూడగలదే కానీ రుచిని చూడలేదు.
1: ఇట్ కెన్ స్మెల్ బట్ కెనాట్ టేస్ట్.
0: అయితే ఇవి అంశముల యొక్క ప్రతిబింబములు కౌట చేత ఒక్కొక్క గుణము మాత్రమే ఇది స్వీకరిస్తూ వచ్చింది.
1: As these five senses are only a reflection of the five elements, each particular sense...
0: సమష్టి స్వరూపమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమే అంతఃకరణ.
1: బట్ అంతఃకరణ ఈజ్ ది కలెక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: అంతఃకరణకు శబ్ద స్పర్శ రూప రసగంధములు అన్నింటినీ అనుభవించేటువంటి అధికారం ఉంటుంది.
1: అంతఃకరణ హ్యాస్ ద పవర్ టు ఎంజాయ్ ఆల్ దీస్ సౌండ్స్, టచ్, స్మెల్, ఫార్మ్ అండ్ టేస్ట్.
0: కనుకనే అంతఃకరణ అనగా ఇవి కేవలము శబ్ద స్పర్శ రూప రసగంధాదులు జ్ఞానేంద్రియములకు మాత్రమే సంబంధించినటువంటిది.
1: These five aspects which are associated with antahkarana are enjoyed through inner sense organs.
0: Aithe ee gnanendriyulu dehamunaku velupuluva leka lopalavya ani vicharisthe ivi antar bahir swaroopalu.
1: These five senses gnanendriyas, when one inquires whether they are external to man or internal to man, they are having both the aspects.
0: Andre karmendriyam lenatundi chevu maatrame untundi gnanendriyam anetundi vinishakti lekapoyinappudu chevu undi prayojanam ledu.
1: If there is a sense organ here but does not have the power of hearing, this ear is useless.
0: Gnanendriyam anetundi vinishakti undi karmendriyam ane chevu lekapothe idi kuda nu vinaledu.
1: This ear again, if it exists but it doesn't have the power of hearing which is given by gnanendriya,
0: gnanendriya karmendriyam yokka sammilitamainatundi swaroopame ee yokka vesti yokka tattvam.
1: The aspect of individual is a combination of the both karmendriyas and gnanendriyas.
0: Loud speakers baita pettaru.
1: The loud speaker is kept outside of the
0: loud hall. Speaker untundi ikkada mic lekapothe loud speaker prayojanam ledu.
1: If there is no mic but there is a loud speaker, it is useless.
0: అక్కడ స్పీకర్ ఉండి ఇక్కడ స్పీకర్ లేకపోతే ప్రయోజనం లేదు. లౌడ్ స్పీకర్ ఉంటే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ మైక్ వితౌట్ స్పీకర్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్లెస్.
0: స్పీకర్ ఉండి లౌడ్ స్పీకర్ లేకపోతేనూ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో స్పీకర్ అండ్ నో లౌడ్ స్పీకర్ ఆల్సో దే ఇట్ ఇస్ యూజ్లెస్.
0: కనుక ఇక్కడ మైక్ స్పీకర్ రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఇక్కడ తత్వాన్ని అక్కడికి, అక్కడ తత్వాన్ని ఇక్కడికి ప్రసరింపచేస్తుంది.
1: It is a combination of the speaker and the mic which can produce a sound and relay it through loud speaker.
0: Kanukane ee shuddha sattvamainatundi yokka satta guna sampattiye shabda sparsha roopa rasa gandhadu.
1: These aspects of sound, touch, form, taste and hearing, all these are the aspects of
0: shuddha gunaku maatrame sambandhinchinatundi.
1: All these relate to the quality of sattva alone.
0: Rajogunam yokka samasti panchabhutamul yokka swaroopame pranamu.
1: The aspect of rajo quality and in its all in its collective form is the form of prana.
0: Satta gunam yokka panchabhuta swaroopamainatundi antakarana ite rajogunam yokka పంచభూతం యొక్క సమష్టి స్వరూపము ప్రాణంగా నిలిచింది.
1: ది కలెక్టివ్ ఫైవ్ ఎలిమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ సత్వగుణ ఈజ్ అంతఃకరణ. ది కలెక్టివ్ ఫైవ్ ఎలిమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రజోగుణ ఈజ్ ప్రాణ ఆర్ లైఫ్.
0: రజోగుణం యొక్క సృష్టి యందు పంచభూతముల యొక్క వ్యష్టి సృష్టి ఆకాశం యొక్క సృష్టి కన్ను.
1: అమంగ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ విత్ రెఫరెన్స్ టు రజోగుణ, the five elements manifest itself in the form of the eye.
0: Inka rendo bhutamainatundi yokka vayu, ee vayu yokka vesti swaroopam yokka binduvu cheyi.
1: Hand is the Hand is the individualized form of the five elements in the aspect of Rajoguna.
0: Rajoguna srishti yandu moodavadainatvanti yokka vesti swaroopamainatvanti agni yokka srishti kalu.
1: Among the five elements with reference to Rajoguna, the individual aspect or limb which represents that is leg.
0: Nalugu aidi ainatvanti yokka gali prakruti yokka vesti yokka srishti malamutramulu visarjinchu pradeshamulu.
1: The other two aspects of air and nature among the five elements with reference to Rajoguna are represented in a human being in the organs of excretion.
0: Ikkada chakkaga gurtinchavalsinatundi vishayam.
1: There is a particular thing which you will have to very carefully understand.
0: Saptaguna srishti yandu vesti srishtiga vachinatundi aakasam yokka madat srishti chevi.
1: In so with reference to sattva guna, representing ether is the hand, ear.
0: Rajoguna munandu vesti srishti ainatvantidi aakasam yokka srishti idi kannu.
1: When it comes to Rajoguna, the individualized limb of the five elements, the out of that ether is
0: vata. ఆ యొక్క ఆకాశములకు ఇద్దరు బిడ్డలు. రజోగుణము యొక్క బిడ్డ కన్ను, సత్వగుణము యొక్క బిడ్డ చెవి.
1: ఫర్ ది ఈథర్ త్రూ సత్వగుణ ఈజ్ బోర్న్ ఇయర్, త్రూ రజోగుణ ఈజ్ బోర్న్ ఐ.
0: ఆకాశం యొక్క మొదటి బిడ్డ చెవి, రెండవ బిడ్డ కన్ను.
1: The first child of ether is ear, the second child is eye.
0: Modati biddainatvanti yokka chevi baita vishayanni lopalaku sikaristundi.
1: Ear is meant for absorbing whatever is externally made in the form of sound.
0: Rendo biddainatvanti kannu sikarinchina danini baitiki vidichi pedutundi.
1: The eye is meant to leave out what is taken through the ear. The second aspect of the mouth, the word,
0: ఇంకా సత్వగుణము యొక్క వాయువు యొక్క బిడ్డ చర్మము.
1: The first child of సత్వగుణ is skin.
0: రజోగుణము యొక్క వాయువు బిడ్డ చేయి.
1: The second child of air through రజోగుణ is hand.
0: ఎక్కడైనా దేహం పైన ఒక చీమ పారాడుతూ ఉంటుంటే ఈ స్పర్శ తెలుసుకుంటుంది చర్మం.
1: ది పవర్ ఆఫ్ టచ్ విల్ మేక్ యూ నో ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ అన్ హ్యాండ్ క్రాలింగ్ ఆన్.
0: తెలుసుకున్న తక్షణమే చేయి తీసి పారవేస్తుంది.
1: ది మోమెంట్ యూ కమ్ టు నో ఆఫ్ ఎన్ హ్యాండ్ ఆన్ యువర్ బాడీ, ది హ్యాండ్ టేక్స్ ఇట్ అవే అండ్ త్రోస్ ఇట్.
0: ఏతావాత సత్వగుణము యొక్క అంశములు స్వీకరించటము.
1: The sum and substance of it is, the things associated with sattvaguna receive things.
0: Rajoguna yokka santati danini visarjinchatam.
1: The children of Rajoguna help in taking that out of your system.
0: Kanuka ee naadu lokamu ee reethiga unnadante rajogunam sweekaristundi sattvagunam visarjistundi. Deeniki ulta seeda antaru, viruddhanga nadustu vastundadi.
1: Today's position is contrary to its natural way. Rajoguna is absorbing and sattvaguna is throwing out.
0: Srishti yokka rahasyamu nija swaroopamu sattvagunam maatrame swikarinchali.
1: This nature and the mystery and the secret of nature is that sattvaguna should receive things.
0: Rajogunam yokka tattamune visarjinchali.
1: Rajoguna should throw it out or give up those things which are absorbed by sattva guna.
0: Mottamote ee prakrutiki sattva guname mottamodati padamu.
1: The first word associated with the entire creation is sattva guna.
0: Ee prakrutiki stree ani oka peru.
1: One equivalent, one meaning of this creation, the nature is, it is a woman. Stree
0: అనగా సకార తకార రకారములతో కూడినటువంటిదే స్త్రీ.
1: దిస్ స్త్రీ కన్సిస్ట్ ఆఫ్ త్రీ సిలబల్స్, సకార, తకార అండ్ రకార.
0: అనగా సకార, తకార, రకారం అనగా ఏమిటంటే మొట్టమొదట సాత్వికము స్వీకరించాలి.
1: దీస్ త్రీ సిలబల్స్ సకార, తకార రిప్రజెంట్ త్రీ థింగ్స్. సాకార రిప్రజెంట్స్ యూ షుడ్ రిసీవ్.
0: రెండవది తకారమనే తమో గుణమును, అనగా మర్యాదగా, వినయగా, ఈ విధమైనటువంటి యొక్క అనకుగా ఉండేటువంటి గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ తకార రిప్రజెంట్స్ తమో గుణ. యూ షుడ్ బి హంబుల్, ఒబీడియంట్.
0: రకారమనేటువంటిది కట్టకదపడది.
1: రకార ఈజ్ ది లాస్ట్ అమంగ్ ద త్రీ సిలబల్స్.
0: ఇక్కడ కొన్ని సమయములందు కొన్ని దీక్షను, కొన్ని ప్రతిజ్ఞలను, కొన్ని విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి యొక్క చర్యలను తీసుకోవాల్సి వస్తుంది.
1: సర్టన్ సర్కమ్స్టాన్సెస్ నెసెసిటేట్ టేకింగ్ ఎ ఫ్యూ వోస్ అండ్ టేకింగ్ ఎ ఫ్యూ రెజల్యూషన్స్.
0: కనుక రజోగుణం అనేటువంటిది విధి లేనటువంటి పరిస్థితి యందు కట్టకడపటికి స్వీకరించవలసినట్టుందే కాని మొట్టమొదటి స్వీకరించవలసింది కాదు.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ రజోగుణ అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అండ్ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ అలోన్ మస్ట్ బి యాక్సెప్టెడ్. అదర్వైజ్ ఇన్ ది నార్మల్ కోర్స్ రజోగుణ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్లేస్.
0: ప్రకృతి యొక్క రహస్యమునందు ప్రప్రథమములో ప్రారంభమయ్యేటువంటిది సకారమే, సకారమే.
1: ఇన్ ది
0: అనే సాత్వికము.
1: ఇన్ అండర్స్టాండింగ్ ది మిస్టరీ ఆఫ్ నేచర్ వన్ హాస్ టు సీ దట్ నేచర్ స్టార్ట్స్ విత్ సకార అండ్ సత్వగుణ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సత్వగుణ అంశమునందు, సత్వగుణ ప్రక్రియ ఎందు, సత్వగుణ బింబమునందు, సత్వగుణ తేజస్సునందు, సత్వగుణ మార్గమునందు, సత్వగుణ ప్రవర్తమునందు మానవత్వము అభివృద్ధి గావించుకోవాలి.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు డెవలప్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద నేచర్ ఆఫ్ సత్వగుణ, ఇట్స్ రెస్ప్లెండెన్స్, ఇట్స్ గ్రేట్ క్వాలిటీస్, ఇట్స్ సేక్రెడ్ క్వాలిటీస్.
0: ఇంకా తమో గుణం యొక్క సృష్టి ఏ విధంగా ఉంటుందంటే పంచభూతముల యొక్క మిశ్రమమై ఉంటుండాలి.
1: వెన్ యూ కమ్ టు తమో గుణ యూ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ది క్రియేషన్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: ఇక్కడ పంచభూతములు, పరిపూర్ణ భూతములు ఇక్కడ మిశ్రమం కాలేదు.
1: ది ఫుల్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ మిక్స్డ్
0: పంచీకృతములు ఇక్కడ చేరిపోయాయి.
1: ఇట్ ఈస్ దీస్ పంచీకృతాస్ విచ్ హావ్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్డ్ ఇన్ టు తమో గుణ.
0: అనగా దీనికి ఒక చక్కని, ఇది అందరికీ అర్థమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత ప్రాపంచిక సంబంధమైన విషయంలో మీకు ఒక ఉపమానాన్ని చెప్తాను.
1: దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ రాదర్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్. ఇన్ ఆర్డర్ టు మేక్ థింగ్స్ సింపుల్ అండ్ క్లియర్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ వర్లీ ఎగ్జాంపుల్ అండ్ మేక్ ఇట్ క్లియర్.
0: ఇక్కడ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇవి ఐదు ఐదు వ్యక్తి స్వరూపాలు.
1: ఈథర్, ఎయిర్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్, దీస్ ఆర్ ఆల్ ఫైవ్ ఇండివిజువల్ ఎంటిటీస్.
0: ఈ ఐదు మంది ఒక చోట కూడినారు.
1: లెట్ అస్ జస్ట్ సే దీస్ ఫైవ్ పీపుల్ రిప్రజెంటింగ్ దీస్ ఫైవ్ హావ్ కమ్ టుగెదర్.
0: ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూపాయి ఉంటున్నది.
1: ఈచ్ వన్ హ్యాస్ వన్ రూపీ విత్ హిమ్.
0: ఈ ఆకాశం అనేటువంటి వాడు తన రూపాయిని చిల్లరగా మార్చాడు.
1: దిస్ ఇండివిజువల్ కాల్డ్ ఈథర్ కన్వర్టెడ్ దిస్ రూపీ ఇన్ టు స్మాల్ చేంజెస్.
0: అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని రెండు రెండు అణాలు నలుగురికి పంచుతూ వచ్చాడు.
1: హీ రిటైన్డ్ విత్ హిమ్సెల్ఫ్ హాఫ్ ఎ రూపీ. ద రిమైనింగ్ హాఫ్ ఎ రూపీ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ అమంగ్ రిమైనింగ్ ఫోర్.
0: అదే విధంగా రెండో భూతమైనటువంటి యొక్క వాయువు కూడాను దాని తన రూపాయిని చిల్లర చేసి అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని తాను కూడాను రెండు రెండు రూపాయలు నలుగురికి పంచుతూ వచ్చాడు.
1: సిమిలర్లీ ది ఎయిర్ డివైడెడ్ ఇట్స్ రూపీ ఇన్ టు టూ హాఫ్స్, రిటైన్ హాఫ్ విత్ ఇట్ అండ్ రిమైనింగ్ హాఫ్ ఎ రూపీ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్.
0: ఇదే పద్ధతిని మూడవ అగ్ని కూడాను అనుసరిస్తూ వచ్చింది.
1: ద సేమ్ థింగ్ వాజ్ ఫాలోడ్ బై ఫైర్ ఆల్సో విత్ ఇట్స్ రూపీ.
0: తిరిగి జలము కూడాను ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
1: సేమ్ థింగ్ వాజ్ ఫాలోడ్ బై వాటర్ ఆల్సో.
0: వృద్ధి కూడాను అంతే ఈ పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
1: ఆల్సో ఫాలోడ్ ది సేమ్.
0: ఈ విధంగా అనుసరిస్తూ రావటం చేత కట్టకటప్పటికి ఏమైపోయింది, అందరి దగ్గర రూపాయి రూపాయి రూపాయిగానే మిగిలింది.
1: బై దిస్ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఈచ్ వన్ హ్యాడ్ వన్ రూపీ.
0: అయితే ఈ రూపాయిలు ఏ విధంగా ఒక్కొక్క రూపాయిగా మిగిలినాయి? పూర్వము గట్టి అయినటువంటి ఒకే రూపాయి ఉండినది, ఇప్పుడు చిల్లరతో కూడినటువంటి రూపాయిగా మారిపోయింది.
1: Earlier, there was an undivided single rupee with each one. But now, each one is having rupee, but in changes, smaller coins.
0: Anaga puramundinatuvanti yokka panchabhutamulainatuvantide gatti rupayi. Ee chilla rupayile panchikrutamulu ani.
1: This panchabhutas five elements or this undivided rupees as such. But when they were converted into changes, they are panchikrutamulainatuvanti
0: manavattamu chillar rupayaluga chalavali avutuntundadi.
1: The human beings which are made up of this panchikruta are like the changes coming together and becoming one rupee.
0: Anaga bhinna bhinna bhavamulato koodi vastundadi.
1: That means to say that they are having different feelings associated with elements.
0: Ekatvanni anekatvanga bhavinchindi.
1: On account of this, unity is perceived as diversity.
0: Puramu అనేకత్వమైనటువంటి ఏకత్వంగా ఉండేటువంటిది.
1: అర్లియర్ వితౌట్ డైవర్సిటీ దర్ వాజ్ యూనిటీ, టోటల్ యూనిటీ.
0: అది రూపాయికి 16 అణాలు అనేది పూర్వం.
1: దట్ మీన్స్ దట్ 1 రూపీ హ్యాడ్ 16 అణాస్ అర్లియర్.
0: ఇక్కడ మనిషికి 16 గుణాలు అని.
1: హియర్ మ్యాన్ హ్యాస్ 16 క్వాలిటీస్.
0: వీటిని ఆధ్యాత్మిక తత్వం నందు షోడశ కళలు అన్నారు.
1: In spiritual parlance, this has been described as 16 aspects. What are these 16 aspects?
0: 16 kalalu.
1: 16 aspects.
0: Ikkada 5 panchendriyamulu.
1: 5 senses.
0: 5 gnanendriyamulu, karmendriyamulu. 5 karmendriyamulu, 5 gnanendriyamulu.
1: 5 the organs of action, 5 the organs of
0: ఈ ఉద్భవించినటువంటి యొక్క పంచభూతములు 5
1: and 5 ఎలిమెంట్స్.
0: ఇక్కడ మనస్సు ఒకటి, ఇవే 16 కళలు.
1: అండ్ 1 మైండ్ టుగెదర్ బికమ్ 16.
0: ఇవి కేవలం భగవంతుని ఎందే 16 కళలు ఉంటున్నాయని భావించడం చాలా వెర్రితనం.
1: ఇట్ ఈస్ రాదర్ రాంగ్ అండ్ మిస్టేకన్ నోషన్ టు కన్సిడర్
0: వ్యక్తి కూడాను 16 కళలతో ఉంటున్నాడు.
1: నాట్ మెర్లీ గాడ్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్.
0: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాసుకోపనిషత్తును ఈశ్వరుడు సర్వత్రా ఉంటుండేటువంటి వాడు. ఈశ్వర సర్వభూతానాం.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ గాడ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్, గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
0: ఈ మానవుడు ఏకత్వాన్ని అనేకత్వంగా మార్చడానికి వచ్చిన కారణమేమిటి?
1: వై ఇస్ ఇట్ దట్ ఇండివిజువల్ ఈస్ పర్సీవింగ్ ది డైవర్సిటీ ఇన్ యూనిటీ?
0: 16 కళలు ఉంటున్నాయని భావించడం చాలా వెర్రితనం.
1: ఇట్ ఈస్ రాదర్ రాంగ్ అండ్ మిస్టేకన్ నోషన్ టు కన్సిడర్
0: వ్యక్తి కూడాను 16 కళలతో ఉంటున్నాడు.
1: నాట్ మెర్లీ గాడ్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దిస్.

0: Why is it that individual is perceiving the diversity in unity?
1: దీనికి అభిష్టములే మూల కారణం.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ డిజైర్.
1: ఈ అభిష్టములు కూడాను క్రమక్రమేణ కూడాను మితిమీరిపోతూ వచ్చాయి.
0: ఈవెన్ దీస్ డిజైర్స్ గ్రాడ్యువలీ బికమ్ ఎక్సెసివ్ అవుట్ ఆఫ్ లిమిట్స్.
1: ఈ పంచభూతములకు సంబంధించినటువంటి యొక్క వాంఛలు అత్యవసరమే.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ డిజైర్స్ అసోసియేటెడ్ విత్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవి క్రమక్రమేణ మితిమీరిపోవటం చేత మతిభ్రమణ జరిగింది.
0: బట్ అన్ అకౌంట్ ఆఫ్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్ దేర్ ఈస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
1: ప్రతి ఒక్కటి అప్పటికప్పటికే ఫలితం లభించాలి.
0: హీ వాంట్స్ ఇమ్మీడియట్ రిజల్ట్స్, స్పాంటేనియస్
1: కాలం కోసం కూడా తాను కాచుకోడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్డ్ టు వెయిట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: త్రికాల స్వరూపమైనటువంటిది ఈ త్రిగుణము.
0: ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్.
1: ఈ కాలం వచ్చిందంటే ఏది కూడా ఎవరు కూడా ఆపడానికి వీలు కాదు.
0: వెన్ ది టైమ్ కమ్స్ నో వన్ కెన్ స్టాప్ థింగ్స్.
1: రోగన్మానదు దేహం ఎవ్విధము నన్ను పోషించి రక్షించినను, రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యము నన్ను దాగినను.
0: వాట్ ఎవర్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యూ టేక్ టు ద బాడీ, ఎ డే కమ్స్ వెన్ దిస్ బాడీ విల్ హ్యావ్ టు గో అండ్ యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఓల్డ్ ఏజ్ డిసీజ్ అండ్ సచ్ అదర్ థింగ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించకూడను వ్యక్తులు ఏదో ఆతృత పడుతుంటారు. అక్కడికి పోతే తప్పుతుందో ఏమో మా ప్రమాదము, ఇక్కడ ఉంటే నాకు లభిస్తుందో ఏమో ఆదాయము అని అనుకుంటుంటారు.
0: ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్టిల్ మ్యాన్ గెట్స్ డెల్యూడెడ్ ఇఫ్ ఐ గో టు దట్ పర్టికులర్ ప్లేస్ ఐ మే అవాయిడ్ డేంజర్.
1: వచ్చేది రాక తప్పదు.
0: వేర్ ఎవర్ యు గో వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
1: పురుష ప్రయత్నం అత్యవసరం.
0: బట్ హ్యూమన్ ఎఫర్ట్ ఈస్ స్టిల్ ఎసెన్షియల్.
1: ఉండాది తట్టలో పొటాటో చపాతి.
0: There is potato and chapati in the
1: plate. Labhinchindi.
0: And you have got it now.
1: Kaani tattalo undinatvanti potta lek cheyalante notiki chetiki pani pettali. Ide purusha prayatnam.
0: In order that it goes into the stomach, you have to give work for your mouth and hand. That is purusha prayatna, the effort of man.
1: Kali yuga prabhavam cheta.
0: An account of the impact of Kali.
1: Korikale yaka balamu cheta.
0: An account of the impact of excessive desires.
1: Manavatvanni vismarinchi.
0: Giving up the human nature.
1: Abhishta jeevitanni abhilashinchi.
0: And he is aspiring to have.
1: Atyanta unnata sthayiki povalani cheppinadi ati shigranga povalani shortcut kosam prayatnam chestunnadu.
0: Man is trying to find a shortcut to reach the highest level very shortly in a narrow way.
1: షార్ట్ కట్ చాలా త్వరగా చేరొచ్చు అనుకుంటారు.
0: యూ వన్ థింగ్స్ బట్ బై షార్ట్ కట్ వన్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్.
1: చూడడానికి డిస్టెన్స్ దగ్గరగా కనిపిస్తుంది.
0: టు సీ ది డిస్టెన్స్ అపియర్స్ టు బి వెరీ షార్ట్.
1: కానీ ఆ షార్ట్ కట్ లోపల అనేక రాళ్లు ముళ్ళు కంపలు అనేక రకమైనటువంటి బాధలతో కూడి ఉంటుంటాయి.
0: బట్ వన్ వాంట్స్ టు గో త్రూ షార్ట్ కట్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్.
1: ఇవన్నీ తప్పించుకుని ఆ యొక్క మెయిన్ రోడ్డుకు చేరడానికి మెయిన్ రోడ్ లో ఇప్పుడు దానికంటే నాలుగింతలు అధికమైనప్పటికీ అది సులభంగా నడిచి అందులో చేరడానికి టైం ఒక్కటే అవుతుంది.
0: ది టైం టేకన్ టు గో ఇన్ ది మెయిన్ రోడ్ అండ్ ది షార్ట్ కట్ ఈస్ వన్ అండ్ ది సేమ్ బికాస్ ఆర్ ట్రాలీ హ్యాస్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఇన్ ద షార్ట్ కట్. ఇఫ్ హి గోస్ ఇన్ ద మెయిన్ రోడ్ హి విల్ నాట్ ఫేస్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్.
1: కానీ మానవుడు ఏదో ఒక త్వరగా చేరేటువంటి ఒక స్థానాన్ని మార్గాన్ని వెతుకుతూ వస్తుంటాడు.
0: బట్ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ టు ఫైండ్ a shortcut all the same.
1: ఇది సరైనటువంటిది కాదు.
0: But this is not correct.
1: దూరమైనప్పటికీ మంచి రాజమార్గంలో మనం ప్రవేశించాలి.
0: Even if the distance is more, better follow the right royal path.
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: Here is a small example.
1: స్వర్గమునకు పోయేటువంటి యొక్క రోడ్డు చాలా చిన్నదిగా ఉంటాదట.
0: It is said that the road leading to heaven is very very narrow.
1: నరకమునకు పోయేటువంటి రోడ్ చాలా పెద్దదిగా కనిపిస్తుంటాదట.
0: ది రోడ్ లీడింగ్ టు హెల్ ఇట్ అపియర్స్ ఇస్ వెరీ బ్రాడ్ అండ్ వైడ్.
1: ఇంత పెద్ద రోడ్డు మెయిన్ రోడ్డుగా ఉంటుంటుండాలి, ఇది ట్రంక్ రోడ్డుగా ఉంటుండాలి, దీనికి ఇంత పెద్ద రోడ్డు ఎందుకు, భగవంతుని దగ్గరికి పోవడానికి ఇంత చిన్న రోడ్డు ఎందుకు అని మనం ప్రశ్నించవచ్చును మన యొక్క బుద్ధిని అనుసరించి.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ ఓన్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ వి పుట్ ఏ క్వశ్చన్, హౌ ఇస్ ఇట్ దట్ దేర్ ఇస్ సచ్ ఎ నారో రోడ్ లీడింగ్ టు గాడ్, సచ్ ఎ బ్రాడ్ ట్రంక్ రోడ్ లీడింగ్ టు
1: భగవంతుని యొక్క సృష్టి. అనేక రకములైన యొక్క విచారణ సలిపి వివేక భావంతో

0: విజ్ఞాన హృదయముతో విశాల తత్వముతో ఏర్పరిచినటువంటివి.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంప్రహెన్సివ్ థింకింగ్ టోటల్ విజ్డమ్ అండ్ ఫుల్ అండర్స్టాండింగ్.
0: నరకమునకు పోయేటువంటి వారు లక్షలు లక్షల మంది, వీళ్ళందరికీ నడచడానికి పెద్ద రోడ్డు కావాలి.
1: Lakhs of people want to go to hell. There is a need for a very broad road so that so many lakhs of people.
0: Swargamaniki poyetunte varu okaro iddaro nootiki okaro koti okaro variki pedda road avasaram ledhu, chinna road lone vellochu.
1: 100 or 1 in a crore are likely to go to heaven, therefore a narrow road is sufficient for them.
0: Adhe vidhamgane bhagavantudu prati okkati kudanu tana yokka sankalpamlo yoga kshemam vahamyaham anniki yokka kshemanni gurinchini నిమిత్తమై అన్ని రకమైనటువంటి సృష్టిని ఆచరిస్తుంటాడు,
1: వెలపడుతుంటాడు. విషింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్, గాడ్ వుడ్ హావ్ టేకన్ అప్రోప్రియేట్ స్టెప్స్ ఫర్ దేర్ వెల్ఫేర్ ఇన్ హిస్ క్రియేషన్.
0: ఒక భక్తుడు తాను శ్రీమంతుడు కావాలని ఆశించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: వన్ డివోటీ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ వెల్తీ ప్రేయర్ టు గాడెస్ లక్ష్మి.
0: భౌతిక వాంఛలు నెరవేర్చుకునే నిమిత్తమై భక్తుడు ఎంతటి శ్రమలకైనా ఓర్చుకుంటాడు.
1: మ్యాన్ ఇస్ ప్రిపేర్డ్ టు అండర్గో ఎనీ ట్రబుల్స్,
0: ఎన్ని కష్టములైనా సహిస్తాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు బేర్ ఎనీ డిఫికల్టీ,
0: ఎన్ని నిందల నిష్ఠూరములకైనా గురి అవుతాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు బేర్ ఎనీ క్రిటిసిజం సెన్సర్ అండ్
0: కానీ పారమార్థిక మార్గమునకు ప్రయత్నించేటువంటి భక్తుడు ఏ చిన్న కష్టం జరిగినా కూడాను తాను భరించుకోలేడు.
1: But for a person who is aspiring to go to a spiritual path, he is not prepared to bear even a small difficulty.
0: దీనిని పట్టి భౌతిక వాంఛలపైన మానవునికి అమితమైనటువంటి అభిమానం ఉంటుండాలి.
1: The meaning of this is that man has unlimited desire for physical comforts and happiness.
0: ఈ భక్తుడు లక్ష్మీ కటాక్షం కోసమని గారా ఘోరమైన తపస్సు చేశాడు పాపం.
1: He did very rigorous penance, aspiring to have the grace of Lakshmi.
0: Lakshmi pratyakshamayindi.
1: Lakshmi appeared before him.
0: Nayana, neekem kavali?
1: What do you want, child? She asked.
0: Neeve kavali talli, annadu.
1: I want you, mother, he said.
0: Aithe nenu sarvalankara bhushitralanai nee ventane vastanu, neevu mundu nadachu.
1: With all the jewels put on me, I will follow you. You go first, I will be behind you.
0: ఇంటికి వచ్చి ఈ యొక్క నగలన్నింటినీ నీకు అక్కడ విసర్జించి వస్తాను.
1: I will come with you up to your home, leave all this jewelry with you and then go back.
0: కానీ అక్కడ ఒక్క నియమాన్ని మాత్రం పాటించాలని కోరింది ఆమె.
1: She said, but you have to observe one important condition.
0: నీ ముందు మాత్రమే వెళ్ళు, వెనుకకు మాత్రం తిరిగి చూడకూడదు. వెనుక తిరిగి చూస్తేవా నేను అక్కడ నిలిచిపోతానని సత్యమే చెప్పింది పాపం.
1: షీ టోల్ ది ట్రూత్ అండ్ దట్ కండిషన్ ఈస్ యూ షుడ్ బి ఆల్వేస్ లుకింగ్ టు ద ఫ్రంట్, యూ షుడ్ నాట్ లుక్ బ్యాక్. ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఐ విల్ స్టే స్టిల్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: ఆనంద హృదయుడై ఉల్లాసముతో ఉరుకుతూ ఉన్నాడు ముందుకు, ఎప్పుడెప్పుడు నేను ఇంటికి పోయి చేరుతానా అని.
1: హీ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్, ఓవర్ఫ్లోయింగ్ విత్ జాయ్. హీ వాజ్ థింకింగ్, వెన్ వుడ్ ఐ బి ఏబుల్ టు రీచ్ మై హోమ్.
0: పోయేటప్పటికి చాలా శబ్దాలు ఇస్తున్నారు ఈమె, ఏ ఏ నగలు ధరించిందో ఏమిటో చూడాలని ఒక్క తూరికి వెనక్కి తిరిగి చూచాడు.
1: ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ డిస్టెన్స్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సౌండ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ది జ్యువెలరీ, లెట్ మీ హ్యావ్ ఎ లుక్ వాట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ షీఈస్ వేరింగ్. హీ టర్న్ బిహైండ్.
0: ఇంటికి పోయేంత వరకు ఓపిక లేకపోయింది పాప ఈ ఆశ.
1: లుక్ అట్ దిస్ మ్యాన్, హీ డిడ్ నాట్ హావ్ పేషెన్స్ అంటిల్ హీ రీచ్డ్ హోమ్.
0: తిరిగి చూసేటప్పటికి ఆయన అక్కడే నిలిచిపోయింది, ఇంటికి పోలేదు.
1: ది మొమెంట్ హీ టర్న్ బ్యాక్ షీ స్టూడ్ స్టిల్, షీ డిడ్ నాట్ గో.
0: ఆశ యొక్క ప్రభావము,
1: కెన్ యు సీ,
0: అనుగ్రహాన్ని పొంది కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు.
1: ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ గ్రీడీస్ ఈవెన్ ఆఫ్టర్ ఒబ్టైనింగ్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్.
0: కనుక భగవత్ అనుగ్రహం అనేటువంటిది నిండుగా దండిగా ఉండినప్పటికీ అనుభవించేటువంటి యొక్క శక్తిని కూడాను మనం సంపాదించాలి.
1: గాడ్స్ గ్రేస్ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ ఫుల్ అండ్ కంప్లీట్, బట్ ఈవెన్ టు ఎంజాయ్ గాడ్స్ గ్రేస్ one should be really fortunate.
0: అది అనుభవించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలంటే ఆజ్ఞను పాలించాలి.
1: If you really want to earn the capacity to enjoy God's grace, implicitly obey God's command.
0: ఆ లక్ష్మి యొక్క ఆజ్ఞను సరిగా పాటించింటే ఆ లక్ష్మి తనకు వచ్చి చేరిండేటువంటిది కదా.
1: If only he had followed the command of Lakshmi, she would have come to the home and got all the jewelry.
0: ఆజ్ఞను మీరటం చేతనే లభించినటువంటి లక్ష్మిని కూడాను కోల్పోయాడు.
1: On account of violation of her command, he lost what he gained by way of grace.
0: లోకము యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంటాయి.
1: The situation in the world is the same.
0: లోకమంతా కూడాను సత్వ రజో తమో గుణముల యొక్క ప్రభావమై ఉంటుండాలి.
1: The world is full of these gunas, sattva, raja and tamo gunas.
0: ఈ సత్వ రజో తమో గుణముల యొక్క సృష్టి కూడాను మన యొక్క దృష్టి ఎందు కూడాను చేరి ఉంటుండాలి.
1: Even our vision is permeated by these three qualities, sattva, raja and tama.
0: Mana drishti, mana netram chudandi chakkaga parishilam chesi.
1: Watch your own eye carefully.
0: Motta motta kosalekostane red color, ide rajogunam.
1: In the border, you have got the red color that represents rajoguna.
0: Adi datutane sattvikamu.
1: Once you cross that, there is
0: sattva. Aa sattvikunaku madhyalopalle rajasikam untundi. తామసికం ఉంటుండాలి.
1: అండ్ దెన్ ఇన్ ది సెంటర్ దేర్ ఇస్ తమో గుణ.
0: అదే నలుపు.
1: దట్ ఈస్ బ్లాక్.
0: కనుక తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడింటి యొక్క గుణములు మూడు కూడా మన దృష్టి ఎందు కూడా ఉంటున్నాయి.
1: యూ కెన్ సీ ది క్వాలిటీస్ అండ్ కలర్స్ అసోసియేటెడ్ విత్ ద క్వాలిటీస్ వైట్నెస్, రెడ్నెస్ అండ్ బ్లాక్నెస్ ఆల్ దీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఐ ఆల్సో అండ్ ఇన్ ది విజన్ ఆల్సో.
0: దైవం అంటే ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉంటాడు అని విచారణ చేస్తే మనకు ప్రత్యక్ష స్వరూపకంగా ప్రకృతియే మనకు ఆన్సర్ ఇస్తుంటుండాలి.
1: ఇఫ్ యు ఆస్క్ ఎ క్వశ్చన్ వేర్ డస్ గాడ్ స్టే, నేచర్ గివ్స్ ది అప్రోప్రియేట్ ఆన్సర్.
0: సూర్యోదయము, సూర్యాస్తం కలుగుతుండాలి.
1: ది సన్ రైజ్ అండ్ సన్సెట్ మే బి అబ్జర్వ్డ్.
0: ఈ సూర్యోదయ సూర్యాస్తముల వల్ల దినములు ఏర్పడుతున్నాయి.
1: ద డే ఈజ్ ఫార్మ్డ్ బై ది డాన్ అండ్ ది డస్క్.
0: ఈ దినముల వల్ల నెలలు, నెలల వల్ల సంవత్సరములు జరుగుతున్నాయి.
1: బై దిస్ ప్రాసెస్ డేస్, మంత్స్ అండ్ ఇయర్స్ ఆర్ ఫార్మ్.
0: ఇది జరగడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది బేసిస్ ఆఫ్ దిస్?
0: భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ల వేగంతో నడుపుతూ ఉండాలి.
1: ది ఎర్త్ రొటేట్స్ రౌండ్ ఇట్ సెల్ఫ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
0: భూమి తన చుట్టూ తాను మాత్రమే గంటకు 1000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ గోయింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్.
0: తిరగటం చేతనే సూర్యోదయ సూర్యాస్తములు జరుగుతున్నాయి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
0: కేవలం సూర్యోదయ సూర్యాస్తములు జరిగినంత మాత్రం మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై ది సన్ రైజ్ అండ్ సన్సెట్?
0: కానీ భగవత్ యొక్క సంకల్పం చాలా విశాలమైనటువంటిది.
1: But God's will is rather.
0: ఎవరు దీనిని అర్థం చేసుకోలేరు.
1: No one would be able to understand.
0: అదే భూమి తిరిగి సూర్యుని చుట్టూ కూడాను గంటకు 66,000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉండాలి.
1: The same earth is revolving round the sun at the speed of 66,000 miles per hour.
0: చూసావు, తన చుట్టూ తాను 1000 మైళ్లు గంటకు తిరుగుతూ ఉంటే సూర్యుని చుట్టూ 66,000 మైళ్లు తిరుగుతుంటుండాలి.
1: When it is going round itself at the speed of 1000 miles an hour, it is going round the sun at the speed of 66,000 miles.
0: సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఏమైపోతుంది? ఋతువులు ఏర్పడుతున్నాయి.
1: On account of the movement of earth around the sun, seasons are formed.
0: ఈ ఋతువుల వల్ల వర్షములు లభిస్తున్నాయి, పంటలు పండుతుండాలి, వంటకు ఏమీ తక్కువ లేకుండా ఉంటుండాలి.
1: On account of the formation of seasons, there is rain, crops and food for partaking by the man.
0: Kanuka mana yokka aahara viharamulaku ee yokka bhoomi yokka tattvamu enta upakaranga untundali.
1: The nature and the way that earth rotates itself is giving us food. How useful it is for us.
0: Idiye pratyaksha devam.
1: This is the pratyaksha, the direct God.
0: Prachanna pichana pasati moodho anindi vedam. పశ్చన్న పిచా నపస్సతి మూడు. నీవు భగవంతుని చూస్తూ కూడాను నేను చూడలేదు, చూడలేదు, చూడలేదు అనుకుంటున్నావు. చాలా పొరపాటు. ఈ ప్రకృతియే పరమాత్మ స్వరూపం.
1: యూఆర్ సీయింగ్ గాడ్ బట్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యుర్ నాట్ సీయింగ్ గాడ్ అట్ ఆల్. దిస్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈస్ గాడ్. ఇఫ్ యూ సే దట్ ఇట్ ఇస్ బిగ్ మిస్టేక్.
0: ఈ ప్రకృతి వల్ల మనం గుర్తించవలసినటువంటిది ఏమిటి? క్రియాశీలత.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యుల్ హావ్ టు అండర్స్టాండ్ త్రూ నేచర్ అండ్ దట్ ఈస్ the integrity of action.
0: Mana kartavyanni manam nirvartinchali.
1: That means we should discharge our duties.
0: ప్రకృతి తన కర్తవ్యాన్ని తాను పాటిస్తుంటే చేతనే ఇంత పవిత్రమైనది జగత్తుకు ఉపకారం చేయగలుగుతుండాలి.
1: As nature discharges its duties meticulously, it has been able to confer so many benefits on man.
0: కనుకనే సృష్టి యొక్క రహస్యము కర్తవ్యాచరణే.
1: Discharging one's duties is the secret and mystery of creation and nature.
0: ఏ కర్మలో నీవు ప్రవేశిస్తున్నావో ఆ కర్మను నీవు శ్రద్ధాభక్తితో చేయి.
1: వాట్ ఎవర్ యాక్షన్ యు హావ్ టు పర్ఫార్మ్ డూ ఇట్ విత్ ఫుల్ హార్ట్ అండ్ ఫుల్ ఇంట్రెస్ట్.
0: అంతేకాని మానవు ఏదో సుఖించాలి సుఖించాలి సుఖించాలి ఈ సుఖము కోసమని అనేక రకమైనటువంటి పెడ మార్గములు పడుతున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ హీ ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
0: ఈ ఆధునిక యుగమునందు
1: ఇన్ ది మోడర్న్ ఏజ్
0: ఆంగ్ల విద్యా ప్రభావమునందు
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్
0: విద్యార్థుల యొక్క తత్వములు
1: ది ప్రిన్సిపల్స్ విచ్ షుడ్ బి ఫాలోడ్ బై
0: విద్యావంతుల యొక్క ప్రభావములు
1: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్
0: వికార మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
0: మీకందరికీ తెలుసు.
1: ఆల్ ఆఫ్ యు నో దిస్.
0: అనేక మంది అధికారులు ఆఫీసుకు వెళుతుంటారు. ధనవంతులు తమ తమ యొక్క ఆఫీసులకు తాము పోతుంటారు. తమ తమ పనులు తాము చేస్తుంటారు. ఏదో పెద్ద శ్రమ పడి వచ్చినట్టుగా ఇంటికి వస్తారు.
1: ఆఫీస్ ఇట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ గో టు దర్ ఆఫీసర్స్ వర్క్ దేర్. ద ఇండస్ట్రియలిస్ట్ అండ్ వెల్తీ పీపుల్ గో టు దర్ బిజినెస్ ప్లేసెస్ అండ్ వర్క్ దేర్. దే థింక్ యాజ్ దే హావ్ అకాంప్లిష్డ్ సంథింగ్.
0: మాకు సుఖం లేదు శాంతి లేదు ఈ ఆఫీసు పనులు చేసి మా వ్యాపార పనులు చేసి మా కర్తవ్య కర్మలు ఆచరించి మాకు ఏమాత్రము సుఖము శాంతి లేకుండా ఉంటుండాలని ఆపోతుంటారు.
1: Their complaint is they go to the offices work so hard but there is no happiness no peace and they feel
0: intiki vachi happy nimittamai tava dressulu tam visarjinchi inkoka dressulu swekarinchi club ku vellutaru.
1: They come home change their dress in order to get happiness. They go to club
0: deni kosam vellutunnaru peace of mind happy kosam santosham kosam pothunnam kocha rest kavali.
1: Why are they going to club? Club will give them happiness. It will give them a little relaxation.
0: Nijanga akkada happy unnada? Nijanga akkada shanti unnada? Nijanga akkada sukham unnada?
1: Truly speaking, do you get happiness? Do you get peace? Do you get joy in the club?
0: Aa club ku povatamu, cards aadatamu, bottles teeskovatamu, shantiga prapanchanni marchi poi kurchovatamu.
1: Going to the clubs, playing cards, drinking intoxicants and forgetting the world.
0: Inka madhya madhya paniyam samapayami ememo chestuntaru.
1: In the middle they go on doing many other things.
0: Ivanni kudunu kevalamu sukha shanti nimittamai aacharincheetundi satkarmalaga bhavistunnaru.
1: They think that this is all action meant to give them joy, happiness and peace.
0: Idi chaala durmargamainatundi margam.
1: This is rather wicked path, evil path.
0: ee sukham sukham anetundi aapechato dukkhanni valukuntunnaru.
1: In the expectation of happiness they are only getting sorrow.
0: Varini varu chedipotame gaakunda vaari yokka samajanni kudanu chedagortunnaru.
1: Not merely they are spoiled and ruining the society.
0: Ee vidhamainatundi margamu motta motta prarambham lopala chaala sukhangaane kanipinchavachchu.
1: In the beginning this path seems to confer really happiness.
0: Potu potu potu potu potu kramakramina ekkadiki digutundi.
1: As you go on this path gradually where
0: first,
1: you land yourself.
0: The man drinks the wine.
1: In the first place man takes
0: second food. The wine drinks the wine.
1: Second wine
0: third drink. Wine drinks the man. Idi jarugutundi inka.
1: This is what happens at the end. Wine drinks man.
0: Kevalo taanu taanu teeskuntunnanani bhramistunnadu kaadu ade tanam teeskuntundadu.
1: He is deluding himself that he is drinking the wine but wine is drinking him.
0: Ee vidhamainatundi oka shantini kori pedamargamunu patti jeevitanni brashtu pattinchukuntunnaru.
1: Aspiring to get happiness by this particular path he is only ruining himself and destroying his own real happiness.
0: Sukhamunu anubhavinchalanukunte
1: really
0: service chey public service
1: really if one wants to enjoy happiness and peace undertake
0: samajamlo praveshinchu
1: enter into society
0: dinuluku dikkulainatundi varini poshinchu
1: The poor and the forlorn could be taken care of by you.
0: దానిలో నీ యొక్క ఎనర్జీ కూడా అభివృద్ధి అవుతుంది.
1: Through that, your energy also gets charged.
0: మానసిక శాంతి కూడా నువ్వు లభిస్తుంది.
1: You get peace of mind.
0: నీవు చేసినటువంటి పని మంచిదే అని నీ కాన్షియస్ కూడా నీకు తృప్తి పడుతుంది.
1: Your conscience also declares to you that what you have done is for your own good.
0: ఈ రకమైనటువంటి మార్గమునందు ప్రవేశించడానికి ఈ ధనవంతులకు కాని అధికారులకు కాని బుద్ధి పుట్టదు.
1: Whether it is the wealthy people or people in power and authority, do not unfortunately get this kind of thoughts to go on the right path.
0: Vidyarthulu munmundu deenini lakshyamlanduchukoni tama shaktini tama yokka pavitratanu taamu anubhavinchute kaakunda samajaniki kuda nu dani vinyoginchali.
1: Dear students, you should remember in your future life, all your capacities and your sacredness must be distributed for the welfare of the society.
0: నీవు కూడా సమాజంలో ఒక వ్యక్తివి.
1: The reason is you are a member of the society.
0: నీవు సమాజంలోకి దూరంగా లేవు.
1: You are not different from the society.
0: కనుక నీ క్షేమమంతా సమాజ క్షేమంపైనే ఆధారపడి ఉంటుంది.
1: Your welfare depends upon the welfare of the society.
0: అప్పుడే నీ క్షేమం కూడాను అభివృద్ధి అవుతుంది.
1: Then only your welfare also grows.
0: ఇదియే నిజమైనటువంటి మానవుని కర్తవ్యం.
1: This is the most important duty of man.
0: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
1: giving up this sacred duty,
0: దుర్భావముతో దుర్భావమును విశ్వసించి
1: having full faith in bad,
0: దుర్మార్గములో ప్రవేశించడం చేతనే
1: entering into the wrong, he will fall.
0: శాంతి సుఖములకు దూరమైపోతున్నాడు మానవుడు.
1: He is becoming distant to peace and happiness.
0: కనుక భగవంతుడు నీవే.
1: యు ఆర్ గాడ్.
0: నీ యొక్క తత్వమే భగవత్ యొక్క శక్తి.
1: యువర్ పవర్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్.
0: దీనిని ఎనర్జీ అన్నారు.
1: దాట్ ఈస్ మీ ఎనర్జీ.
0: అయితే మనకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
1: వీఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ క్లవర్నెస్.
0: ఈ తెలివితేటలంతా కూడాను ఈ యొక్క దుర్వినియోగం చేస్తున్నారు ఈ ఎనర్జీని.
1: వీఆర్ మిస్యూజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ క్లవర్నెస్ ఆల్ అవర్.
0: తెలివితేటలు ఉండి కూడాను ఆ తెలివితేటను సక్రమమైన మార్గంలో ప్రవేశించకుండా పోతే ఆ తెలివితేట నిరుపయోగమైపోతాయి.
1: యు మే హ్యావ్ క్లవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, ఇఫ్ యు డు నాట్ యూజ్ దెమ్ వెల్,
0: తెలివితేటలు లేకుండా నీవు కార్యంలో ప్రవేశిస్తే ఆ కార్యంలో నిష్ప్రయోజనమైపోతుంది.
1: వితౌట్ క్లవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ యూ అండర్టేక్ యాక్షన్, యు ఆర్ నాట్ లైక్లీ టు సక్సీడ్ ఐదర్.
0: నాలెడ్జీ వితౌట్ యాక్షన్ ఫూలిష్నెస్. ఫూలిష్నెస్.
1: Knowledge without action is foolishness.
0: Action without knowledge useless.
1: Action without knowledge is useless.
0: ఈ knowledge మన action రెండింటిని ఏకం చేయాలి.
1: You should combine and unite knowledge and action.
0: ఇది దివ్యత్వము ప్రకృతి తత్వము రెండింటి యొక్క ఏకత్వం.
1: That is combining the divinity and the principle of creation.
0: కనుక ఈ యొక్క క్రియేషన్ ప్రత్యేకంగా భగవంతునికి వేరుగా లేదు.
1: క్రియేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: భగవంతునితోనే కూడి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ ఇన్ ఇంటిగ్రల్ వే విత్ గాడ్.
0: అందుకోసమనే జీవ ఈశ్వర ప్రకృతి అని త్రిమూర్తాత్మక స్వరూపం.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ ద ఇండివిజువల్ సౌల్, ఈశ్వర,
0: ఈ మూడు వేరు కాదు.
1: These are not three different entities.
0: వేరు వేరు రూపం నామంగా మనకు గోచరిస్తుందే కానీ మూడు చేరి ఒక్కటే.
1: The forms are different, but essentially and basically they are one and the same.
0: ఇది ఏమిటి? ఇది వస్త్రం.
1: This is a cloth.
0: అయితే ఇది వస్త్రం ఎట్లయిపోయింది? దారముల యొక్క చేరికతో వస్త్రమైంది.
1: By the threads this has become a cloth.
0: ఈ దారములు ఎట్లయినాయి? ప్రతి ఒక్క దీనితో దారములుగా ఏర్పడినాయి.
1: By converting cotton you got the threads.
0: ప్రతి లేక దారం కాలేదు, దారం లేక వస్త్రం కాలేదు.
1: Without cotton you did not have threads, without threads you did not have cloth.
0: కనుకనే ప్రతి దారము వస్త్రము మూడు ఏకమే.
1: In the same way the cloth, the threads and
0: మన వినియోగాలు దీనికి రూపనామములు వేరువేరుగా వచ్చాయి.
1: The name and form are different for this.
0: కనుకనే త్రిగుణం త్రిదళాకారం, త్రినేత్రం త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్న ముఖ్యమైనటువంటిది మన త్రిగుణముల యొక్క తత్వము ఏకత్వమైన సత్యతత్వంతో కూడి ఉంటుండాలి.
1: బేసికలీ దీస్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ యునైటెడ్ ఇన్ వన్ క్వాలిటీ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: విద్యార్థులారా, ఏ సాధనలు మనం చేయకపోయినప్పటికీ
1: స్టూడెంట్స్ యూ మే నాట్ డూ ఎనీ సాధన.
0: భగవత్ ప్రేమను అమితంగా మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ఇన్ గ్రేట్ క్వాంటిటీస్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ఒక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక ప్రేమను మనం పెంచుకుంటే మనకు సర్వము లభ్యమైపోతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ ప్యూర్ అండ్ స్టడీ లవ్ ఫర్ గాడ్, you get control over everything and become master of everything.
0: Valmiki yauvani vamsamandali vaadu.
1: In which lineage did Valmiki take his birth?
0: Valmiki yauvani vamsamandali vaadu nandundu ye palle endu putte.
1: In which village was Nanda born?
0: వసుధ ధ్రువుండెంత వయసు కలిగి ఉండే శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే.
1: ధ్రువ వాట్ ఏజ్ డిడ్ హీ హావ్, వాట్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్.
0: విదురునికెంతటి వితరణమతి ఉండే తిమ్మనికెంతటి తెలివి ఉండే.
1: వాట్ ఎక్స్ట్రా క్వాలిటీ డిడ్ విదుర హ్యావ్, వాట్ ఎక్స్ట్రా క్వాలిటీ స్పెషల్ క్వాలిటీ విచ్ హనుమాన్ హ్యావ్.
0: పెద్ద చంచలత్వంతో పుట్టినీళ్లు పెట్టిన పేరు కోతి హనుమంతుడికి.
1: ఏ మంకీ హనుమాన్ ఈజ్ నోన్ ఫార్ ది వేవరింగ్ నేచర్.
0: అతడు రామునుకు ప్రియమైన నియర్ అండ్ డియర్, అన్నిటికీ తాను ముఖ్యమైనటువంటి వాడుగా ఉండాలంటే దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేడ్ హనుమాన్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ టు రామ ఇన్ ఆల్ ద
0: చిన్న విషయాన్ని, తన తెలివితేటల యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించవచ్చు.
1: You can understand the type of cleverness and intelligence which Hanuman had.
0: Parama bhaktiye pavitramaina shakti nandistundi.
1: It is the sacred devotion which confers extraordinary power on you.
0: Itanu Rama aagnanu sirasa vahinchi enni kashtamulakaina enni baadhalakaina kodanu taanu sahinchi aa Rama aagnanu nenu sirasa vahinchatame naa yokka pradhana kartavyamani visheshinchadu.
1: He always firmly believed carrying out the command of Rama was the prime duty of Hanuman.
0: Aagna ichinatvanti bhagavantudu shaktini kuda taane ivagaladu.
1: God who gives the command confers also
0: ee sita anveshanike nannu pamputunnadu aa anveshan shakti kuda taane ivagaladu.
1: He is giving me the task of searching for Sita.
0: Taan ivakundina nannu aagnapinchadaniki ee maatram kodunu aayanu appukodu.
1: Without giving the capacity and power, he would never give me any command.
0: Kanu aa vishwasamto taanu poonukunnadu Sita anveshanaku.
1: He undertook quest for Sita with that firm faith.
0: Lankalo praveshinchadu.
1: He entered into Lanka.
0: విభీషణ్తో తో స్నేహం చేసుకున్నాడు.
1: హీ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ విభీషణ.
0: వారిద్దరి సంభాషణలు జరుగుతుండాలి.
1: దేర్ వాస్ కన్వర్సేషన్ డైలాగ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ హనుమంత హనుమాన్.
0: నీవెంత అదృష్టవంతుడోయి అంటున్నాడు విభీషణుడు.
1: విభీషణ టోల్డ్ హనుమాన్ హౌ లక్కీ అండ్ ఫార్చునేట్ యు ఆర్ హనుమాన్.
0: శ్రీరామ దర్శనము నువ్వు చేసుకున్నావు, శ్రీరామ సేవను నీవు సలుపుతున్నావు, కాని నేను ఎంతో కాలం నుంచి కూడాను రామచింతన చేస్తున్నాను, కాను నాకు రామదర్శనం కలగలేదు.
1: యూ హ్యావ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ సర్వింగ్ రామ డైరెక్ట్లీ, బట్ ఐఎమ్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రామ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. ఐ డిడ్ నాట్ హ్యావ్ హిస్ విజన్, హిస్ దర్శన్ అట్ ఆల్.
0: దీనికి కారణం ఏమిటో నీవు గుర్తించుకున్నావా విభీషణ అన్నాడు.
1: హనుమాన్ ఆస్క్డ్ విభీషణ, హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు ఫైండ్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఇంతటి కారణం తెలుసుకునేటువంటి వ్యక్తిని నేనైతే నాకు దర్శనం కాలేదనేటువంటి విచారం నేను చేసే ఉండును.
1: If only I had the capacity to find out the reason, I would have
0: Hanumantudu cheppadu. Neevu Rama chintana chestunnave kaani Rama karyamlo palgontunnava?
1: You are only chanting the name of Rama and remembering him, but are you undertaking to participate in Rama's mission?
0: Meenadu Bhagavant Bhagavat Bhagavatane Bhagavat chintana chestunnare kaani Bhagavat karyalo emana palgontunnama?
1: Today we are only thinking of God, but are we participating in his work?
0: నేను రామ చింతన చేయటమే కాకుండా రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశాను.
1: నాట్ మేర్లీ డూ ఐ గో ఆన్ రిమెంబరింగ్ కాన్స్టెంట్లీ రామ, ఐ అండర్టేక్ టు డూ
0: రామ. రాములు నన్ను దగ్గర చేర్చుకోవడానికి తగినటువంటి అర్హత నాకు.
1: దాట్ ఈస్ వై రామ హాస్ టేకన్ మీ సో నియర్.
0: నేను ఏ వేదము ఏ శాస్త్రము ఏ ఉపనిషత్తు ఏది నేను వల్లించలేదు నేర్చుకోలేదు.
1: ఐ హావ్ నాట్ రెడ్ ఎనీ స్క్రిప్చర్ ఎనీ వేద ఎనీ ఉపనిషత్ ఆర్ ఎనీ శాస్త్ర.
0: కనుక ఆ రామచింతనతో పాటు రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశానన్నాడు.
1: అలాంగ్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ టు సర్వ్ రామ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ మిషన్ అండ్
0: తదుపరి హనుమంతుడు ప్రశ్నించాడు.
1: Then Hanuman questioned,
0: Vibhishana, Tali Sitamanu Chuchava Nivu? Annadu.
1: Have you seen Mother Sita, Vibhishana?
0: Chuchanu Hanumanta.
1: Well, I have seen Hanuman.
0: Mari aa Sita yokka vidudala kosam vimukti nimittamai neevemaina prayatnam chesava?
1: Have you made any efforts to get her liberated from this particular?
0: Cheyaledu.
1: No, you have not done anything.
0: Rama bhakti ani anukuntunnavu. రామ పత్ని అయినటువంటి యొక్క సీతని ఇన్ని కష్టాలు పడుతుంటే ఆ రామను చెంతకు చేర్చడానికి తగినటువంటి కృషి నువ్వు చేయలేదు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామ, యు హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు టేక్ సీత అండ్ పుట్ హర్ బ్యాక్ టు రామ.
0: అయితే ఇందులో మనం ఇద్దరు కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్నేహంతో ఒక విధమైనటువంటి సమన్వయం అవుదాం.
1: నౌ లెట్ అస్ జస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్.
0: నీవు అమ్మను చూచావు, నేను అప్పను చూచాను.
1: You have seen mother, I have seen father.
0: Kanuka neevu naaku ammanu choopinchu, nenu neeku appanu choopisthan annadu.
1: You show me mother, I will show you father.
0: Appudu iruvuru kudunu amma appanu choochinatunte varam avutam.
1: Then both of us will have the vision of mother as well as father.
0: Ee vidhanga iruvuru kudunu oka karyamlo oka nirnayaniki vacharu.
1: That was the contract entered into by them.
0: మరి ఒక సందర్భం లోపల హనుమంతుడితో మాట్లాడుతూ విభీషణుడు అంటున్నాడు.
1: ఇన్ అనదర్ కాంటెక్స్ట్ వైల్ టాకింగ్ టు హనుమాన్ విభీషణ్ అడ్రస్డ్ హిమ్ దస్.
0: హనుమంత, నేనెక్కడున్నాడని మీకు తెలియదా? కేవలము సూటి అయినటువంటి యొక్క పొదల వంటి అంబుల పొదల వంటి యొక్క దంతముల మధ్య నాలుక ఉండినట్టుగా ఈ క్రూర రాక్షసుల మధ్య నేను నిలిచి ఉంటున్నాను. రామచింతన చేయడానికి కూడా నాకు సదవకాశం లభించటం లేదు అన్నాడు.
1: విభీషణ టోల్డ్ హనుమాన్, హనుమాన్ ఐఎమ్ లైక్ ద టంగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది షార్ప్ టీత్. ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ దిస్ రాక్షసస్ ఐ డు నాట్ హ్యావ్ ద టైమ్ ఈవెన్ టు థింక్ ఆఫ్ రామా, హీ సెడ్.
0: హనుమంతుని యొక్క తెలివితేటలు ఎంత గొప్పవో, ఆ రామానుగ్రహం వల్ల కలిగినటువంటి యొక్క ఈ శక్తి సామర్థ్యం ఎంత గొప్పవో విద్యార్థులు చక్కగా గుర్తించవచ్చు.
1: స్టూడెంట్స్ కెన్ కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ విజ్డమ్ అండ్ షార్ప్ నాలెడ్జ్ హీ హ్యాడ్ బై ది గ్రేస్ ఆఫ్ రామ.
0: ఈ మాట విన్నంతనే హనుమంతుడు చెప్తున్నాడు, విభీషణ, పండ్లు ముందు రాలుతాయా నాలుక ముందు రాలుతుందా?
1: The moment he Hanuman heard these words from Vibhishana, he questioned back. Well, Vibhishana, would teeth fall off first or
0: mundu pandu ralutai naluku raladu?
1: Teeth will fall first.
0: Kanuka neevu dantamunaku madhya undinattuga neevu ramachintana chestu untunnavu ee rakshasulaku madhya, rakshasulu mundu koolipotharu.
1: You are considering yourself like a tongue in the midst of these demons.
0: Neevu poshimpabadtavu.
1: The demons will die.
0: దీనికై విచారించ అక్కర్లేదన్నాడు.
1: There is nothing to be bothered about by you. You are safe.
0: కనుక హనుమంతుని యొక్క గుణము ఎంత సూక్ష్మంగా ఉంటుందో ఆలోచించండి.
1: What subtle power of understanding Hanuman had, you can see.
0: కనుకనే ఆ విభీషణుడు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు అని వర్ణిస్తూ వచ్చాడు.
1: That Vibhishana began describing Hanuman as the one who is full of peace, full of power, full of understanding, full of wisdom.
0: ఈ శాంతి గుణము బలము అన్ని మనకు ఒక్క ప్రేమ ద్వారానే లభ్యమవుతాయి.
1: All this peace, virtue, power, capacities we can get through one thing, and that is love.
0: భగవత్ ప్రేమ సంపూర్ణమైన హృదయంతో ఉండిన సర్వము మనకు లభ్యమైపోతుంది.
1: Fill your heart with full love for God, you get everything added unto you.
0: Kanuka bhagavat premanu manamu anubhavinchinatame trigunamulu yokka swadhinam manaku jarugutundi.
1: As we are not enjoying the love of God, you have become a victim of these three qualities.
0: Trigunanni sadhinchinatvanti vyakti trilokanni kudanu sadhinchagaladu.
1: A person who conquers these three qualities can conquer the three worlds.
0: Vaatini sadhinchaka inki enni sadhinchukani evi prayojanam?
1: Without conquering them, whatever else is conquered by you,
0: chinna vidyarthi ante prahladudu pedda hiranyakashipudaina tandiki buddhi cheptunnadu.
1: Prahlada, who was such a small student, was able to give proper lessons to his father, who was

0: తెరవు. ఓ తండ్రి, ఎన్ని లోకాలు నీవు సాధించావు, ఎందరు రాజ్యాలను నీవు పొందినావు, ఎందరు రాజును నీవు పరాభవం గావించావు. కానీ నీ యొక్క ఇంద్రియాల్ని మాత్రం నీవు జయించుకోలేకపోతున్నావు. ఎన్ని జయించి ప్రయోజనమేమి?
1: ఓ ఫాదర్, యూ హ్యావ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ ఎ నంబర్ ఆఫ్ వర్ల్డ్స్ అండ్ డిఫీటెడ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్స్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ సెన్సెస్ అండ్
0: కనుక బయట రాజ్యాలను జయించినటువంటి వాడు రాజు కావచ్చు.
1: The one who has conquered the external kingdoms may be a king.
0: Indriyanu jeeinchinatunte vaadu rajaniki raja maharaja raja.
1: But the one who has conquered the senses is the emperor,
0: king of kings. Chakravarti kaagaladu.
1: He will become an emperor.
0: Nagaman register chakravarti kaadu. Hudaya samrajyamulaku chakravarti avutadu.
1: He will become an emperor of the heart.
0: Kanuka విద్యార్థులు ఇంద్రియములను అరికట్టి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుటకు కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, టేక్ ఎ వౌ టు కంట్రోల్ యువర్ సెన్సెస్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్, ఆఫర్ యువర్ లైఫ్స్ యాజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్.
0: హృదయాన్ని విశాలముగా ఉంచుకోండి.
1: బ్రాడన్ యువర్ హార్ట్.
0: ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికి వాతావరణము మాలిన్యంగా ఉంది.
1: టు విచ్ ఎవర్ సైడ్ యూ టర్న్ దిస్ వరల్డ్,
0: ఆహారం మాలిన్యంగా ఉంటుంది.
1: ఎన్వైరన్మెంట్ ఈస్ పొల్యూటెడ్, ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
0: తినేటువంటి పదార్థం మాలిన్యంగా ఉంటుంది.
1: ఫుడ్ దట్ యు పార్టేక్ ఈస్ పొల్యూటెడ్.
0: సర్వము మాలిన్యమయంగా ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: దీనిని మనము ఏ విధంగా మనం పరిశుద్ధం చేయాలి?
1: హౌ కెన్ వీ క్లీన్స్ ఇట్?
0: ఒక్క ప్రేమభావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని సమాజంలో ప్రవేశించండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ అండ్ ఎంటర్ ఇన్ టు సొసైటీ.
0: మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి సర్వ విధములు కూడా మీ విజయాన్ని సాధించడానికి తగిన శక్తిని అందిస్తాడు భగవంతుడు.
1: గాడ్ విల్ గివ్ యూ ది పవర్ టు అచీవ్ విక్టరీ అండ్ సక్సెస్ ఇన్ ఆల్.
0: విశ్వాసాన్ని మీరు మొట్టమొదట బలపరచుకోవాలి.
1: That faith must be developed in
0: త్యాగాన్ని స్వార్థాన్ని త్యాగం చేయండి.
1: Sacrifice your selfishness.
0: పరార్థాన్ని ప్రేమించండి.
1: Love the transcendental God.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మీరు అభివృద్ధి పరచాలి.
1: Develop in you love for God, fear of sin and societal morality in you.

0: invoking Bhagwan's divine blessings. Devotees from Delhi NCR have come to Prashanti Nilayam as a part of their Prati Yatra. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, a devotional music program titled Swaranjali Dil Se Dil Tak will be offered by the Gents Sai Youth. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the state president of Delhi NCR, Sri Satya Sai Seva Organizations, Sri LVM Kishore, will be addressing the August gathering, followed by a devotional music program titled Swaranjali Dil Se Dil Tak by the Mahila Sai Youth. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Sai Bhagwan ni Divya Asisulato, Delhi Rajadani Prantam Nunchi Sai Bhaktulu, Parthi Yatrakai Prashanti Nilayam Vachi Unnaru. Sai Kulwant Sabha Mandapamloni Repati Udayam Karyakramam, 8 Gantalaku, Veda Pathanamto Prarambhamavutundi. 8:20 సాయి యువత పురుషులు స్వరాంజలి దిల్ సే దిల్ తక్ అను భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. సాయి కులవంత్ సభా మండపంలోని రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలోని రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 ఢిల్లీ ఎన్సీఆర్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎల్వీఎం కిషోర్ గారు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. తదుపరి మహిళా సాయి యువత స్వరాంజలి దిల్ సే దిల్ తక్ అను భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. సాయి కులవంత్ సభా మండపంలోని రేపటి ఉదయం సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

హే నారాయణ, హే భక్తవత్సల, పార్డన్ మీ ఫర్ మై హీనెస్ సిన్ ఇన్ హార్మింగ్ యువర్ డివోటీ. డ్రంక్ విత్ ద యారగెన్స్ ఆఫ్ పవర్, ఐ ఫెయిల్డ్ టు సీ ద ఇంటెన్షన్స్ బిహైండ్ అంబరీషాస్ ఇన్నోసెంట్ యాక్ట్. ప్లీజ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ద ఫ్యూరీ ఆఫ్ ద సుదర్శన చక్ర.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్,
0: అష్టాదశ పురాణములు కాదు,
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్ని కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధురత్వ

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: The tongue is used to different tastes.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: We have to control our tongue.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థములు తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్స్ ద క్వశ్చన్ వీ హావ్ టు పుట్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యూ హావ్ ఈటన్?
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వము యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, సాక్రిఫైస్ దిస్ సెన్స్ ఆఫ్ టేస్ట్.
0: ఆకలిని నీవు భుజించు.
1: ఈట్ ఫర్ హంగర్.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని పూజించు.
1: యు ఆల్సో వర్షిప్ ద కెపాసిటీ ఇన్ ఆల్ ద సెన్సెస్.
0: ఇది రెండవ పుష్పము.
1: సెన్స్ కంట్రోల్ ఇస్ ద సెకండ్ ఫ్లవర్.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది, సర్వభూతములు ఎందుకు కూడా నువ్వు దయ ఉండాలి.
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఈ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనిని భగవద్గీత యందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says, do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు.
1: Not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో ప్రేమగా నీవు జీవించు.
1: ఎనీవే యూ హ్యావ్ టు లివ్ ఇన్ లవ్ విత్ అదర్స్.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
0: ఇక నాలుగవది,
1: ద ఫోర్త్,
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: క్షమా పుష్పం నసోచచ.
1: The flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కాని ధర్మజుడు ఎట్టి పరిస్థితిని ఎందుకును క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుకని క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకములైనటువంటి పుష్పములను అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other flowers?
0: ఈ పుష్పములన్నీ కూడాను వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కాని భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము.
1: But the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness
0: పుష్పము,
1: the flower of selfless
0: role,
1: the flower of non violence.
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారత దేశమందు మాత్రమే కాదు.
1: Not merely in Bharat.
0: అన్ని దేశములందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును అభివెన్ ఆడమని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు, కన్నులు లేనటువంటి వారకు, అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి.
1: He waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, "Mother, who are you? What is that you are writing?"
0: ఆమె చెప్పింది, "నాయనా, నేను దేవతా గణ్యను."
1: He replied, "I am an angel."
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడా లిస్టులో ఎక్కిస్తున్నానన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబ్రహం.
1: Abuban Adam asked, "Is there my name in the list?"
0: నాయన, ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, "My dear son, your name is not here."
0: చాలా సంతోషం.
1: He said, "I'm happy."
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abuban Adam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abuban Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, "Mother, what is that you are writing today?"
0: నాయనా, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను అన్నాడు.
1: Today I am writing the list of names of those who are liked by God.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: Yesterday I made the list of those people that love God.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: Today the list of those who are loved by God.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find
0: my name? ఒక్క పేరు తప్ప అన్యం ఏ మాత్రము లేదు అన్నది.
1: She said, "Your name is the only one, no one else."
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: నవ విధమైనటువంటి సేవలు చెప్పారు ప్రపంచంలో.
1: In this world 9 parts of service were explained.
0: కానీ ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకు కేవలము సేవ చాలా ప్రధానమైనటువంటిది.
1: In all the 9 parts of devotion, service is highest.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service.

0: నివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఈ నవ విధమైనటువంటి భక్తుడు ఎందుకును సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
1: Of all the nine parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: Then that's the reason why God loved
0: him. ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరిని ప్రేమిస్తుంటాడు.
1: God loves all in
0: ప్రేమేతని యొక్క స్వరూపము.
1: God is love.
0: కానీ
1: but
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: In fact, if you have got that compassion, God will come to you and love you.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతురులై ఉండాలి.
1: We should be experts in this art of service.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: The fifth one is the flower of peace.
0: ఈ శాంతి
1: peace.
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనుభవించినప్పటికీ,
1: in spite of all difficulties,
0: ఎటువంటి ఆటంకములు జరిగినప్పటికీ,
1: all obstacles,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: all those objections on the way,
0: శాంతం వహించాలి.
1: You should observe peace,
0: patience. ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటది.
1: Out of this patience you can be compassionate.
0: ఈ దైవానుగ్రహంకు పాత్ర కావాల్సింది ఈ శాంతి.
1: In fact, to receive God's grace you should have this patience.
0: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి?
1: త్యాగరాజు సఫర్డ్.
0: కోతనికి ఎన్ని బాధలు కలిగినాయి?
1: సో ఆల్సో ద్రౌపది.
0: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి?
1: తుకారావు హెడ్ మెన్.
0: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి? కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
1: దే కుడ్ రెసిస్ట్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ కుడ్ అబ్జర్వ్ పేషెన్స్.
0: శాంతి పుష్పం,
1: దిస్ ఫ్లవర్ ఆఫ్ పీస్ అండ్ పేషెన్స్.
0: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
1: ద వన్ హూ ఇస్ పేషెంట్ ఎనఫ్ కెన్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ప్లెంటీ.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అని.
1: సో త్యాగరాజు డిక్లేర్డ్ వితౌట్ బీయింగ్ పేషెంట్ యు
0: శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా, లౌకికంగా మనకు శాంతి కావాలి.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: కానీ ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
1: How to be peaceful?
0: బయట ప్రపంచంలో మనకు లేదు.
1: In the outer world, it's not there.
0: బయట వస్తు వాహనాదుల్లో లేదు.
1: Not in the material.
0: విషయాలలో లేదు.
1: Not in the man.
0: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: దట్. వీటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించే కోసం రాలేదు.
1: It's not given not to enjoy the convenience and comfort.
0: మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పశు పక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదవ పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు ఏమిటి? తపస్సు,
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves.
0: అది నిజంగా తమస్ అని చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ నాట్ తపస్ పెనెన్స్ బట్ ఇట్ ఈస్
0: తమస్. అనగా ఏమిటి? అన్నింటి ఎందుకు తాను ప్రతిదానికి కూడా సిద్ధముగా ఉండాలి.
1: తపస్ పెనెన్స్ మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ యొక్క మూడు ఇంద్రియములు కూడా ఒక్క రీతిగా అరికట్టాలి.
1: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: తపస్సు అంటే కేవలం మనోవాక్యముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
1: పెనెన్స్ మెంట్ కంట్రోలింగ్ all the kinds of agitation.
0: సత్వగుణములతో ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: We should control all the agitations and the disturbances.
0: సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: We should have that equanimity in all moments of inertia, the passion.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: We should concentrate on God all the time.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: He is the true man if he concentrates on God.
0: Plus daya hrudayam.
1: Hrut plus daya is hrudaya.
0: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
1: The penance meant the heart should be full of compassion.
0: కాలంను వ్యర్థం చేయటం కాదు.
1: Not merely wasting time.
0: దుర్వినియోగం చేయటం కాదు.
1: Nor misusing time.
0: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
1: The penance meant the harmony, unification of all these attributes.
0: యోగి.
1: He is yogi, the renunciant.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word and deed.

0: No penance, no pilgrimage, no sacred text, no penance, nothing will be helpful to cross this ocean of life. What is the main cause?
1: మూడు గుణములను కూడాను ఏకం చెయ్యాలి.
0: We should unify the three attributes.
1: కోపం వచ్చింది,
0: we are angry,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: You should control it.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are more emotional, you should control.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are ecstatic, you should control.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: The grief has to be under check.
1: సుఖ దుఃఖే సమీకృత్వ లాభం లాభం చేయాలి. సుఖ దుఃఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: The spirit of equanimity has to be maintained both in times of pleasure and pain.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: That is the true penance.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా,
0: you do anything,
1: ఏ సేవలైనా చేస్తురా,
0: serve in any capacity,
1: కానీ వాంఛను నీ యందు ఉంచుకోకు.
0: But don't have desire.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: The desirelessness state is penance.
1: ఇంకా ధ్యాన పుష్పము,
0: the flower of meditation.
1: ఏడవది.
0: This is the seventh flower.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: కన్నులు గుచ్చుకొని పద్మాసనం వేసుకొని ఏదో పరమాత్మని స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: We consider meditation meant sitting, keeping quiet with eyes closed.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: This is a physical, a worldly level of observance.
1: ఇదంతా కొన్ని ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వి డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు,
0: వాట్ ఎక్స్టెంట్,
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: అంటిల్ యూ హ్యావ్ ఆల్ ది కెపాసిటీ ఇన్ ఫుల్నెస్ యూ టు ఫాలో ద వరల్డ్.
1: ధ్యానం అనగా ఇది కాదు, మన మనస్సు భగవంతునిలో లీనం కావాలి.
0: మెడిటేషన్ మెంట్ మర్జర్ ఆఫ్ ది ఇండివిజువల్ మైండ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: పాలలో నీరు ఏకమైనట్టుగా,
0: జస్ట్ ఎస్ వాటర్ మిక్సెస్ ఇన్ మిల్క్,
1: ఈ పాలలో ఏకమైనటువంటి యొక్క నీరును మనం వేరు చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సెగ్రిగేట్ ఆర్ సపరేట్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్.
1: అదే విధంగానే భగవంతుడితో ఏకమైనటువంటి యొక్క ప్రేమతత్వం వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ద కాస్మోస్ యూ కెనాట్ సపరేట్ హిమ్.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: జస్ట్ ఎస్ ఐరన్ పుట్ ఇన్ ఫైర్,
1: ఇనుమంతా నిప్పుగానే మారిపోతుంది.
0: ద హోల్ ఐరన్ బికమ్స్ రెడ్ హాట్ లైక్,
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: ఇట్ బర్న్స్ యూ వేర్ ఎవర్ యు టచ్.
1: మన యొక్క ప్రేమతత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of
1: Brahmaiva Bhavati annadi Vedam.
0: The Veda says the knower of Brahman becomes Brahman.
1: Rendu ekamaipovali,
0: both become one.
1: Agni veru inu veru kaakurdu,
0: the fire and iron should not be separate.
1: Agni inu rendu kudunu ekamaipovali,
0: the iron and fire should become one.
1: Mana manasu bhagavantuni yokka bhavamulo ekamaipovali.
0: Our mind should merge in the thought of the
1: universe. ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుడు ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleso sarvatra hari chintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానము.
0: దిస్ ఇస్ త్రూ మెడిటేషన్.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైం.
1: ఇది కేవలం పార్ట్ టైమ్ డివోషన్.
0: దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ టైమ్ డివోషన్.
1: కానీ ఫుల్ టైమ్ డివోషన్ కావాలి.
0: బట్ ఫుల్ టైమ్ డివోషన్ ఇస్ నీడెడ్.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతుని అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతుని అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: సత్యం
1: అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu Preeti Karam Bhavet. Inka Satyamu.
0: Truth.
1: Idi enimidovadi.
0: This eighth one.
1: Idi chaala mukhyamainatundi.
0: This very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: Satyam chetane prapancham undi.
0: And it's sustained by
1: Satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane Satyam chaala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా.
0: If you
1: Suddha Sattvam Idiye Chudaraya.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth
1: pervading all over. Tikala Bhagyam Satyam.
0: The truth remains the same.
1: Eppadiki maranatvanti satyam.
0: You cannot divide it.
1: Eppadiki undunatvanti satyam.
0: It is total existence.
1: Sarvamu antardhanamainappadikini satyam matram sthashitanga untundi.
0: Everything might vanish, but the truth remains.
1: Ah, satyame bhagavantudu.
0: The truth is God.
1: Kanukane, truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: This truth is the eighth flower.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: God receives these offerings of flowers of this sort.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడాను భగవంతుడు ఆశించడు.
0: God does not expect any other flower other than these.
1: Kanukane ahimsa prasam pushpam.
0: The first one is the flower of non-violence.
1: Indriya nigraham.
0: The flower of sense control.
1: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
0: This is very essential.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్వాలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting agitation all over.
1: ప్రతి ఇంద్రియానికి కూడాను మనం బుద్ధి చెప్తూ రావాలి.
0: In fact, we should teach a lesson to every one of the senses.
1: బుద్ధి చెప్తాము. హే నోరా, ఎంత కాలం నీవు ఈ విధంగా భుజించేది?
0: Oh tongue, how long you want to consume food?
1: ఎంత కాలం భుజించినా నీకు తృప్తి లేదు.
0: You are not contented in spite of eating.
1: నీ జీవితమే ఎంత?
0: Your nature is that.
1: అని ఏ విధంగా నాలుక బోధించామో,
0: as you teach a lesson to your
1: tongue, అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
0: యు షుడ్ ఆల్సో టీచ్ యువర్ ఐ.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ వాచింగ్
1: మీ. ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ హ్యాపీ వాచింగ్.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్?
1: దేనిని నీవు చూడాలి?
0: వాట్ ఇస్ దట్ యు షుడ్ సీ?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు ఎక్స్పీరియన్స్ ఆల్ దట్. కనుక
1: నీవు చూడవలసినటువంటిది ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ లుక్ అట్ గాడ్.
1: అతనే దైవ స్వరూపుడు.
0: హి ఇస్ ద ఫామ్ ఆఫ్ ట్రూత్.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: ఎక్స్పెక్ట్ గాడ్.
1: ఆ నిజమైనటువంటి యొక్క దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: యు ఆల్సో థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
0: గివ్ అప్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: ఓ టంగ్,
1: దేనిని భుజించాలి?
0: వాట్ షుడ్ బి ఈటెన్?
1: ప్రొద్దుపోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ.
0: When it is a matter of divine and spirituality, you are not ready.
1: ఓ చెవులా, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ టు వెయిన్ గాసిప్.
1: ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: ఆల్ ద టేల్స్ అరౌండ్.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ ఆల్ ద
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: ఆల్ అన్నెసెసరీ.
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ ఎవరీ.
1: వీడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: వీడియో అండ్ రేడియో.
1: విని నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: వాట్ ఎ షేమ్. ఇయర్ డోంట్
1: లిసన్. నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్.
1: ఎట్టి విషయాలు నీ విన్నావో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుక నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: You have polluted even your heart.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: You have polluted your mind.
1: మనసు మాలిన్యమైందంటే ఇంక నీవు అనుభవించేది ఏమిటి?
0: When the mind is polluted, what is that you experience?
1: అంతా నిరుపయోగమైనటువంటి.
0: Everything is useless.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్.
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen,
1: alanti vratalu alanti geetalu manaku vastayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get
1: kanuka mana hrudayam anetundi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed there.
1: Indilo నీవు ప్రేమమయమైనటువంటి ఇంకు ఫిలప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలుపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
0: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
0: Whatever you write with this,
1: అదే రంగే
0: వస్తుంది. You will find love there.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: We should fill our hearts with love.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: We should lead a sacred life.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
0: God wants us to have that sacred.
1: ఈ వాడిపోయే పుష్పమును కాలిపోయే పుష్పమును తీసుకోడు.
0: He is not bothered of the flowers that fade out nor get burned.
1: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
0: The priest brings so many kinds of flowers.
1: ఓ ప్రీస్ట, ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
0: He tells the priest, what is it you have learned?
1: లారీలంతా కూడా గులాబీ పుష్పం తీసుకుంటున్నావు.
0: You go on by these flowers which
1: లారీలంతా మల్లె పుష్పం తీసుకుంటున్నావు.
0: And you collect the jasmine
1: మకరంద పుష్పాలు తీసుకుంటున్నావు.
0: And all the flowers,
1: ఇవన్నీ చేసి ఏమి ప్రయోజనము?
0: What is the use of all this?
1: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
0: The flower offered today would be decayed tomorrow.
1: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
0: It's not that flower I want.
1: శాంతి పుష్పం కావాలి.
0: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
1: ప్రేమ పుష్పం కావాలి.
0: ద ఫ్లవర్ ఆఫ్
1: ఇది వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది. ఇలాంటి పుష్పాన్ని పూచి
0: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
1: అహింస ప్రథమం పుష్పం అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: ఏంటి అహింస?
0: వాట్ ఈస్ నాన్ వైలెన్స్?
1: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
1: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
0: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
1: ఇది మాత్రం హింస కాదా అనుకుంటారు చాలా మంది.
0: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
1: కాదు కాదు.
0: నో నో.
1: ఆ ఉన్న బాధను నివారణకు చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టను కోస్తాడు.
0: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
1: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: అండ్ దట్స్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హి గివ్స్ యు హ్యాపీనెస్.
1: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
0: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
1: అది అహింసనే కానీ హింస కాదు.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
1: ఇంకా కొంతమంది అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
0: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
1: Man chesetvanti pannanta kudanu kurugayalu sambandhinatvanti kaadu.
0: Is not related to vegetables alone.
1: Vrutchamulaku deenikanta pranam undi.
0: In fact the vegetables have got life.
1: Kaani manasu ledu.
0: They have no mind.
1: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
0: Since they have no mind, the vegetable world, they don't have pain.
1: Intiye kaadu vijnanam kudanu ledu.
0: They do not have wisdom either.
1: ఒక కాయను మనం కోసితమంటే అక్కడ నీరు కారుతుంది.
0: If you cut the fruit over there, you find the water sap oozing out of it.
1: ఈ కాయను కోయటం చేత అది ఏడుస్తుందే, కంటిదారాలు కారుస్తుందే అని అనుకుంటావు.
0: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
1: అది సహజమైన జలమే కానీ
0: it's a natural process.
1: దుఃఖ జలం కాదు అది.
0: It is not the tears.
1: దుఃఖమైనటువంటిది ఎప్పుడు? మనస్సు ఉండినప్పుడే దుఃఖం వస్తుంది.
0: Where there is mind, there is grief.
1: మనసు ఉన్నటువంటి వానికి ఆనందం కలుగుతుంది.
0: The one with mind would be delightful.
1: కనుకనే మనసు ఉన్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
0: It's only mankind that has got the mind. But
1: పక్షి పక్షి మృగాదులకు కూడా మనసు ఉంది.
0: The birds and beasts have got mind.
1: క్రిమి కీటకాదులకు కూడా మనసు ఉంది.
0: So also insects.
1: కానీ వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికంత ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
0: The trees and all the greenery have got life but not the mind.
1: కనుకనే మనసు లేనిటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
0: The one without the mind will never suffer.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
0: All worship with all devotion.
1: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
0: It is not expected from
1: you. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
0: It's all individual ritual.
1: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సాధన నీవు చేయాలి.
0: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
1: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
0: అండ్ యూ షుడ్ అండర్
1: సామాజిక సేవలు చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
0: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ బ్లిస్ఫుల్.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంతకాలము?
0: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
1: ఎంతకాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
0: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
1: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
0: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
1: భావం తద్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
0: If you offer sacred service, they turn sacred ultimately.
1: కేవలం బాధల నివారణ కాకుండా
0: Not only are relieved
1: వారిని పవిత్రులు గావించటము,
0: యు ఆల్సో సాంక్టిఫై దెమ్,
1: వారిని కూడా అభివృద్ధి గావించటము,
0: యు ఆల్సో హెల్ప్ వారిని కూడా
1: సాత్వికులుగా గావించటము,
0: యు ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
1: సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: విత్ ఆల్ ద పైయస్ ఫీలింగ్,
1: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
0: యు సర్వ్ టు యువర్ ఎక్స్టెంట్ పాసిబుల్.
1: భజనలు చేస్తున్నారు, ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
0: The singer will have satisfaction.
1: కాని వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
0: Listener also will have satisfaction.
1: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
0: Later, what is the result, consequence?
1: అది తాత్కాలికమైనటువంటిది.
0: The impact is
1: తాత్కాలికమైనటువంటిది.
0: The influence is చాలా
1: మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
0: Students recited భజగోవిందం.
1: జన జన యౌవన గర్వం హరతి నిమిష. ఒక అరి నిమిషం కూడా ఉండదు.
0: The pride of wealth and power and youth does not last for long.
1: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
0: Why should we struggle hard for this momentary?
1: కదిలిపోయే మేఘముల వలె యవనం కూడా నువ్వు కదిలిపోతుండాలి.
0: All are passing clouds, all vanish.
1: ఈ క్షణభంగురమైనటువంటి యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
0: Why should we be egoistic and proud enough because of this momentary youth?
1: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
0: Why so many desires?
1: కనుకొని దీన్ని కూడా మనం త్యజించాలి.
0: We have to sacrifice them.
1: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
0: We have to do our duty.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అంతేకాని దీన్ని మనస్కంగా తీసుకోకూడదు.
0: Do not take it too hard.
1: మంచి కాని చెడ్డ కాని,
0: గుడ్ ఆర్ బ్యాడ్,
1: ఇదంతా నా మంచి కోసమే.
0: Everything is for my good.
1: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
0: It's all God's gift.
1: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనం వేస్ట్ చేయకూడదు.
0: We should not waste God's gift.
1: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
0: Time is most important of all.
1: ఈ కాలమును మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
0: We are wasting time in every possible way.
1: ఉన్నటువంటిది 24 గంటల లోపల,
0: within 24 hours,
1: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
0: In fact, for food, raiment and shelter,
1: ముక్కాల భాగమంతా కూడాను దుర్వినియోగం చేస్తున్నాము.
0: All the rest of the time is wasted.
1: ఊరివార చింతలు,
0: think of people,
1: ప్రాకృతమైన చింతలు,
0: the worldly thoughts,
1: అపవిత్రమైన భావములు,
0: unsacred thoughts,
1: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
0: Spoil all the time.
1: కాలమును అపవిత్రం చేయకూడదు.
0: We should not spend time in unsacred.
1: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
0: We should render service in order to sanctify the time.
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to participate.
1: సమాజ సేవలు చేసేంత వరకు కూడాను మనకు దుర్భావాలు మనలో ప్రాబల్యం.
0: So long we serve in the society, there will be no chance.
1: సమాజ సేవలు చేసేంత వరకును ఏ చింతలు మనకు జ్ఞప్తికి రాదు.
0: No worry would be there in your mind if you serve society.
1: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
0: The one who is in society will not be egoistic.
1: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం చేయటమే కాకుండా,
0: not only you kill ego,
1: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
0: there will be no scope for pomp and show.
1: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
0: Your mind would be sacred.
1: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని,
0: all actions would give you the purity of the mind.
1: చిత్తశుద్ధియే కర్మః అన్నది వేదం.
0: The goal of the action is the purity of the mind.
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
0: All kinds of service only to purify the mind.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి కర్మలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: Without the purity of the mind, the action is
1: useless. ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
0: Many waste time.
1: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
0: Time is wasted.
1: ఎంతనో కర్మలు వ్యర్థం చేస్తున్నాము.
0: All actions are also useless.
1: ఒక్కదాని ఎందైనా కూడాను శాశ్వతమైన శాంతి ఉన్నదా?
0: Is there permanent peace out of single action?
1: శాంతి లేనే లేదు.
0: There's no peace whatsoever.
1: వస్తుంది పోతుంది, passing clouds.
0: Peace appears and passes off like a passing
1: cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
0: We should aspire for that permanent peace.
1: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
0: It should originate out of our heart.
1: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
0: when we desire that peace,
1: మన సార్థక నామం జగత్తుకంత వ్యాప్తి అవుతుంది.
0: In fact, our name would spread everywhere, all over.
1: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
0: ధర్మజ మెయింటైన్ పీస్ ఇన్ స్పైట్ ఆఫ్
1: ద్రౌపది. పరాభవం జరిగే సమయంలో భీముడు లేచాడు.
0: When Draupadi was humiliated, Bhima got up.
1: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
0: He took that mace and about to fight.
1: అడ్డం పోయాడు ధర్మజుడు.
0: ధర్మజ ఆబ్జెక్టెడ్,
1: నాయన ధర్మమే జయం.
0: బ్రదర్, రైచియస్నెస్ విల్ will be
1: successful. మనం ఓడిపోయినటువంటి వారము.
0: In fact, we lost.
1: వారి స్వాధీనంలో ఉన్నాము.
0: We are under their control.
1: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
0: Let them act as they like.
1: కానీ ఓడిన వానికి వారి పైన యుద్ధం చేయటము అధికారం లేదు.
0: The one who is defeated cannot fight, has no authority.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు.
0: Be
1: seated. ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
0: The state of mind of peace is at the hands of you, not me.
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా శాంతిని మనం వహించాలి.
0: Under any circumstances, maintain your peace.
1: అదే మనకి ఎంతో గొప్ప బలమునిస్తుంటారు.
0: That gives you the mighty strength.
1: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
0: And there you find love principle.
1: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
0: You will have the divine power.
1: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
0: You will have beautiful thoughts.
1: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
0: And you will have that eternal permanent peace.
1: లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
0: You will have the permanent reputation in this world.
1: కౌరవులు ఎంతమంది పుట్టారు?
0: There are many Kauravas.
1: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
0: పాండవాస్ ఆర్ ఫైవ్.
1: కానీ ఇరువురు పోయారు.
0: బోత్ ఆర్ గాన్.
1: కానీ పాండవుల యొక్క కీర్తి,
0: ద నేమ్ ఆఫ్ పాండవ,
1: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
0: ద నేమ్ ఆఫ్ పాండవాస్ రిమైన్డ్.
1: ధర్మజ అంటే అందరికీ ప్రీతి.
0: ధర్మజ ఇస్ లైక్డ్ బై ఎవ్రీబడి.
1: ధర్మజ, ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
0: ధర్మజ, ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్.
1: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ ఫాలోస్ రైచస్.
1: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
0: ఎవ్రీ మూమెంట్ వి ఆర్ అన్ రైచస్.
1: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
0: ఎవ్రీ మినిట్ వి యాక్టర్ బ్లేటెంట్ లైస్.
1: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
0: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
1: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము? ఎక్కడ పవిత్రత? ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు.
0: నోవేర్.
1: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
0: When there is dharma in this world, how do you expect agitation?
1: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
0: Why restlessness?
1: ఇన్ని విధమైన కలహములు అంతా ఎందుకు ప్రారంభమవుతాయి?
0: Why conflict and fighting?
1: ఈ కల్లోలములంతా ఎందుకు వస్తుంది?
0: Why all disturbance?
1: మనలో అది లేకపోవటం చేతనే కల్లోలములు.
0: Because there is no peace within us, there is conflict.
1: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: Everything comes out as a reflection of the inner being, as a reaction.
1: Repentance allara ledu.
0: There is no agitation.
1: Manamulu endu untundadi ee allara.
0: It is within you.
1: వాడి యొక్క పనులన్నీ అల్లర పనులుగానే ఉంటున్నాయి.
0: All your actions are disturbing.
1: వాడి మాటలంతా అల్లర మాటలుగానే ఉంటున్నాయి.
0: All your words are agitating.
1: కనుక వారి జీవితమే అల్లర జీవితంగా మారిపోతుంది.
0: So the whole life is of
1: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేర మనం తీసుకోవాలి.
0: Human life is rarest of all. Is that the name you should get?
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటిది.
0: డివైన్.
1: భవ్యమైనటువంటిది.
0: న్యూ.
1: జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
0: హైలీ వాల్యుబుల్.
1: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి
0: వి పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
1: పరులకు కూడా హింసించి
0: వి హార్మ్ అదర్స్.
1: పరులకు కూడా బాధ పెట్టి
0: వి సఫర్.
1: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్ అల్టిమేట్లీ?
1: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
0: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్ సెన్సెస్.
1: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
0: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి సెన్సెస్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్
1: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
1: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
0: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
1: భగవత్ సంబంధమైన విషయాలు విను.
0: ఆల్ రిలేట్ టు గాడ్.
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
0: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
0: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
0: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: When once you have sense control, you can achieve a lot.
1: అందుకోసమని చెప్పారు, నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
0: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
0: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్, ఐ విల్ బి అగెన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
0: Oh peace, you are my friend.
1: నీకు నేను దూరం కాకూడదు.
0: I cannot distance myself.
1: నీకు నేను దూరం అయిపోతే జగత్తుకే నేను దూరం అయిపోతాను.
0: If I am away from you, I am distanced from the world.
1: శాంతిని మనం వహించాలి.
0: We should observe peace.
1: భగవంతుడు ఆశించేటువంటిది
0: what God expects.
1: నీవు చేసే పూజలు
0: not your worship.
1: నీవు చేసే అర్చనలు
0: not your worship or
1: ritual. చేసే దాన ధర్మాలు
0: all the acts of charity.
1: అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
0: You just I offered 10 bags of rice.
1: 500 mandiki cheerlu ichanu panchalu ichanu.
0: I distributed clothing to 500 people.
1: Ee ekkadanta neevu income tax raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
0: All the accounts can be submitted to the income tax department, not to God.
1: God ki ivanni akkaledu. Ee bhavamto chesanu.
0: God goes by your
1: ee hrudayamto chesanu.
0: With what thought?
1: Ee premato chesanu.
0: With what spirit?
1: Adhe bhagavantun display vastundi.
0: That goes to the account of God.
1: Kanuka manam premato cheyali.
0: Do with love.
1: శాంతంతో మనం భావించాలి.
0: అబ్జర్వ్ పీస్.
1: త్యాగంతో మనం చేయాలి.
0: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
1: కనుక ఈ 7 విధమైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్.
1: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
0: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers. Mottamotte
1: ahimsa prathamam pushpam annaru.
0: The first flower of non-violence.
1: Adi chaala pradhanamaitundi.
0: It's very very important.
1: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
0: ద సెకండ్ ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్
1: సర్వభూత దయా పుష్పం మూడవది.
0: కంపాషన్
1: ఈ నాలుగవది. క్షమా పుష్పం.
0: ద ఫోర్త్ వన్ ఫ్లవర్ ఆఫ్ ఫర్గివ్నెస్
1: ఐదవది. శాంతి పుష్పం.
0: ద ఫిఫ్త్
1: ఆరవది. తప పుష్పం.
0: అండ్ పెనెన్స్
1: ఆరో. ఏడవది ధ్యాన పుష్పం.
0: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్.
1: ఎనిమిదవది సత్య పుష్పం.
0: ఎయిత్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్.
1: అహింసలో ప్రారంభమై ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పమును సాధించారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఆల్ ద సెయింట్స్ అండ్ సీయర్స్ సేజెస్ ఆఫ్ దిస్ ల్యాండ్ కుడ్ పొసెస్.

0: ఏడవది ధ్యాన పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్.
0: ఎనిమిదవది సత్య పుష్పం.
1: ది ఎయిత్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్.
0: అహింసలో ప్రారంభమై
1: ఇట్ బిగిన్స్ విత్ నాన్ వైలెన్స్.
0: సత్యంతో అంత్యమైపోయింది.
1: ఎండ్స్ ఇన్ ట్రూత్.
0: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం సన్యమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఎ కనెక్షన్.
0: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
0: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
1: People say Gita speaks of wisdom.
0: భక్తిని బోధించింది అంటారు.
1: It speaks of devotion.
0: కర్మను బోధించింది అంటారు.
1: Action.
0: కాదు కాదు.
1: No, no.
0: మొదటి శ్లోకం ఏమిటి?
1: What is the first stanza?
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సౌవేత యుత్సవ మమకా పాండవా చైవ కిమకురువత సంజయ. ధర్మక్షేత్రే మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
1: The first verse begins with dharma.
0: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
1: The first word of the first stanza.
0: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
1: What is the last word?
0: Yatra Yogishvara Krishna yatra partho danudara tatra sri vijayarbhuti dhruvanitir matir mama.
1: The last word of the last verse is mama.
0: Mama.
1: Mama.
0: First word dharma.
1: First word dharma.
0: ఈ last word mama.
1: The last word mama. చేతి
0: మమ ధర్మం. నీ ధర్మాన్ని నీకు బోధించింది.
1: If you connect both, it is mama dharma. Your duty is taught.
0: నీ ధర్మం ఏమిటి?
1: What is your duty?
0: నేను మానవుడు. నేను మానవుడిగా బ్రతకాలి.
1: I am a human being. I should lead a human life.
0: I am not animal.
1: I am not animal.
0: I am man.
1: I am man.
0: కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
1: Being a man, have manly quality.
0: మానవుడిగా పుట్టి animal గా ప్రవర్తిస్తున్నావు.
1: Having been born a human being, you behave like animal.
0: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
1: You are cruel.
0: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
1: You are on the path of falsehood.
0: కనుక నీవు మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
1: As a human being, cultivate human values.
0: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
1: We have to follow human values in order to lead a sacred life.
0: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
1: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
0: ప్రతి మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
1: This is very important for everyone.
0: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
1: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌట్.
0: సత్యమే లేకపోతే జగత్తే లేదు.
1: విదౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
0: కాబట్టి సత్యం చేతనే జగత్తంతా నిలిచి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
0: భోగ భాగ్యములు సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్నే వరించినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్ కన్వీనియన్స్ ఆర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
0: సత్యాన్ని ఆశ్రయించినాయి.
1: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
0: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకుండవు.
1: విదౌట్ ట్రూత్
0: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
1: Without truth you cannot have the grain in the prosperity and the
0: భోగములు. క్షణభంగరం, వస్తుంది పోతుంది.
1: All that is momentary, it vanishes.
0: దీనికోసం కాదు మానవత్వం రావటం.
1: Human life is not
0: that. శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
1: We should set a permanent ideal.
0: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
1: To lead an ideal life you are born as.
0: ఇంతకాలం నీవు బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
1: You lived so long, what ideal you have set?
0: ఏమి నీవు సాధించావు?
1: What did you achieve?
0: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
1: If you put a question, you get the zero as the final answer.
0: కానీ మన ఆన్సర్ ఏమాత్రం సరైనది రావటం లేదు.
1: Our answer is incorrect.
0: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
1: We do certain good things in
0: this world. మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
1: Good actions are 5, 50 are wrong deeds.
0: కాదు కాదు, అన్ని మంచి పనులుగానే రావాలి.
1: We should do all that is good.
0: చేసిన చేతలు,
1: actions,
0: పలికిన పలుకులు,
1: words,
0: విన్న వాక్కులు,
1: and thoughts,
0: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు, అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
1: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
0: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
0: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
1: దేర్ గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
0: కనుక మనం మంచి పనులు చేయాలి.
1: వి షుడ్ డు గుడ్.
0: మంచి పనులు అనగా ఏమిటి?
1: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
0: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
1: డూ అన్ టు అదర్స్ యాజ్ యూ డూ అన్ టు యువర్ సెల్ఫ్.
0: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకో ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
1: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
0: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
1: వోంట్ యూ ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
0: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
0: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
1: వాట్ ఎవర్ దట్ యూ ఎక్స్పెక్ట్, డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
1: దట్ ఈస్ ది ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
0: మన హృదయాన్ని, కాన్షియస్ తృప్తి పరచుకోవాలి.
1: వీ షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
0: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
0: కోసం నీవు ప్రాకులాడద్దు.
1: నాట్ ఫర్ ద మైండ్.
0: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
1: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో

0: mind.
1: Follow the conscience.
0: That is important.
1: ఆత్మను నీవు అనుసరించు.
0: Follow your conscience.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
0: Offer that is pleasing unto God.
1: భగవంతుని యొక్క ప్రీతి చేతనే నీ జీవితం ధన్యమవుతుంది.
0: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
0: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
0: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో